ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై మాసం 31వ రోజు శుక్రవారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలు 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చే ఒక చక్కని భక్తిగీతాన్ని విద్దాం.

0: Ramnar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
1: Jashne Hyderabad. Savor the city's soul.
2: ఈ పవిత్రమైన శుక్రవారం ఉదయాన్ని అమ్మవారి నామస్మరణతో ప్రారంభిద్దాం. ఈరోజు క్షేత్రదర్శినిలో దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన శక్తి క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. కాంచీపురం అంటే 1000 దేవాలయాల నగరం అని అంటారు. కానీ ఆ నగరానికి హృదయం లాంటిది మాత్రం కామాక్షి అమ్మవారి ఆలయమే. అమ్మవారి ఒక్క చూపు జీవితాన్ని మార్చేస్తుందనే నమ్మకంతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటుంటారు. ఆ దివ్యమైన ప్రయాణాన్ని మనము ఈ ఉదయం మాటల్లో అనుభవిద్దాం. అంతకంటే ముందు అమ్మవారిని స్మరిస్తూ ఒక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: వెలుతురు మెల్లగా విరుస్తోంది. కాంచీపురం వీధుల్లో భక్తుల అడుగుల సందడి మొదలైంది. పూలదండలు చేతుల్లో కొబ్బరికాయలు, కుంకుమ, చామంతి పూల పరిమళం అలా నడుస్తూ ఎదురుగా కనిపించే ఆ గోపురాన్ని చూస్తే అమ్మ దగ్గరికి వచ్చేశాం అనిపిస్తుంది. ఎంతోమంది కోరికలతో వస్తారు, కానీ దర్శనమయ్యాక చాలామంది తీసుకెళ్లేది కోరికలు నెరవేరుతాయన్న ఆనందం కంటే మనసులో ఏర్పడిన ప్రశాంతత. శ్రోతల్లారా, కామాక్షి అనే పేరుకు అర్థం తెలుసా? కా అంటే సరస్వతి, మా అంటే మహాలక్ష్మి, అక్షి అంటే కన్నులు. అంటే సరస్వతి జ్ఞానం, లక్ష్మి ఐశ్వర్యం, ఈ రెండింటినీ తన దివ్య దృష్టిలో కలిగిన తల్లే కామాక్షి అమ్మవారు. అందుకే విద్య కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, కుటుంబ సుఖశాంతి కావాలన్నా భక్తులు ముందుగా అమ్మవారినే ప్రార్థిస్తారు. ఆ తల్లి కరుణను స్మరిస్తూ మరో మధురమైన భక్తిగీతాన్ని విందాం.

శ్రోతెల్లారా, ఒక్కసారి అమ్మవారి విగ్రహాన్ని మనసులో ఊహించుకోండి. చాలా ఆలయాల్లో అమ్మవారు నిలబడి కనిపిస్తారు, కానీ కాంచీ కామాక్షి అమ్మవారు మాత్రం పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తారు. యోగా ధ్యానంలో ఉన్నట్టు ఎంతో ప్రశాంతంగా, ఎంతో కరుణతో ఆ రూపాన్ని చూసిన వెంటనే మనసు కూడా నెమ్మదిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. అదే ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. ఆ దివ్య రూపాన్ని మనసారా స్మరిస్తూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

0: శ్రోతల్లారా, ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న అందమైన పురాణగాథ ఒకటుంది. ఒకసారి పార్వతీదేవి పరమశివుని అనుగ్రహం పొందాలని సంకల్పించింది. అందుకోసం కాంచీపురంలో ప్రవహించే కంపానది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద తన చేతులతో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఘోర తపస్సు చేసిందని చెప్తారు. ఆమె భక్తిని పరీక్షించడానికి నది వరద వచ్చిందంట. కాని పార్వతీదేవి ఆ ఇసుకలింగాన్ని కౌగులించుకుని కాపాడిందని, ఆ అచంచల భక్తిని చూసి పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నారని ఈ క్షేత్ర పురాణం చెబుతోంది. ఆ తపస్సు చేసిన దివ్య స్థలంలోనే కామాక్షి అమ్మవారు కొలువుదీరారని భక్తుల విశ్వాసం. చరిత్రను పరిశీలిస్తే ఈ ఆలయం పల్లవుల కాలంలో ప్రాముఖ్యత పొందింది. అనంతరం చోళులు, విజయనగర రాజులు ఆలయాన్ని విస్తరించి నేటి వైభవాన్ని తీసుకొచ్చారు. అందుకే కాంచీ కామాక్షి ఆలయం పురాణ విశ్వాసం, చరిత్ర, భక్తి ఈ మూడింటిని ఒకే చోట కలిపిన అపూర్వమైన శక్తిపీఠంగా నిలిచింది. ఆ జగజ్జనని కామాక్షి అమ్మవారిని స్మరిస్తూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.
1: నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. సర్వం శక్తిమయం జగత్. శక్తిలేని పదార్థం లేదు, శక్తిలేనిదే స్పందన లేదు. అంతుచిక్కని ఈ అద్భుత విశ్వానికి ఆదిమూలమైన పరమచైతన్యమే

శక్తిగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. సూర్యుని వెలుగు, రేయి చీకటి, చంద్రుని వెన్నెల, అగ్నికి వేడిమి, మన కంటికి ప్రకాశం, ఒంటికి ప్రాణం, చెవికి వినికిడి, ఇలా ప్రతి అణువులో స్పందించే చైతన్యమే ఆదిశక్తి, పరాశక్తి. ఆ అమ్మ వాత్సల్యంతో విశ్వం నడుస్తోందన్న సత్యాన్ని గుర్తించి ఆ వాత్సల్య మాధుర్యానికి పరవశించడమే భక్తి. ఆ భక్తితో ఆది పరాశక్తికి అర్పించే కుసుమాంజలి ఇది.

కాంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో మరో గొప్ప విశేషం ఏంటంటే శ్రీచక్రం. ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారని ఆలయ సాంప్రదాయం చెబుతోంది. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతస్వరూపంగా ఆరాధించే సాంప్రదాయానికి ఇది ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. అందుకే శ్రీవిద్య ఉపాసకులకు ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైన స్థానం. ఆలయంలోకి వెళ్లిన చాలామంది భక్తులు దర్శనం తర్వాత మరోసారి వెనక్కి తిరిగి చూస్తారు. ఎందుకో తెలుసా? అమ్మవారి గర్భగుడి పైన వెలిగే బంగారు విమానం. సూర్యకిరణాలు దానిపై పడితే అది బంగారం కాదు, ఆశీర్వాదం మెరిసినట్టుగా అనిపిస్తుంది. అది చూసిన క్షణం చాలామంది చేతులు జోడించి మరోసారి నమస్కరిస్తారు. ఆ దివ్యకాంతిని మనసులో నింపుకుంటూ మరో భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, కాంచీపురం అంటే ఎన్నో శివాలయాలు, ఎన్నో విష్ణు ఆలయాలు. కానీ మొత్తం నగరానికి ప్రధాన శక్తి స్వరూపిణిగా వెలిసింది మాత్రం కామాక్షి అమ్మవారే. అందుకే కాంచీపురానికి వచ్చే భక్తులు ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ ఈ అమ్మవారి దర్శనం లేకుండా యాత్ర పూర్తయిందని భావించరు. గమనించారా, కొన్ని దేవాలయాల్లో మనం కోరికలు ఎక్కువగా కోరుకుంటాం, కానీ కామాక్షి అమ్మవారి సన్నిధిలో మాత్రం కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం అడగాలో కూడా మర్చిపోతాం. అమ్మవారి సన్నిధిలో లభించే ఆ ప్రశాంతతే చాలామందికి నిజమైన ప్రసాదం. బహుశా దైవానుభూతి అంటే ఇదేనేమో. ఆ దివ్యమైన భావనతో మరో భక్తిగీతాన్ని విందాం.

మీనాక్షి అమ్మవారి క్షేత్రంలో ఆలయ విశిష్టత, అమ్మవారి పద్మాసన రూపం, శ్రీచక్ర మహిమ, కంపానది ఒడ్డున చేసిన తపస్సు, బంగారు విమానం, ఇలా ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. కానీ ఈ క్షేత్రం మనకు చెప్పే గొప్ప సందేశం ఒకటే, భక్తి అంటే కోరికలు అడగడం మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతతను పొందడం కూడా. ఆ కామాక్షి తల్లి కరుణ మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మీతో ఈ పవిత్ర క్షేత్ర దర్శనాన్ని పంచుకున్న నేను మీ ఆర్జే మధు. మళ్ళీ వచ్చే శుక్రవారం మరో పవిత్ర క్షేత్రంతో మరో క్షేత్ర దర్శనిలో కలుద్దాం.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ಮನೋಜನರಂಜನೆ. గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని హెల్దీ థాట్స్, హ్యాపీ హార్ట్స్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది మీ ఆర్జే మధు. సో న్యూ మార్నింగ్, న్యూ ఎనర్జీ. ఈరోజు హెల్దీ మార్నింగ్లో మనం మాట్లాడుకోబోయేది పల్లె రుచుల పరిమళం. ఏమైంటుందబ్బా అని అనుకుంటున్నారు కదా, రాగి సంగటి ఉలవచారు. సో ఈ కాంబినేషన్ పేరు వినగానే చాలామందికి అమ్మమ్మ వంటగది, పొయ్యి మీద మరిగే ఉలవచారు, చేత్తో చేసుకున్న వేడివేడి సంగటి ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా. ఇప్పుడు సిటీలో కూడా ఈ ట్రెడిషనల్ ఫుడ్కి డిమాండ్ పెరుగుతుంది. టేస్ట్ కోసం మాత్రమే కాదు, హెల్త్ కోసం కూడా చాలామంది మళ్ళీ ఈ బ్రేక్ఫాస్ట్ని చూస్ చేసుకుంటున్నారు. మరి ఈ హెల్దీ జర్నీకి మ్యూజిక్ కంపెనీ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో కాఫీ సిప్ చేస్తూ, మార్నింగ్ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ మెలడీని కూడా ఎంజాయ్ చేయండి.

Jashni Hyderabad, where food is served on air. వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో రాగి అంటే 70s 80s ఫుడ్ అని ఇప్పటికీ చాలామంది అనుకుంటారు కదా, కానీ నిజానికి రాగి అంటే ఎవ్రీ ఏజ్ ఫుడ్. పిల్లల నుంచి పెద్దల వరకు బ్యాలెన్స్డ్ డైట్లో చాలామంది తీసుకునే న్యూట్రిషియస్ మిల్లెట్ ఇది. సో రాగిలో న్యాచురల్లీ కాల్షియం చాలా బాగా ఉంటుంది, అందుకే గ్రోయింగ్ చిల్డ్రన్కి, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళకి చాలామంది డైటీషియన్స్ కూడా మిల్లెట్స్ని రికమెండ్ చేస్తుంటారనమాట. సో మన పూర్వీకులు అప్పుడే తెలుసుకున్నారు, సైన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఈ హెల్దీ ఫ్యాక్ట్తో పాటు మనసుకు కూడా కొంచెం మెలడీ యాడ్ చేద్దాం. వాల్యూమ్ కొంచెం పెంచండి, హియర్ కమ్స్ ఎ లవ్లీ సాంగ్ ఫర్ యూ.

0: people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: Welcome back, dear listeners. Ippudu mana healthy morning question time vachesindi. ఈ రోజు క్వశ్చన్ చాలా ఈజీ. ఉలవలు ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకే, మా లిజనర్స్ని ఎక్కువగా కష్టపెట్టొద్దని ఆప్షన్స్ కూడా ఇస్తాను. సో ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్, ఆప్షన్ బి హార్స్ గ్రామ్, ఆప్షన్ సి చిక్ పీ. సో ఇంకొకసారి క్వశ్చన్ ఏంటంటే, ఉలవలుని ఇంగ్లీష్లో ఏమంటారు? చాలా ఈజీ కదా. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్, ఆప్షన్ బి హార్స్ గ్రామ్, ఆప్షన్ సి చిక్ పీ. సో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలుసా? అయితే లేట్ చేయకుండా వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో హియర్ ఈజ్ అ వాట్సాప్ నెంబర్, 4023234822. సో కరెక్ట్ ఆన్సర్ పంపిన లక్కీ లిజనర్స్ నేమ్స్ ఈ ప్రోగ్రామ్ ఎండ్లో అనౌన్స్ చేస్తాను. మరి ఆన్సర్ టైప్ చేసేలోపు మీ మార్నింగ్కి ఇంకొంచెం వెల్లడి యాడ్ చేద్దాం. సో ఇంకొంతమంది ఎవరైనా లిజనర్స్ వాట్సాప్ నెంబర్ వినకపోయి ఉంటే ఇంకొకసారి నెంబర్ ఏంటంటే 4023234822. అండ్ క్వశ్చన్ అర్థమైంది కదా, ఉలవలుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్, ఆప్షన్ బి హార్స్ గ్రామ్, ఆప్షన్ సి చిక్ పీ. సో ఇప్పుడు మీకోసం ఒక మంచి మెలడీ వస్తుంది, ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. నేను అడిగిన క్వశ్చన్కి అయితే చాలామంది ఆన్సర్స్ చెప్తున్నారు, కానీ లైక్ వాట్సాప్లో ఆన్సర్స్ పెట్టేటప్పుడు మీరు ఎక్కడి నుండి, మీ పేరు ఏంటి అని కూడా పెడితే నేను లాస్ట్ షో ఎండింగ్లో మీ నేమ్స్ అవి మెన్షన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇంకొకసారి వినని వాళ్ళకి

క్వశ్చన్ ఏంటి అంటే ఉలవలుని ఇంగ్లీష్లో ఏమంటారు? సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్, ఆప్షన్ బి హార్స్ గ్రామ్, ఆప్షన్ సి చిక్పీ, అండ్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 4023234822. సో ఓకే, ఈరోజు ఇంకొక అప్డేట్ ఉంది. ఏంటి అంటే ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మరో మెగా స్పోర్టింగ్ ఈవెంట్ జరుగుతుంది, దట్ ఈస్ కామన్వెల్త్ గేమ్స్ 2026. సో ఈసారి ఈ క్రీడలు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం

క్రీడలు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతున్నాయి. గ్లాస్గోకి కామన్వెల్త్ గేమ్స్ హోస్ట్ చేసే అవకాశం రావడం ఇది రెండోసారి. సో ముందుగా 2014లో కూడా ఇదే నగరం విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి దాదాపు 74 కామన్వెల్త్ దేశాల నుంచి 3000 మందికి పైగా అథ్లెట్స్ పాల్గొంటున్నారు. ఈ గేమ్స్లో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, జూడో, నెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, సైక్లింగ్ ఇలా మొత్తం 10 స్పోర్ట్స్లో పోటీలు జరుగుతున్నాయన్నమాట. సో స్పోర్ట్స్ అంటే మెడల్స్ గెలవడం ఒక్కటే కాదు కదండి. స్పోర్ట్స్ అంటే ఒక దేశానికి మరో దేశాన్ని దగ్గర చేసే లాంగ్వేజ్, హార్డ్ వర్క్కి మరో పేరు. సో యంగ్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ కూడా. సో లిజనర్స్ అందరూ 7:30 నుండి 7:45 వరకు కామన్వెల్త్ గేమ్స్ 2026 ఢిల్లీ నుండి రిలే వింటారు. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మందరం. ఆ

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జీ మధు. సో శ్రోతలకి ఒక ముఖ్య గమనిక, ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదామనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955-09-23 నంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్, ఇంతకుముందు రాగి సంగటి గురించి మాట్లాడుకున్నాం కదా, సో మన బ్రేక్ఫాస్ట్కి రాగి సంగటికి పర్ఫెక్ట్ పార్ట్నర్ అయిన ఉలవచారు గురించి మాట్లాడుకుందాం. ఇవి ప్రోటీన్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలతో పాటు ఐరన్ వంటి ఖనిజాలను కూడా అందిస్తుంది అన్నమాట. సో ఉలవచారు నెమ్మదిగా మరిగించి తయారు చేస్తారు కాబట్టి దానికి వచ్చే అరోమా, టేస్ట్ రెండు చాలా స్పెషల్. అందుకే చాలామంది ఒక గిన్నె ఉలవచారు ఉంటే ఇంకేం కావాలి అంటుంటారు. రాగి సంగటి, ఉలవచారు ఇద్దరు కలిస్తే మన తెలుగు ప్లేట్కి ఒక స్పెషల్ ఐడెంటిటీ. అయితే చాలామంది న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ చెప్పే ఒక సింపుల్ సజెషన్, రిఫైన్డ్ ఫుడ్ మాత్రమే కాకుండా హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్, పల్సెస్ కూడా ఫుడ్లో ఉండేలా చూసుకోవాలి అని. రాగి, ఉలవలు ఈ రెండు మన సంప్రదాయ ఆహారంలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నాయి కదా, అందుకే కొత్తగా ఏదో వెతకాల్సిన అవసరం లేదు. మన ఇంటి వంటల్లోనే ఎన్నో హెల్దీ చాయిసెస్ దాగి ఉన్నాయి. మరి ఇప్పుడు మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్కి కంపెనీగా ఒక ఫీల్ గుడ్ మెలడీ రెడీగా ఉంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విశ్వసనీయమైన పరీక్షా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్య ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని ఆయన చెప్పారు. నాణ్యమైన విద్య రాష్ట్రానికి పునాది అయితే నైపుణ్యాల అంతస్తులు లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న 5 ఏళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామనే దీక్షను ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. ఆర్థిక శాఖ నిన్న మరో 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మే 29, జూన్ 30 నిన్న 3 విడతల్లో 2,000 కోట్ల చొప్పున ఈ నిధులు విడుదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో చిన్నారులకు పాలు బ్రేక్ఫాస్ట్ పథకం జాప్యం లేకుండా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నీనియో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక, సాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలను పరిరక్షించేందుకు రూపొందించిన రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ నివేదికను నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్రమైన అనారోగ్యానికి గురైన సుదర్శన్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సుదర్శన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి మరణించారు. రాహుల్ గాంధీకి లోక్సభలో ఏం మాట్లాడో కనీస అవగాహన లేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. లోక్సభలో రాహుల్ ప్రసంగం ప్రతిపక్ష నాయకత్వ హోదాకే అవమానమని ఆయన విమర్శించారు. ఈ ఉదయం హైదరాబాద్ రంగారెడ్డితో సహా 9 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్న కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదామనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమం

ഹൈദരാബാദ് ജലമണ്ഡലി മാനേജിംഗ് ഡയറക്ടർ അശോക് റെഡ്ഡി ഐഎഎസ് പാൽഗൊനി ശ്രോതല സന്ദേഹాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955092953 నంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: శ్రోతల కోక ముఖ్య గమనిక. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955-09-23 నంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. చూస్తుండగానే ఈరోజు హెల్దీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఈరోజు రాగి సంగటి, ఉలవచారు గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి ఈరోజు అడిగిన హెల్దీ మార్నింగ్ క్వశ్చన్, ఉలవలుని ఇంగ్లీష్లో ఏమంటారు? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హార్స్ గ్రామ్. కరెక్ట్ ఆన్సర్ పంపిన లిజనర్స్ అందరికీ చాలా థ్యాంక్స్, చాలామంది పంపారు. సో నేను ఫస్ట్ ఆన్సర్స్ పంపిన లిజనర్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తాను. వెంకట తేజ ఫ్రమ్ గుల్బర్గా, అండ్ ఇంకొకటి రమణి వేణుగోపాల్, నిజాంపేట్ హైదరాబాద్ నుండి. అండ్ హార్స్ గ్రామ్ అని ఇంకొకరు కూడా చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఆన్సర్స్ చెప్పిన లిజనర్స్ అందరికీ. సో మీ పార్టిసిపేషన్ మా షోకి ఇంకొంచెం ఎనర్జీ తీసుకొచ్చింది. ఈ వీకెండ్లో ఒక్కరోజైనా రాగి సంగటి విత్ ఉలవచారు ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మన ట్రెడిషనల్ ఫుడ్ని మన పిల్లలకి కూడా పరిచయం చేద్దాం, ఎందుకంటే హెల్దీ హ్యాబిట్స్ టుడే, హెల్దీ లైఫ్ టుమారో. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ మార్నింగ్కి మీకోసం మరో లవ్లీ సాంగ్, ఎంజాయ్ యువర్ డే. Only on Akashwani Hyderabad Rainbow 101.9 FM.
3: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
4: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
5: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
3: History,
4: art,
3: literature,
4: tourism,
3: cinema, culture, all woven together in one vibrant hour.
5: Telangana,
4: the voice of our home state.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: శ్రోతులకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్,
3: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
4: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
3: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
4: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
4: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
3: జష్నె హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో కొత్త ఉదయం, కొత్త ఆలోచన, ఇంకో ఇంట్రెస్టింగ్ డే స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఒక్కసారి ఆలోచించండి, ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు, అడవిలో పక్షుల శబ్దాలు, చుట్టూ పొగమంచు, ఆ నిశ్శబ్దంలో ఒక వ్యక్తి తన బ్యాక్ ప్యాక్ వేసుకుని కెమెరా, బైనాక్యులర్స్, వైర్లెస్ సెట్ తీసుకుని తన డ్యూటీకి బయలుదేరుతున్నాడు. ఆయన మూవీ హీరో కాదు, సెలబ్రిటీ కూడా కాదు, కానీ ప్రతిరోజు ప్రకృతిని, అడవిని, మూగజీవులను కాపాడే ఒక రియల్ లైఫ్ హీరో. ఆయనే ఫారెస్ట్ రేంజర్. అలాంటి వేలాది మంది రేంజర్స్ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 31న వరల్డ్ రేంజర్ డేని జరుపుకుంటారు. ఈరోజు వాళ్ళ కథలు, వాళ్ళ బాధ్యతలు, అడవిలో వాళ్ళ జీవితంలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మరి ఈ వండర్ఫుల్ జర్నీకి మ్యూజిక్ కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కదా. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.
0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ PG డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు

0: 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్ రేంజర్ డే July 31st ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? దీనికి ఒక మీనింగ్ఫుల్ హిస్టరీ ఉందన్నమాట. సో 2006 స్కాట్లాండ్లో జరిగిన వరల్డ్ రేంజర్ కాంగ్రెస్లో వరల్డ్ వైడ్ రేంజర్స్ చేస్తున్న సర్వీసెస్ని గుర్తించేలా ఒక స్పెషల్ డే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2007 ఎవ్రీ ఇయర్ July 31st వరల్డ్ రేంజర్ డేని నిర్వహిస్తున్నారు. ఈ రోజున ఒకవైపు ప్రకృతిని కాపాడుతూ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన రేంజర్స్కి నివాళి అర్పిస్తారు. మరోవైపు ఇప్పటికీ అడవుల్లో, నేషనల్ పార్క్స్లో, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఎండైనా వానైనా తమ పని చేస్తూనే ఉన్న రేంజర్స్కి మన కృతజ్ఞతలు తెలియజేస్తారు. వాళ్ల పని చూస్తే నేచర్ నెవర్ టేక్స్ ఎ డే ఆఫ్ అండ్ నేదర్ డూ రేంజర్స్ అని అనిపిస్తుంది. మరి ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇంకా చాలానే ఉన్నాయి. వాటితో పాటు మీకోసం ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిసనర్స్. ఒక్కసారి ఆలోచించండి, ఫారెస్ట్ రేంజర్ అంటే అడవిలో తిరుగుతూ యానిమల్స్ని చూడడమే పని అనుకుంటున్నారా? యాక్చువల్లీ వారి జాబ్ అంతకంటే చాలా పెద్దది. ఒక రేంజర్ రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ఫినిష్ అవుతుందో కూడా ఫిక్స్డ్గా ఉండదు. ఫారెస్ట్ ప్యాట్రోల్స్ చేయాలి, వైల్డ్ యానిమల్స్ మూమెంట్ని మానిటర్ చేయాలి, ఫారెస్ట్ ఫైర్స్ కనిపిస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇల్లీగల్ ట్రీ కట్టింగ్, హంటింగ్ లాంటివి జరగకుండా వాచ్ చేయాలి. కొన్నిసార్లు గాయపడిన యానిమల్స్ని రెస్క్యూ చేసే టీమ్స్తో కూడా కలిసి పనిచేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే, మన సిటీని పోలీస్ ప్రొటెక్ట్ చేస్తే మన ఫారెస్ట్ని రేంజర్స్ ప్రొటెక్ట్ చేస్తారన్నమాట. మీరు టైగర్ ఫోటో చూసి వావ్ అంటారు, కానీ ఆ టైగర్ సేఫ్గా అడవిలో ఉండాలంటే దాని వెనక రేంజర్స్ కష్టం కూడా ఉంటుంది. మన దేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్లో రేంజర్స్ రెగ్యులర్ ప్యాట్రోల్స్ చేస్తుంటారు. యానిమల్ ఫుట్ ప్రింట్స్, కెమెరా ట్రాప్స్, ఫారెస్ట్ రూట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ వైల్డ్ లైఫ్ని మానిటర్ చేస్తుంటారనమాట. సో ప్రతిరోజు వాళ్ళకి కొత్త ఛాలెంజ్. ఎక్కడైనా ఇంజూర్డ్ యానిమల్ కనిపిస్తే లేదా ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ కనిపిస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మనం జూలో టైగర్ని కొన్ని నిమిషాలు చూస్తాం, కానీ రేంజర్స్ మాత్రం అదే అడవిలో సంవత్సరాల తరబడి నేచర్తో కలిసి జీవిస్తారు.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మెట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు మనం వరల్డ్ రేంజర్స్ డే గురించి మాట్లాడాం కదా ఇందాక. ఫస్ట్ మనకి సమ్మర్ వచ్చిందంటే మనకి హీట్ గుర్తొస్తుంది, కానీ రేంజర్స్కి మాత్రం ఇంకో టెన్షన్ కూడా ఉంటుంది, ఫారెస్ట్ ఫైర్స్. ఎండిపోయిన గడ్డి, బలమైన గాలి, చిన్న స్పార్క్, కొన్నిసార్లు ఇవే పెద్ద ఫైర్కి కారణమవుతాయి. అలాంటి టైంలో రేంజర్స్, ఫైర్ డిపార్ట్మెంట్, లోకల్ టీమ్స్ కలిసి చాలా వేగంగా పనిచేస్తారు. ఎందుకంటే ఒక అడవిని పెంచడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ ఒక పెద్ద ఫైర్ దాన్ని కొన్ని గంటల్లోనే దెబ్బతీయొచ్చు కదా. అందుకే ఫారెస్ట్ని క్లీన్గా ఉంచడం, అక్కడ ప్లాస్టిక్ లేదా బర్నింగ్ మెటీరియల్ వదలకుండా ఉండటం మన రెస్పాన్సిబిలిటీ కూడా. రేంజర్స్ అంటే యానిమల్స్ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తారని అనుకుంటే అది కంప్లీట్ పిక్చర్ కాదు. చాలా చోట్ల ఫారెస్ట్ దగ్గర విలేజెస్ ఉంటాయి, కొన్నిసార్లు వైల్డ్ యానిమల్స్ గ్రామాల్లోకి వస్తాయి, లేదా విలేజెస్ ఫారెస్ట్లోకి వెళ్తారు. అలాంటి సిచ్యుయేషన్స్లో జనాలందరికీ కూడా సేఫ్గా ఉండాలి, యానిమల్స్ కూడా సేఫ్గా ఉండాలి అని ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో రేంజర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అందుకే వాళ్ళ పని నేచర్ని మాత్రమే కాదు, మనుషుల్ని, వైల్డ్ లైఫ్ని రెండింటిని ప్రొటెక్ట్ చేయడమే. మరి ఈ ఇన్స్పైరింగ్ వర్క్కి ఒక సెల్యూట్ చెప్తూ ఇప్పుడు ఒక లవ్లీ మెలడీ ఎంజాయ్ చేద్దాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి IAS పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా రాజ్యసభ నిన్న ఆమోదం తెలియజేసింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులు జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చారు. రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమవుతున్న నేపథ్యంలో రాష్ట క్రీడా సంఘాలతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వ్యూహాత్మక సమావేశాల శ్రేణిని ప్రారంభించింది. నిన్న తొలి సమావేశంలో అథ్లెటిక్స్, సైక్లింగ్, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ వంటి క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళలో ఈరోజు 14 జిల్లాలకు, 11 జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD code 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-00923 నంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.
2: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
2: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. అండ్ స్టూడియోలో టైం అయితే 9:10 చూపిస్తుంది. సో ఇప్పుడు మన వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జూలై 31 జరుగుతున్న ఎక్సైటింగ్ ఈవెంట్స్ గురించి చాలా ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. సో మ్యూజిక్కి ఒక బీట్, స్పోర్ట్స్కి ఒక ట్రీట్, షాపింగ్కి ఒక స్ట్రీట్, నేచర్కి ఫ్రెష్ బ్రీజ్, స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అప్డేట్. ఇలా ఈరోజు హైదరాబాద్లో అందరికీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యర్ డే, స్టే ట్యూన్, ఎందుకంటే ఈ షో మీ వీకెండ్ ప్లాన్స్ సెట్ చేస్తుంది. మరి హైదరాబాద్ వైబ్ని స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ సాంగ్తో. స్టే ట్యూన్, లెట్స్ బిగిన్ విత్ అ బ్యూటిఫుల్ ట్రాక్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి IAS పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళూజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. అసలు మన హైదరాబాద్లో కంటిన్యూస్గా 3 to 4 డేస్ నుండి వర్షం పడుతూనే ఉంది కదా. కొంతమందికి ఈ వానజల్లు బాగా నచ్చుతుంది, కానీ మట్టి వాసన అయితే అదిదో అందరికీ స్పెషల్ ఫీల్ కదా. ఎస్పెషలీ ఫస్ట్ డ్రాప్ పడినప్పుడు వచ్చే ఎర్తీ స్మెల్కి అసలు నాకే కాదు చాలామందికి మట్టి తినేయాలనిపిస్తుంటుంది. నిజం చెప్పండి. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ వర్షానికి ట్రాఫిక్లో పడే కష్టాలు మాత్రం ఒక మినీ యుద్ధం అనే చెప్పాలి. వర్షం వస్తుంది అని ఒక మాట వింటే చాలు, ఇప్పుడు మనకి చెమటలు పట్టేస్తాయి. హైదరాబాద్ ట్రాఫిక్, అంబ్రెల్లా మర్చిపోవడం, రెయిన్ కోట్ కొనుక్కోవడం, మెయిన్గా ఆఫీస్కి లేట్ అవుతుందని టెన్షన్ పడడం, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ చిన్నప్పుడు అదే వర్షం పేరు వినగానే ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా మన ఫేస్లోనే ఉండేది. అమ్మయ్య, ఈరోజు వర్షం ఎక్కువగా పడితే స్కూల్కి హాలిడే ఇచ్చేస్తారు, ఇన్ కేస్ హాలిడే ఇవ్వకపోయినా మనం మాత్రం మమ్మీ చాలా వర్షం వస్తుంది నేను స్కూల్కి వెళ్ళను అని ఏదో ఒక రీజన్ చెప్పి ఎంత క్యూట్గా అమాయకంగా ఆలోచించి స్కూల్ మానేసేవాళ్ళం కదా. అసలు ఈ వర్షాలు ఇప్పుడున్న పెద్దవాళ్ళని తడిపేస్తున్నా మనలో ఉన్న చిన్న పిల్లల్ని మాత్రం మెల్లిగా నవ్వి చేస్తుంటాయి కదా. సో చైల్డ్హుడ్ డేస్ అండ్ స్కూల్ డేస్ ఆర్ బెస్ట్ అనిపిస్తుంది కదండీ.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి IAS పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీచార్జ్

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. వీకెండ్ ప్లాన్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదా మీకు? అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకోసం. మన హైదరాబాద్లో హైటెక్స్లో ఎకో సస్టైన్ ఎక్స్పో 2026 జరుగుతుంది. జూలై 30 నుంచి ఆగస్ట్ 1 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట. సో ఎన్వైరన్మెంట్ అంటే చెట్లు నాటడం ఒక్కటి కాదు, మన రోజువారీ లైఫ్ని ఇంకొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఎలా మార్చుకోవచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్, రీసైక్లింగ్, గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఒకే చోట తెలుసుకునే అవకాశం అన్నమాట. సో మన చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా నేచర్కి ఎంత హెల్ప్ చేస్తాయో ఇలాంటి ఎగ్జిబిషన్స్ మనకి రిమైండ్ చేస్తుంటాయి. సో వీకెండ్లో కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్. సో ఇక ఇప్పుడు గ్రీన్ థాట్స్తో డే స్టార్ట్ అయింది కదా, సో మూడ్ని ఇంకాస్త ఫ్రెష్ చేసే ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. కీప్ లిస్నింగ్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.

0: శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదామనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి MD అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి IAS పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324

8240853295509 నంబర్లకి కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ సమావేశంలో సమీక్షించారు. పౌరుల ప్రయోజనాలు పరిరక్షించే చర్యలు వేగంగా అమలు చేసేందుకు, అన్ని పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ఏకీకృత సమన్వయ యంత్రాంగం ఏర్పాటు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని థలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఆగస్టు 15 నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు, వంతెనల పరిస్థితిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, కోతకు గురైన రోడ్లు, కల్వర్ట్లు, లో కాజువేల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నకిలీ, నాసిరకం డీఏపీ ఎరువుల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచించింది. రంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనలపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలియజేసింది. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎరువుల డీలర్ల వద్ద నుంచి ఎరువులు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలని సూచించింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్లో సిపాయి జనరల్ డ్యూటీ, సిపాయి క్లర్క్ ఎస్డీ పోస్టుల భర్తీకి పదవీ విరమణ పొందిన ఈఎంఈ కోర్ మాజీ సైనికుల కోసం ప్రత్యేక రీఎన్రోల్మెంట్ ర్యాలీ రేపటి నుంచి సికింద్రాబాద్లోని వన్ ఈఎంఈ సెంటర్లో నిర్వహిస్తారు. పదవీ విరమణ పొందిన 2 ఏళ్లలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు చెప్పారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 7 అక్టోబర్లో నిర్వహించనున్నట్లు టాస్ డైరెక్టర్ ప్రకటించారు. పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుంది. అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 17 వరకు, ఆ తర్వాత దశల వారీగా అపరాధ రుసుముతో ఆగస్టు 29 వరకు ఫీజు చెల్లించవచ్చు. తత్కాల విధానంలో సెప్టెంబర్ 2 వరకు అవకాశం కల్పించారు. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 10:03 దాటి 30 సెకండ్లైంది. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ ఒక్కసారి. మా శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడి కోడ్ 040 జత చేస్తూ 23240852, 23240853, 295509923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు.
2: శ్రోతలకు నమస్కారం. నీరు ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన వరం. ప్రతి నీటిబొట్టు భావితరాల భవిష్యత్తుకు పునాది. మరి ఆ నీటిని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా? ప్రతి వర్షపు నీటిని మనం ఒడిసిపడుతున్నామా? జల సంరక్షణ కోసం మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? భూగర్భ జలాలను పెంచుకునేందుకు మన కర్తవ్యం ఏమిటి? ఆల్రెడీ ప్రస్తుతం మనం చూస్తున్నాం, సూపర్ ఎల్నినో కారణంగా వర్షం కోసం కళ్ళు కాయలు కాచేటట్లు దేశమంతా ఎదురు చూస్తుంది. అయినా వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. మరి ఇందుకోసమే ప్రభుత్వాలు నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఇంటా వర్షపు నీటి సంరక్షణ కోసం ఒక ఇంకుడు గుంతను తవ్వండి అని అంటున్నాయి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సైతం క్యాచ్ ద రెయిన్, వర్షపు నీటిని ఒడిసిపట్టండి అనే నినాదాన్ని ఇచ్చారు. మరి ఇంకుడు గుంతల యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మన హైదరాబాద్ జలమండలి వారు కూడా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వర్షపు నీటిని ఒడిసిపడదాం, ఇంకుడు గుంతను తువ్వుదాం, భూగర్భ జలాలను పెంచుకుందాం అనే అంశం గురించి మనతో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కె అశోక్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085

0: 8024085329550923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు ఆకాశవాణి స్టూడియోస్.
1: నమస్తే అమ్మా.
0: సార్, వర్షపు నీటిని వృధా కాకుండా ఒడిసి పట్టడం ఎందుకు అవసరం సార్?
1: దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మానవ నాగరికత మొత్తం నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డది, అది చారిత్రకంగా మనం అందరికీ తెలుసు. అట్లాగే హైదరాబాద్ నగరం అనేది కూడా మూసీ నది ఒడ్డున ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్కి సముద్ర మట్టానికి హైదరాబాద్ ఒక 400 మీటర్ల హైట్లో ఉంటుంది. అంటే మనకి మూసీ నది ఒక ప్రవాహం తప్పితే మిగతా నదులు ఏవి ఉండవు. అది కూడా చాలా చిన్న రివర్, 100, 200, 300, 400 సంవత్సరాలుగా ఆ ఓల్డ్ సిటీ కోర్ సిటీకి క్యాటర్ చేసే అంత ఉండేది. కాలక్రమేణా నగరం పెరగడం, పట్టణీకరణతోటి మూసీ అనేది డ్రింకింగ్ వాటర్ సోర్స్ నుంచి మనకి పొల్యూషన్ కావడం, రెండవది 130 లక్షల జనాభాకి పెరిగిపోయింది ఇప్పుడు హైదరాబాద్. ఒక రకంగా ఆ రివర్ అనేది పెరినియల్ రివర్ కాకుండా అయ్యి మూసీ పొల్యూషన్ కావడం, రెండవది సిటీ ఎక్స్పాండ్ కావడం, పాపులేషన్ పెరగడం, తర్వాత మనం 200-150 కిలోమీటర్ల దూరంలో మనకి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్నాయి నదులు, అక్కడి నుంచి మనము సముద్ర మట్టానికి 400 మీటర్లు పంపింగ్ చేస్తూ తీసుకొస్తున్నాం. సో ఇది హైదరాబాద్ ప్రత్యేకత. కాబట్టి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి మనం సఫిషియెంట్ కావాలంటే ఎన్ని ప్రాజెక్టులు చేసినా సరిపోదు. ఒక్కటే ఒకటి, మనం ప్రకృతి ఇచ్చే వర్షపు నీటిని సంరక్షిస్తే తప్పితే కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మనకి సఫిషియెంట్ వాటర్ని ఇవ్వడం అనేది సాధ్యం కాదు.
0: సో ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అనేది మీరు చెప్పిన దాని ప్రకారం చాలా అవసరం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి.
2: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు అంటే మామూలుగా ఇంట్లో చూసేస్తాం కదా, కొన్ని గ్రామాలలో ఇంకుడు గుంత ఇలా రోడ్డు పై గుంటల్లో నీళ్లు ఉంటాయి కదా, ఆ గుంతలు ఎందుకు అంటే ఆ ఇంకుడు గుంతలకు ఉపయోగం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నా.
1: అంటే మీరు చెప్తున్నది రూరల్ కు సంబంధించి చెప్తున్నారు. ఇంకుడు గుంత అనేది రూరల్ అయినా అర్బన్ అయినా తర్వాత ఎనీ ప్లేస్లో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మనకి సంవత్సరంలో అట్లీస్ట్ వాటర్ అంటే రెయిన్ నుంచి వాటర్ వచ్చే రోజులు 50 నుంచి 60 రోజులు 70 రోజులు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. మిగతా 300 రోజులు కూడా మనము నీటిని గ్రౌండ్ నుంచి డ్రా చేస్తూ ఉంటాం, అంటే గ్రౌండ్ వాటర్ని బోర్ల ద్వారా తీసుకుంటూ ఉంటాం. వర్షపు నీరు భూమి లోపలికి వెళ్తే మాత్రమే మనం మళ్ళీ 300 రోజులు భూమి నుంచి తీసుకొని వాడుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షపు నీరు భూమి లోపలికి వెళ్ళాలి, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావాలంటే చాలా దిక్కుల సిమెంట్ రోడ్లు, తర్వాత అర్బన్లో అయితే సిమెంట్ రోడ్లు, అసలు ప్లేస్ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి వెల్స్ ఏదైతే మనం చేస్తామో దాని నుంచి గ్రౌండ్ వాటర్ తొందరగా రీఛార్జ్ అవుతుంది. సో వర్షపు నీరు రాగానే నార్మల్గా అయితే 10% వెళ్తుంది, మనము ఈ ఇంకుడు గుంతలు కనుక చేస్తే 90% మనకి భూమి లోపలికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మనము ఇంకుడు గుంతలు అనేది కంపల్సరీ.
0: సార్, అసలు ఇంకుడు గుంత అంటే ఏంటి సార్? అసలు అది ఎలా తవ్వాలి, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది?
1: యా, సో ఇంకుడు గుంత అనే దానికి యాక్చువల్గా ఒక స్పెసిఫిక్ డైమెన్షన్ ఏం లేదండి. మనకున్న ఏరియాను బట్టి అర్బన్లో అయితే 200 స్క్వేర్ మీటర్స్ ఉన్న దగ్గర వాళ్ళకు బోర్వెల్ ఉంటుంది. ఆ బోర్వెల్కి మనం ఇల్లు కట్టేది 200 మీటర్లలో 200 మీటర్లు ఇల్లు కడతాం. యాక్చువల్గా ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్లు వదిలేము. ఒకవేళ సెట్ బ్యాక్ వదిలేసినా కానీ అక్కడ కూడా సిమెంట్ తోటి మంచిగా ఒక్క గడ్డి మొలక కూడా రావద్దని సిమెంట్ తోటి మొత్తం క్లోజ్ చేస్తాం. ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం నీళ్ళు మొత్తం కూడా టోటల్గా బిల్డింగ్ మీద పడతాయి, లేదంటే బిల్డింగ్ చుట్టుపక్కల పడ్డాయి కూడా రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నుంచి మళ్ళీ డ్రైనేజీలోకి వెళ్ళి మూసీలోకి వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్ అయితే. సో ఎక్కడ కూడా ఒక చుక్క కూడా భూమి లోపలికి ఇంకే పరిస్థితి లేదు. మన బోర్వెల్ చుట్టూ కూడా మనం మంచిగా ప్లాస్టరింగ్ చేసేసి అసలు ఏమి పోకుండా చేస్తాం. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసేది అంటే ఇంటి లోపల 200 గజాల వల్ల బోర్వెల్ చుట్టుపక్కన 1 మీటర్ డయాతోటి కనుక వెడల్పు చేసేసి 4 మీటర్ల 5 మీటర్ల లోతుకి బోర్వెల్ పక్కన తీసి కంకర ఇసుక అంటే కొంత మడ్ కనుక లోపలికి వెళ్లకుండా పొల్యూషన్ కాకుండా టెక్నికల్గా పెద్ద కంకర చిన్న కంకర దొడ్డు ఇసుక వేసి కనుక చేసి బిల్డింగ్ పైన పడిన వాటర్ అంతా కూడా ఒక పైపు ద్వారా తీసుకొచ్చి అక్కడికి కనెక్ట్

0: చేయగలిగితే అది కూడా ఫ్రెష్ వాటరే. వర్షం నీరు బిల్డింగ్ మీద నుంచి పడి వచ్చేదంతా కూడా ఫ్రెష్ వాటరే. అదంతా వచ్చేసి బోర్వెల్ ద్వారా భూగర్భంలోకి వెళ్తుంది, 90% లోపలికి వెళ్తుంది. సో దానివల్ల ఏంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ 300 రోజులకు సరిపడేంత వాటర్ స్టోరేజ్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఒకటి చిన్న ఇళ్ళకి సంబంధించి. అట్లాగే మీరు అన్నట్టుగా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి, పెద్ద హౌసెస్ ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద వెల్స్ను కూడా మనం తవ్వి వీటిని ఏర్పాటు చేయవచ్చు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రవిశంకర్, నేను మలక్పేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
2: నమస్తే అండి.
1: చెప్పండి.
0: నమస్తే అండి, చెప్పండి.
2: ఇది యాక్చువల్గా ఇంకుడు గుంటూరు అంటే కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి కదా కన్స్ట్రక్షన్కి, అంటే కొన్ని లేయర్స్ లేయర్స్ కింద వేయాలని నేను చదివాను. హలో.
0: ఎస్ ఎస్ కరెక్ట్ అండి.
2: అది అంటే మన వాటర్ వర్క్స్ నుంచి ఏమన్నా మనకు సపోర్ట్ ఉంటుందా, అంటే మీ ఎక్స్పర్టైజ్ అంటే యూ కెన్
0: తప్పకుండా అండి. యాక్చువల్గా మేము వాటర్ బోర్డ్ నుంచి మాకు ఒక స్పెషల్ వింగ్ ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి సంబంధించి. మాకు దగ్గర ఒక ఓఎస్డి సత్యనారాయణ గారు అని ఉంటారు, ఆయన పేరు కూడా జల సత్యనారాయణ అని మీరు విని ఉంటారు. అది కాకుండా మేము ఒక 18 ఎన్జిఓస్ని కూడా ఏరియా వైజ్ను ఎంగేజ్ చేశాము. సో ఈ ఎన్జిఓస్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మాతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ ఎన్జిఓల దగ్గర ఉంది, అంటే మా డిపార్ట్మెంటు సపోర్ట్తో పాటు 18 ఎన్జిఓలు కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా వాటర్ బోర్డు వెబ్సైట్లో రెగ్యులర్గా ఉంది, రెగ్యులర్గా కూడా మేము కూడా ప్రచారం చేస్తున్నాం.
2: వెబ్సైట్లో ఉన్నాయి డీటెయిల్స్?
0: డెఫినెట్గా ఉన్నాయండి. రెండవది టెక్నికల్గా గైడెన్స్ మీరు అన్నారు, అది మరీ టూ మచ్ టెక్నికల్గా ఏం కాదండి. గుంత తీయడము, దాని లోపల లోపల దొడ్డు కంకర ఎంత వేయాలి, సన్న కంకర ఎంత వేయాలి, దొడ్డు ఇసుక ఎంత వేయాలి, సన్న ఇసుకేసి పైన ఒక చిన్న క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ను వేయాలి. ఇదే జనరల్గా చేసేది. ఇప్పుడు మనం రూరల్ అయితే ఏం చేస్తాం, పెద్ద పెద్ద వెల్స్ తవ్వుతాము, అందులో వాటర్ స్టోర్ చేస్తాము వర్షాకాలము, మిగతా అది గ్రౌండ్ వాటర్లకు వెళ్తుంది, తర్వాత మనకి రీఛార్జ్ అవుతుంది. ఇవేమో ఇంటి లోపల అయితే కొద్దిగా వాటర్ పొల్యూషన్ కాకుండా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం అంతే, ఎందుకంటే మనం డ్రింకింగ్ వాటర్ వాడతాం కాబట్టి. సో ఇది మరీ టూ మచ్ టెక్నికల్గా ఏం లేదండి. దీనికి సంబంధించి మేము మీకు అందరికీ కూడా పాంప్లెంట్స్ ప్రింట్ చేస్తున్నాము, దీనికి సంబంధించిన క్యాచ్ ద రెయిన్ అని చెప్పేసి అవన్నీ కూడా మేము ప్రతి ఇంటికి కూడా మెసేజెస్ రూపంలో పంపిస్తాము. అవసరమైతే ఈ పాంప్లెంట్స్ కూడా చేసి పంపిస్తాము. ఇది మీరు చదువుకుంటే అర్థమవుతుంది, మామూలు మేస్త్రి కూడా ఇది చేస్తారు ఇంట్లో. సో మా ఎన్జిఓలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు.
2: సరే, ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మన సిటీలో కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అయిపోతుంటాయి రోడ్స్ మీద.
0: అవునండి.
2: అయితే నేను ఐ రెడ్ సమ్వేర్ సమ్ ఆర్టికల్, ఇంజెక్షన్ బోర్వెల్స్ అని ఏదో చేస్తారట, సో దట్ దే విల్ అలౌ ద వాటర్ టు గో ఇన్ టు ద డెప్త్.
0: అవునండి, మీరు అన్నట్టుగా ఒకటి, మనం ఇంటి ఆవరణలో మొత్తం సిమెంట్ చేసాం కాబట్టి రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చిన నీళ్ళు స్ట్రీట్లకు వచ్చేసి స్ట్రీట్లో మొత్తం టోటల్గా మనకి ఇనండేషన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల కింద ఈ ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలిగి వాటర్ ఎక్కువ అవుతుందో ఆ చౌరస్తాలో, అది మనకి ఒక 146 ప్లేసెస్ని ఐడెంటిఫై చేసాం సిటీలో. ఈ 146 ప్లేసెస్లో కొద్దిగా వాటర్ వచ్చినా కానీ సడన్గా వాటర్ వచ్చి అక్కడ ఆగుతుంది, ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రయోగాత్మకంగా ఒక 4-5 ప్లేసెస్లో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. వర్షం రాగానే ఒక పెద్ద ఒక 20 లక్షలు 50 లక్షలు లీటర్లకు సంబంధించిన పెద్ద వెల్స్ తవ్వేసి అండర్గ్రౌండ్లో, పైన కావాలంటే మీరు మళ్ళీ స్లాబ్ వేయండి, దాని మీద ఒక గార్డెన్ పెట్టండి అని చెప్పారు. దాని మూలంగా మనము రాజ్భవన్ రోడ్లో ఒకటి, అట్లాగే ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా తాజ్కృష్ణ డౌన్లో ఒకటి, సెక్రటరేట్ ఎదురుగా ఇట్లా ఒక 10 నుంచి 12 పెద్ద ఈ వెల్స్ చేశాం. జిహెచ్ఎంసీ చాలా చక్కగా చేశారు. మనకి కొద్దిగా వాటర్ రాగానే ఇమీడియట్గా ఈ ప్రాబ్లం రాకుండా అవన్నీ డైరెక్ట్గా ఆ వెల్లోకి వెళ్తున్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే అవి లోపలి గ్రౌండ్ వాటర్లోకి వెళ్తాయి, లేదంటే తర్వాత పంపింగ్ చేసేసి మళ్ళీ డ్రైనేజ్లోకి లేటర్గా చేయడానికి చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. సో మిగతా 146 ప్లేసెస్లో కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, సీఎం గారు. అది జిహెచ్ఎంసీ అమలు చేస్తుంది మీరు అన్నది. దానివల్ల 2 లాభాలు, ఒకటి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది, రెండవది ఏంటంటే ఇమీడియట్గా ట్రాఫిక్ అనేది ఆగకుండా అవుతుంది. సో ఈ రెండింటి గురించి ప్రయోగాత్మకంగా అమలు చేశాము, దానివల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మిగతాయి కూడా చేయడానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా దీని మీద ఫోకస్ చేసి రివ్యూ చేస్తున్నారు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీనివాస్ అండి, ఖైరతాబాద్ ఆనంద్.

0: నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి శ్రీనివాస్ గారు.
0: నమస్తే సార్. సార్, మా బోర్ చుట్టూ హార్వెస్టింగ్ పిట్ చేసుకోవచ్చా అండి?
1: అదే అండి, 100% మనము ఇప్పుడు, మీరు ఒక డేటా చెప్తాను మీకు. గత ముందు సంవత్సరంలో చూస్తే ఒక 40,000 మంది మాత్రము బోర్వెల్ డ్రై అయిన తర్వాత ట్యాంకర్స్ బుక్ చేసేవాళ్ళు మొత్తం సిటీలో. ఈ సంవత్సరము అది ఇంకా పెరిగి గ్రౌండ్ వాటర్ తగ్గి 1,02,000 మంది అట్లీస్ట్ 1-2 సార్లు ట్యాంకర్ బుక్ చేశారు. అంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యి బోర్ డ్రై అయింది. మీరు అన్నట్టుగా ఈ 10 లక్షల ఇళ్లలో ప్రతి ఇంటికి బోర్వెల్ పక్కన గనక ఒక సివేజ్ మన వాటర్ హార్వెస్టింగ్ చేసి మీ బిల్డింగ్ పైన నుంచి వచ్చే వాటర్ని దానికి గనక కనెక్ట్ చేయగలిగితే అసలు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమే రాదు. ఒక 2 సంవత్సరాలు గనక మనం ఇది కనుక చేస్తే అసలు ట్యాంకర్ బుకింగ్ అనేది హైదరాబాద్ ట్యాంకర్ ఫ్రీ సిటీ అవుతుందండి 100%. ఎందుకంటే మనకి దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేసి 2 సంవత్సరాల కింద మేము 100 ట్యాంకర్లు బుక్ చేశాము సార్. లాస్ట్ ఇయర్ మేము 50 చేసాము వాటర్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత, ఈ సంవత్సరం 30 చేసాము. ఉదాహరణకి మీకు కావల్ కుమార్ వెంకటగిరి యూసుఫ్ గుడలో ఒకటి చేశారు, అద్భుతంగా మాకు ప్రయోగం అయింది సార్. ఈ సంవత్సరం మేము ట్యాంకరే బుక్ చేయలేదని. పవన్ కుమార్ అని క్లాసిక్ అపార్ట్మెంట్ బాచిపల్లి, కరుణాకర్ రెడ్డి అనుహార్ అపార్ట్మెంట్ మణికొండ, రవీందర్ రెడ్డి ఏఎస్ రత్న పిర్ల అపార్ట్మెంట్ రాక్ టౌన్ కాలనీ, రంగారావు బొమ్మరిల్లు రెసిడెన్సీ, ఇవన్నీ మా దగ్గర డేటా ఉంది. అంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చి మేము 2 ఏళ్ల కింద సఫర్ అయ్యే వాళ్ళమండి, మీరు చెప్పిన తర్వాత మేము వాటర్ హార్వెస్టింగ్ చేసాము, ఈ సంవత్సరం మేము ట్యాంకర్ బుకింగ్ 90% మాకు తగ్గింది, మా ఖర్చు కూడా తగ్గింది అని వారు చెప్తున్నారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ప్రతి ఇంట్లో బోర్వెల్కి వాటర్ హార్వెస్టింగ్ అనేది కంపల్సరీ కనుక చేసుకోగలిగితే మీతో పాటు మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. దానికి కావాల్సిన మీకు సపోర్ట్ మేము పంపిస్తాం టెక్నికల్.
0: మంచి రిఫరెన్సెస్ ఇచ్చారు సార్. ఇంకో చిన్న డౌట్
1: చెప్పండి
0: సార్. ఇది ఇప్పుడు బోర్ పాయింట్ చుట్టూ చేస్తే లూస్ ఆయిల్ ఏమన్నా అది జారి లోపల పడిపోయి?
1: లేదండి, అంటే మనము సాయిల్ని బట్టి దానికి ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మన దగ్గర టెక్నికల్ ఉంది. మనం ఏం చేస్తామంటే అందులో తీసిన తర్వాత దొడ్డు కంకర వేస్తాము, దొడ్డు కంకర తర్వాత సన్న కంకర ఉంటుంది, తర్వాత దొడ్డు ఇసుక ఉంటుంది. ఆ టెక్నికల్గా మీకు ఉంటాయి. మీరు బిల్డింగ్ పైన వచ్చే వాటరు అది ఫ్రెష్ వాటరే కదండి, మన బిల్డింగ్ మీద నుంచి వచ్చేది పైప్ ద్వారా వచ్చేసి అక్కడికి వస్తుంది, అది స్ట్రీట్ల నుంచి పోయే వాటర్ కాదు కదా, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, బోర్వెల్ కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఓకే,
0: థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు,
1: థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955-09-23 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతకు అలాగే ఇంజెక్షన్ బోర్స్ ఇంకా బోర్ రీఛార్జ్ గురించి మీకు ఏమైనా సందేహాలుంటే జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి మీరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నా పేరు
1: శ్యామ్ సుందర్
3: అండి, హైదరాబాద్.
1: చెప్పండి
3: సార్, ఈ బోర్కు వాటర్ బోర్కు ఈ ఇంకుడుకు అంతకు ఎంత డిస్టెన్స్ ఉండాలి సార్? ఇది
1: డిస్టెన్స్ ఏం లేదండి, మినిమం డిస్టెన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు బోర్ చుట్టూ కూడా మనము తీసేయొచ్చు. డిఫంక్ట్ బోర్వెల్స్ అయితే మనం బోర్ చుట్టూ చేసి చేస్తాము. మన డ్రింకింగ్ వాటర్కు సంబంధించింది అయితే నియర్ బై అంటే 1 మీటర్ దూరంలో కనుక మనం చేసుకోగలిగితే సరిపోతుంది. సో దానివల్ల ప్రమాదం ఏం లేదు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా బోర్వెల్ ఏమన్నా వాటర్ ఎక్కువైపోయి కొలాప్స్ అవుతుందేమనో భయం, లూజ్ సాయిల్ ఉన్న దగ్గర కొద్దిగా దూరం పెట్టుకోవాలి. ఆ హార్డ్ సాయిల్ రాక్ సాయిల్ అట్లాంటి ఉన్న దగ్గర కొద్దిగా నియర్ బై అయినా కానీ మనకి ప్రమాదం ఏం లేదు.
3: ఎంత దూరం వేసుకోవచ్చు సార్?
1: మినిమం 1 మీటర్ దూరం అయితే సరిపోతుందండి, 1-2 మీటర్ దూరంలో. అంటే అది సైజును బట్టి, మీ ప్లాట్ సైజు కనుక పెద్దగా ఉంది, ఏరియా ఎక్కువ ఉంది అంటే కొద్దిగా వాటర్ పైనుంచి ఎక్కువ వస్తుంది అనుకుంటే కొద్దిగా పెద్ద సైజ్ చేసుకోవాలి. మీరు 2 మీటర్ x 2 మీటర్ సైజ్ కనుక చేసుకోగలిగితే చాలా వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది చిన్న సైజు ఉంటే. పెద్ద సైజు ఉంటే 4x4 మీటర్ అయితే ఇంకా మొత్తం టోటల్ వాటర్ కూడా 90% మనకి భూమిలోకి వెళ్ళిపోతుంది.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, శ్రీకాంత్ రెడ్డి అండి, బాచిపల్లి నుంచి.
1: శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి
4: సార్. నమస్తే సార్.

0: సార్ అది మాది బాక్స్పల్లిలో ఒకటి 90 ఫ్లాట్స్ ఉన్న సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ సార్.
1: ఓకే అండి.
0: సో అప్పుడు మాకు బిల్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో చిన్నగా బోర్ పక్కన చిన్న ఇంకుడు కొంత మాదిరి ఇచ్చారు, కానీ అది అంత వర్కౌట్ అవ్వట్లేదు అనమాట మాకు. సో రీసెంట్ గా ఏం చేసామంటే మీరు ఇందాక ఒక రిఫరెన్స్ ఇచ్చారు బాచ్పల్లి పవన్ గారు అని. సో మాకు మన సత్యనారాయణ గారిని కలిసాం అనమాట.
1: సిఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్మెంట్
0: సార్ వచ్చి మాకు కావాల్సిన టెక్నికల్ గా అన్ని డీటెయిల్స్ అని ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసాం మేము ఇక్కడ కొంత అంటే మాకు బోర్ పక్కన ఇంజక్షన్ బోర్ మీద అని చెప్పారు సార్. సో దాని ప్రకారం మరి స్టార్ట్ చేసాం. ఇంకొకటి మాకు ఒక కాల్ ఒక ఎంటీ స్పేస్ ఉంది సార్, అక్కడ ఒక 10x5 వాటర్ అంతా కూడా అందులో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి అది కూడా సార్ చేశారు. అది కూడా చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ దాని రిజల్ట్ ఇంకో నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ మేము కూడా
1: ఏంటంటే గతంలో మనము కంపల్సరీ ఇంకుడు గుంత అనేది మనము యాక్ట్లను పెట్టేశాము. జిహెచ్ఎంసి ప్రకారం ఏంటంటే ఇంకుడు గుంత ఉంటేనే మీకు అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇస్తామని మనం చట్టం చేసాము, రూల్స్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తున్నారు, చిన్న గుంత తీసేసి ఓ ఫోటో తీసేసి ఓసీ తీసుకుంటున్నారు, అంటే మా కోసం తీసుకుంటున్నారు. అంటే అది మీకు పనికొస్తుంది మన అపార్ట్మెంట్కి అనే బాధ్యత లేకుండా ఊరికే ఒక చిన్న సర్టిఫికెట్ కోసం తీసుకుంటున్నామో మా పని అయిపోయింది అని అనుకుంటున్నాము. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఓసీ అనేది ఓన్లీ చట్టం ప్రకారం మీరు ఒక తీసుకోవాల్సింది. అలా కానీ 90% వాటర్ మీ గ్రౌండ్ వాటర్లకు వెళ్ళాలి అంటే మీరు ఒకటి కాదు, అవసరమైతే ఏరియాను బట్టి 4 నుంచి 5 వాటర్ హార్వెస్టింగ్ని చేయాలి. అపార్ట్మెంట్లు అయితే 4-5 అంటే మీరు చుట్టుపక్కల ఏదైతే సెట్ బ్యాక్ ఉందో వాటన్నిట్లలో కనుక చేసి ఇంజక్షన్ బోర్వెల్సా లేకపోతే వాటిని ఒక 5-6 కనుక చేసుకోగలిగి బిల్డింగ్ మీద ఉన్న వాటర్ అంతా వాటికి కనెక్ట్ చేయగలిగితే ఇవాళ రేపు ఏముంది మనం పైన స్లాబ్ కూడా వేసుకోవచ్చు మొత్తం వాటర్ని లోపలికి పంపించేసి. సో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది 2 ఇయర్స్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా, 90% మా ట్యాంకర్స్ తగ్గింది సార్, 2 లక్షలు మాకు మిగిలింది, 1 లక్ష మిగిలిందని. సో థ్యాంక్ యూ అండి మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట రాజేంద్ర నగర్.
1: నమస్తే అండి నరసింహారెడ్డి గారు.
0: నమస్కారం సార్. సార్ ఇప్పుడు మనం కొత్త ఇల్లు కడతాం కదా సార్?
1: అవునండి.
0: దీనికి ఏమన్నా నిబంధనలు వేస్తారు, ఇంకొక కంపల్సరీ ఉండాలని చెప్పేసి?
1: 100% ఉందండి. అది ఉంటేనే మీకు అక్యుపెన్స్ సర్టిఫికెట్ వస్తుంది. అక్యుపెన్స్ సర్టిఫికెట్ కనుక రాకపోతే మీకు వాటర్ ఛార్జ్, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవన్నీ కూడా 3 రెట్లు ఛార్జ్ అవుతా ఉంటాయి. మేము ఫ్యూచర్ లో అదే మేము ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇంకుడు గుంత లేని వాళ్ళకి ట్యాంకర్ బుక్ చేస్తే అవసరమైతే 2 రెట్లు అంటే 3 టైమ్స్ మీరు ట్యాంకర్ ఛార్జెస్ పెంచండి అని కూడా చెప్పారు. అది మేము కొద్దిగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కనుక ఇది ఇంప్లిమెంట్ కాకపోతే వాటర్ ట్యాంకర్ను కూడా 2 ఇంతలు చేయడానికి మేము ఆలోచిస్తున్నాము.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జల మండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతల మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఒక కాలర్ అడిగారు అంటే 100 ఫ్లాట్స్ ఉన్నాయని, అంటే డిపెండ్స్ ఆన్ దట్ ఫ్లాట్స్ అండ్ ఏరియా సైజ్ను బట్టి ఇంకుడు గుంత నిర్మాణం ఉంటుందా?
1: ఉంటుందండి. మేము లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ట్యాంకర్స్ ఎవరు ఎన్ని బుక్ చేస్తున్నారు అనేది ఒక డేటా తీసాం. హయ్యెస్ట్ ట్యాంకర్స్ బుక్ చేసిన ఆ అద్భుతమైన ఇల్లు ఏంటి అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. సో నేను మా డేటాబేస్ అంతా చూసి మా ఏఐని ఉపయోగించి మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా డేటాబేస్లో, హూ ఇస్ దట్ గ్రేట్ పర్సన్ హయ్యెస్ట్ ట్యాంకర్స్ బుక్డ్ అనగానే ఒక నెంబర్ వచ్చేసింది. అది 630 ట్యాంకర్లు బుక్ చేశారు 1 ఇయర్లో. అసలు ఎందుకు 630 ట్యాంకర్లు బుక్ చేశారు అనేది తెలుసుకోవాలని నేను ప్రత్యక్షంగా వారి ఇంటికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయాను, ప్రగతి నగర్ ఆ ఏరియాలో ఉంటుంది అది, కుక్కటిపల్లి దాటిన తర్వాత. వెళ్ళి చూస్తే అక్కడ 48 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం రాక్ మీద కన్స్ట్రక్షన్ చేశారు. సో అంతకుముందు వేసిన 4 బోర్వెల్స్ కూడా డ్రై అయినాయి అని వాటి మీద కూడా సిమెంట్ తోటి క్లోజ్ చేసేసారు. సో ఆ పక్కకి రాక్ మధ్య నుంచి కూడా వాటర్ వస్తుంది, కొంత రాక్ మధ్య నుంచి కూడా వాటర్ వస్తుంది, అది కూడా డ్రైనేజ్కి వెళ్తుంది. సో అది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే వాళ్ళు టోటల్గా గ్రౌండ్ వాటర్ 0 ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా ఇచ్చే వాటర్తో పాటు 600 ట్యాంకర్లు ఎవ్రీడే 2 బుక్ చేస్తున్నారు. అప్పుడు

మేము వారికి కూర్చునిబెట్టేసి చెప్పాము, మీరు కనుక మీ పాత డ్రై అయిన బోర్వెల్స్ని ఓపెన్ చేయండి, బిల్డింగ్ మీద వచ్చిన వాటర్ దాన్ని కనెక్ట్ చేయండి, ఇంజక్షన్ బోర్వెల్స్ ఇంకా ఎక్స్ట్రా చేసి, మీరు కనుక చేయకపోతే మీరు సంవత్సరాల తరబడి వాటర్ బోర్డు మీద ట్యాంకర్ల మీద ఆధారపడలేరు. సో లాస్ట్ ఇయర్ మేము అవేర్నెస్ చేశాము. అట్లా 500 ట్యాంకర్లు 400 ట్యాంకర్లు బుక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 5,000 అపార్ట్మెంట్లు లాస్ట్ ఇయర్ రెగ్యులర్గా ట్యాంకర్ బుక్ చేసేది, ఈ సంవత్సరం 12,000 అపార్ట్మెంట్లు డ్రై అయినాయి. వాళ్ళందరికీ కూడా మేము నోటీసెస్ ఇస్తున్నాం, మీరు కంపల్సరీగా ఒకటి కాదు మీ ఏరియాను బట్టి 4 నుంచి 5, 10 వాటర్ హార్వెస్టింగ్ కనుక ఇంజక్షన్ బోర్వెల్స్ కనుక చేసుకోగలిగితే 2 సంవత్సరాల్లో మీకు ట్యాంకర్ బుకింగ్ అనేది 0 అవుతుంది. అది మా బాధ్యత, మేము మీకు వచ్చి చూపెడతామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాం. సో కాబట్టి ఓసీ కోసం తీసుకునే ఒక వాటర్ హార్వెస్టింగ్ 1 మీటర్ది సరిపోదు,

0: ఓసీ కోసం తీసుకునే ఒక వాటర్ హార్వెస్టింగ్ 1 మీటర్ది సరిపోదు. వీలైనంత వరకు ఎంత స్థలం ఉంటే అంత ప్రతి అపార్ట్మెంటు 3 నుంచి 4 వాటర్ హార్వెస్టింగ్ కనుక చేయగలిగితే అది పెద్ద ఖర్చుతో కూడుకున్నదేం కాదు. వాళ్ళు ఒక 2 నెలల్లో ట్యాంకర్ బుకింగ్ ఖర్చు ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ కాదు. సో 5-10 సంవత్సరాలు వాళ్ళు ట్యాంకర్ బుకింగ్ ఛార్జెస్ అన్ని కూడా సేవ్ చేయొచ్చు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో సార్, ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ బస్తీలలో చాలా చిన్న చిన్న ఇళ్ళు 50-60 గజాలు 30-40 గజాలలో కూడా ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంటికి బోర్స్ ఉంటాయి, కానీ అలాంటి వాళ్ళు ఇంకుడు గుంతని తవ్వాలంటే ఏం చేయాలి?
0: ఇది ఎంత ఏరియా ఉంది అనేది కాదండి. ఒక 60 గజాల్లో ఇల్లు కట్టినైనా కూడా పైన మీకు 500 SFT 600 SFT స్లాబ్ ఏరియా వస్తుంది. సో స్లాబ్ ఏరియా మీద పడ్డ వర్షము కిందికి ఒక పైప్ ద్వారా వచ్చి స్ట్రీట్లకి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయేది వాళ్ళ బోర్వెల్ దగ్గరికి తీసుకెళ్తే సరిపోతుంది, అంతే. కొద్దిగా ఓపెన్ చేసేసి దాన్ని జాగ్రత్తలు తీసుకొని దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు సిటీలో వచ్చే ఫ్లడ్డింగ్ అంతా తగ్గిపోతుంది. గ్రౌండ్లకి మనం కనుక 50-60% తీసుకెళ్తే రోడ్ల మీద కూడా మనకి ఇనండేషన్ తగ్గిపోతుంది. అది కాకుండా మనకి పబ్లిక్ ప్లేసెస్లో దాదాపు 7500 బోర్వెల్స్ ఉన్నాయి. వాటిని అన్నిట్లలో 3500 డ్రై అయినాయి, అవి మేము టేకప్ చేస్తున్నాం. సో కాబట్టి స్లమ్లలో ఉన్న బోర్వెల్స్ని మేము చేస్తున్నాం పబ్లిక్ ప్లేసెస్.
1: ఓకే, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు మల్లికార్జున్ అండి, నేను మల్లాపూర్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి.
2: నమస్కారం సార్. సార్ ఫస్ట్ మీకు కింద స్థాయి ఎంప్లాయీస్ నుంచి మీ వరకు శతకోటి పాదాభం ఉన్నారు సార్. ఇన్ని కోట్ల మందికి మీరు నీళ్లు అందిస్తున్నారు, అలాగే మీరు తీసుకున్న చర్యలు ఇంకా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్. ఇంకుడు గుంతల గురించి చాలా మంది గేటెడ్ కమ్యూనిటీలు కొంతమంది లెక్కల్లో చూపిస్తున్నారు తప్ప అవి చేయట్లేదు సార్. అవి వాటి మీద కొంచెం కఠిన నిబంధనలు పెట్టి అవసరమైతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నారు సార్.
0: థ్యాంక్ యూ అండి. అంటే మీరు అన్నది 100% కరెక్ట్. బట్ మేము గవర్నమెంట్ పరంగా వాటర్ అనేది కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. సో అంత కఠినంగా ఉంటే కూడా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని మేము కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాము. కానీ మీరు అన్నట్టుగా తప్పకుండా ఒకటిసారి నోటీస్ ఇస్తాము, 2 సార్లు నోటీస్ ఇచ్చి 3వ సారి చాలా కఠినంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ సార్. మాది శ్రీ తిరుమల మిలియనియం అని దగ్గర దగ్గర 700 ప్లాట్స్ ఉంటాయి సార్. అందులో ఎన్ని గుంతలు ఉన్నాయో ఏంటో మాకు సరైన లెక్క లేదు వాటి మీద. కొంచెం ఎవరినైనా మీ అధికారులు ఎవరైనా పంపించి అవి నిజంగా సరిపడి ఉన్నాయా లేదా కొంచెం తనిఖీ చేయించగలని కోరుచున్నాను.
0: నెక్స్ట్ 30 రోజులలో మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని మోటివేట్ చేసి చేపిస్తారు, చేయకపోతే పెనాల్టీ కూడా వేయమని చెప్తాను మా వాళ్ళకి. ఓకే,
2: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ శ్రీదేవి అని ఎల్లారెడ్డి కూడా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి.
3: హలో, నమస్తే సార్.
0: చెప్పండి అమ్మా.
3: సార్ ఇక్కడ మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము, 20 ఫ్లాట్స్ ఉన్నాయి మా దగ్గర. మిల్లర్ గారు ఆల్రెడీ ఒకటి వాటర్ హార్వెస్టింగ్ ది చేశారు,
0: ఓసీ కోసం
3: ఉంది,
0: ఓసీ కోసం చేశారు.
3: మేము రీసెంట్ గా వచ్చాం అనమాట ఇక్కడ. అయితే 2 ఇయర్స్ నుంచి వాటర్ ట్యాంకర్స్ మీదే డిపెండ్ అవుతున్నాం సమ్మర్ లో.
0: ఓకే,
3: లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఉండింది ప్రాబ్లమ్, ఈసారి ఇయర్లీ 3 మంత్స్ లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము ఇంకా ఇప్పటి వరకు కూడా ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం.
0: కరెక్ట్ అండి.
3: సార్ ఇప్పుడు ఇన్న ఉన్న ప్రెసెంట్ వాటర్ హార్వెస్టింగ్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? దీన్ని ఇంకా పెద్దగా చేయాలి అంటే ఎలా, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మాకు ఇక్కడ మున్సిపాలిటీ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా సార్? టెక్నికల్ సపోర్ట్? ఒకవేళ టెక్నికల్ సపోర్ట్ వస్తే ఈ ఏరియాలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలనేది ఐడియా లేదు సార్, అందుకని కాల్ చేశాను.
0: ఇప్పుడు మీ నంబర్ మేము తీసుకున్నామండి. ఓకే, ఒక నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి మీరు.
3: ఓకే,
0: 9989 8 5 8 5 102 102. ఎవరైనా ఈ నంబర్ కి కనుక కాల్ చేస్తే మా ఎన్జిఓ ద్వారా గానీ మా ఆఫీస్ నుంచి గానీ వస్తారు. మీరు అన్నట్టుగా ఒకటి కాదు, మీ బిల్డర్ చేసింది ఏంటంటే ఒక 50,000 తోటో 40,000 తోటో ఒకటి కంప్లీట్ చేసేసుకుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు బిల్డర్ జనరల్ గా. కానీ అది మాకు పర్పస్ సరిపోదు. ఓకే, సో 2-3 చేసుకోవాలంటే వాళ్ళు చేయరు, వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అప్పటికే. కాబట్టి మన కోసం అనుకుంటే మనం 3-4 చేసుకోవాలి. మా వాళ్ళు వస్తారు మీ ఇంటికి, సపోర్ట్ చేస్తారు. మీరు కూడా మీ అసోసియేషన్ నుంచి మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు ట్యాంకర్ లేకుండా చేస్తారు. ఒకటి, మీరు అన్నట్టుగా 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సో ఈ రోజు 3 రోజులు ఫుల్ వర్షాలు పడినా ఈ రోజు కూడా ట్యాంకర్ బుక్ చేసే వాళ్ళ సంఖ్య 6,000 మంది ఈ రోజు కూడా బుక్ చేశారు. అంటే ఈ 3 రోజుల వర్షాలతో 10,000 నుంచి 6,000కి తగ్గింది. మీరు ఆలోచించండి గ్రౌండ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్. సో ఎండాకాలంలో అయితే 16,000 బుక్ అయింది. సో
3: టెక్నికల్ సపోర్ట్ కూడా.

0: హండ్రెడ్
1: సపోర్ట్
0: పర్సెంట్
1: ఇవ్వండి,
0: డెఫినెట్
1: సార్.
0: గా వస్తారు, మీకు దగ్గరుండి చెప్పిస్తారు. ఓకే,
1: ఓకే ఓకే
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ,
0: యూ
1: థ్యాంక్ యూ సార్.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి
3: హలో
2: మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి.
3: సరే, మా ఫాదర్ కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటే సార్.
0: మీ పేరండి?
3: సరే, ఇంకొన్ని కొంతలకు వచ్చి సార్, ఇప్పుడు మా ఏరియాలో
0: చెప్పండి,
3: అంటే ఈ రోజు మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూ టైమ్స్ వస్తాయండి వాటర్.
0: ఓకే,
3: అంటే మొత్తం కంప్లీట్ గా వాటర్ అంతా, అంటే ఎక్కడ ట్యాప్స్ లేవు ఎవరింటికి కూడా. అక్కడ ఒకటి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ అదేని, అందులో వాటర్ అంతా పోతూనే ఉంటదండి. అంటే మేజర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ లేదండి దీని గురించి సంబంధించి, ఇంకుడు గుంతల గురించి. ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కాంక్రీట్ అయిపోయి ఇప్పుడు ఆ రోడ్స్ కూడా అంతా కాంక్రీట్, ఎక్కడ చేసే ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ లేదు. ఇంతకుముందు మీరు వేరే కాల్ కి చెప్పినట్టు ఒక 60 ఇయర్స్ ఇల్లున్నా కూడా వాళ్ళు బోర్స్ ఉన్నా పక్కన చేసుకుంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ మీ సైడ్ నుంచి.
0: మేము అదే పని చేస్తున్నాము. మీరు అన్నట్టుగా అవేర్నెస్ లేక కాదు, బాధ్యత లేక. అవేర్నెస్ అందరికి ఉంది, బాధ్యత లేదు. అయితే బాధ్యత ఉండాలి, లేకపోతే భయం ఉండాలి. అంటే కొన్ని
3: ఫ్రీ వాటర్ అందరూ కూడా దాన్ని, అంటే అన్ని అన్ని పథకాల్లాగా దీన్ని కూడా యూజ్ చేసుకోవడానికి ఎక్కడ దాన్ని వాటర్ కాపాడుకుందామని అవేర్నెస్ ఎవరికి లేదు.
0: ఉంది, అవేర్నెస్ ఉంది, బాధ్యత లేదు. మేము కొద్దిగా వాటర్ తక్కువ ఇస్తే రోడ్డు మీదకి వచ్చేసి గొగ్గోలు పెడతారు, వాటర్ ఎక్కువ ఇస్తే రోడ్ల మీద వదిలేస్తారు. ఈ రెండు జరుగుతున్నాయి. సో వాటిని బ్యాలెన్స్ ఎట్లా చేయాలన్న దాని మీద మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు వాటర్ లేక మీరు చూస్తున్నారు కాబట్టి మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను మహేందర్ మేడం. మేము హైదర్ కూడా రాజేంద్ర అత్తాపూర్ రాజేంద్ర నగర్.
0: నమస్తే మహేందర్ గారు.
4: సార్ సార్, మా దగ్గర ఇనుకుడుగుంత మా ఏరియాలో ఒకటి ఉంది సార్, అది
0: ఓకే.
4: అది కూడా దాన్ని క్లీనింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు సార్. అది ఫుల్ గా మట్టితో చెత్తతో నిండిపోయింది సార్ మా దగ్గర.
0: ఓకే,
4: సో దాన్ని మేము మా డివిజన్ వాళ్ళకి ఎంత చెప్పినా గానీ కూడా పట్టించుకోరు. డ్రైనేజ్ వ్యవస్థ మాత్రము మరీ దారుణం సార్.
0: ఎందుకైందంటారు దారుణం? దారుణం ఎందుకైందంటారు? ఏమన్నా మీరు కారణం చెప్తారా?
4: పైప్ లైన్, చిన్న పైప్ లైన్ సార్.
0: పైప్ లైన్ చిన్నది కాలేదు, పైప్ లైన్ చిన్నది కాలేదు బాబు. పైప్ లైన్ వేసినప్పుడు పెద్దదే, బిల్డింగ్లు పెద్దవి అయిపోయి పైప్ లైన్ చిన్నగా అయింది. ప్రాబ్లం పైప్ లైన్ చిన్నది కాదు, బిల్డింగ్లు పెద్దవి అయినాయి. దీనివల్ల అది అవుతుంది. అంటే ఏమవుతుంది మన దగ్గర, మనం 20 సంవత్సరాల కింద 10 ఇళ్ళున్నాయి, ఒక ఫ్లోర్ సింగిల్ ఫ్లోర్ ఉంది కాబట్టి మనకు ఒక 100 mm సైజ్ అయితే సరిపోతుంది అని వేశారు 20 ఏళ్ల క్రితం. మరి సింగిల్ ఫ్లోర్లన్నీ 5 ఫ్లోర్లు కట్టేశారు మీరు, 100 ఫ్యామిలీస్, 500 ఫ్యామిలీస్ అయ్యాయి. మరి 100 mm సరిపోదు కదా. సో అట్లా 5000 కిలోమీటర్ల లైను మేము అనుకున్న దానికంటే 3 అంతలు 4 అంతలు బిల్డింగ్లు పెరిగాయి. అవన్నీ మార్చాలి, అవన్నీ మార్చాలి అని అంటే టైం పడుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే సో
4: అదేంల నుంచి మేము అడుగుతున్నాం పెద్ద పైప్ లైన్ ఏమని, కానీ ఒక్క రోజు కూడా వచ్చి చూసింది లేదు.
0: నేనేం మీరు అన్నది కరెక్ట్, మీ దగ్గర ఒక దగ్గర కాదు, సిటీ మొత్తంలో ఇలాంటి సమస్య ఉంది, చేసుకుంటూ వస్తున్నాము. దానికి ఒక 4 నుంచి 5 వేల కిలోమీటర్ల లైన్లు మార్చాలి. అది ఒక రోజుతో అయ్యే పని కాదు, ఫేజ్డ్ మేనర్ గా చేసుకుంటూ వస్తున్నాము. మీది కూడా ఎగ్జామిన్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: నమస్తే మేడం, మంగా భాస్కర్ కింద నుంచి మాట్లాడుతున్నాను, సార్ తో మాట్లాడుతున్నాను.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
5: నమస్తే సార్. ఇప్పుడు మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ 133 అలా 130 ఉన్న ప్లాట్ లో ఇప్పుడో కట్టుకున్న ఇల్లు, ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట. మరి అప్పుడు ట్రై చేసాము, పక్కన కాంపౌండ్ వాళ్ళ దగ్గర చిన్న ప్లేసే ఉంది, అక్కడ రాదు అన్నారు. ఇంకొడుగుంటా బోర్ అయితే ఉంది, దాని పక్కనే సంపు ఉంటుంది, ఏమైనా చిన్న హెల్ప్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తారని.
0: తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీకు ఇంకొడుగుంత చేసే అంత ప్లేస్ లేకపోతే మీరు ఇంజక్షన్ బోర్వెల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పాను కదా, ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చేసి మీకు గైడ్ చేస్తారు. నంబర్ ఉందా మీ దగ్గర? మళ్ళీ చెప్పనా? 999 రాసుకున్నారమ్మా? 99899 85102. ఆ నంబర్ కాల్ చేస్తే మీకు వచ్చి చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా.
2: మీరు వింటున్నారు ఇంగుడుగుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతలు అలాగే ఇంజెక్షన్ బోర్స్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని అడిగి మీరు సమాధానాలు పొందవచ్చు. సార్, మీరు మనం ఇందాక చాలామంది లిజనర్స్ అడిగిన దానికి ఎన్ఓసీ లేకుండా పర్మిషన్స్ ఇవ్వరు, ఎన్ఓసీ ఉండాలి, ఇంకుడు గుంత ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు. సో ఏదో బిల్డర్లు ఎన్ఓసీ కోసం ఒక చిన్న గుంత తీసి ఎన్ఓసీ తీసుకుంటున్నారని కూడా అంటున్నారు, కానీ దానికి ఏమన్నా పర్టికులర్ గైడ్ లైన్స్ లేవా సార్? ఎంత లోతులో తీయాలి, ఎన్ని ఫ్లాట్స్కి ఎంత ఉండాలి అనే గైడ్ లైన్స్ ఏం లేవా? అలాంటివి ఎన్ఓసీ మీరు జారీ చేసే ముందు అలాంటి చెక్కింగ్స్ ఏమున్నాయా?
1: తప్పకుండా ఉంటుందండి. సో 100 square yards అట్లీస్ట్ 6 cubic meters సంబంధించిన పిట్ ఉండాలి అనేది ఉంటుంది. అంటే వాళ్ళు తీసే అప్పుడు చేస్తారు, అంటే ఏదో ఒక రకంగా, అంటే మినిమంతో చేస్తారు, అంటే గైడ్ లైన్స్ ఎంత ఉంది అంతవరకు చేసేసి. ఇప్పుడు మనం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎంత డెప్త్ తీశారు, ఎంత వెడల్పుతో తీసి ఏమేమి మెటీరియల్ ఇచ్చారు అనేది మళ్ళీ క్రాస్ చెక్ మెకానిజం ఉండదు. అది నార్మల్గా ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ అయితే మనం దగ్గర ఉండి చేసుకుంటాం. బట్ అపార్ట్మెంట్స్ ఏంటి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎవరైతే అమ్మి వాళ్ళు కొనుక్కొని వచ్చే లోపున అవన్నీ పూర్తి అయిపోతాయి, కాబట్టి ఓనర్స్కి తెలీదు అది ఎంత డెప్త్ వేరు, ఏం చేశారు, ఎంత వెడల్పు అనేది తెలీదు. జనరల్గా ఏంటంటే అది కంప్లీట్ అయిన తర్వాత అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఒక ఫోటో తీసేసి కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ చూసి ఓకే అని అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. ఒకటి, స్టాట్యుటరీగా ఓసీ తీసుకోవడానికి కావాల్సింది ఎనఫ్ కాదు మనకి, ఎందుకంటే మనకు ఉన్న గ్రౌండ్ వాటర్ రిక్వైర్మెంటు చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరీ ఆల్టర్నేట్ డే వాటర్ ఇస్తున్నాం, పర్ పర్సన్ పర్ డే 120 liters 125 liters అని ఇస్తాం. సో అది డొమెస్టిక్ పర్పస్కి సరిపోతుంది, కానీ అడిషనల్గా వాటర్ ఒక 50% వాళ్ళు గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడతారు. సో మేము ఇచ్చే వాటర్ వర్షాకాలంలో ఎంత ఇస్తామో సమ్మర్లో కూడా అంతే ఇస్తాం, బట్ సమ్మర్లో ట్యాంకర్లు 15,000 ఎందుకు బుక్ అవుతాయి, బోర్ వాటర్ డ్రై కావడం వల్ల. సో ఆ డిమాండ్ మాకు అడిషనల్గా వస్తుంది కాబట్టి మేము ట్యాంకర్ సప్లై చేస్తున్నాం. సో అదే కనుక ఉంటే మనకు ట్యాంకర్స్ డిమాండే అవసరం లేదు. సో కాబట్టి అపార్ట్మెంట్ సైజును బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్ట్రా వాటర్ ఎంత కావాలి అంత అన్ని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తే వాళ్ళకి ట్యాంకర్ అవసరం పడదు.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు జగన్మోహన్ రెడ్డి అండి, నేను తెలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఇంకుడు గుంతల గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు మనకు వాటర్ సేవ్ గురించి చెప్తున్నాం. కానీ కాక చాలా సార్లు వాటర్ అంటే చాలా మంది వాటర్ వేస్టేజ్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను.
1: థ్యాంక్ యూ జగన్ గారు, చాలా సార్ థ్యాంక్ యూ జగన్ గారు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు అన్నట్టుగా
2: సార్, ఇప్పుడు చాలా విల్లాస్ గానీ ఇండివిజువల్ హౌసెస్ గానీ వాటర్ మీరు ఇది ఎక్స్పెన్సివ్ వాటర్, వాళ్ళు కార్లు గడగడానికి చుట్టుపక్కల గడగడానికి దానికి ఆ పెనాల్టీస్ ఏదైతే ఉన్నదో ఆ పెనాల్టీస్ ఐ థింక్ ఐ మీన్ వి షుడ్ ఇంక్రీజ్ దట్ పెనాల్టీస్ సార్. అది అవేర్నెస్ అండ్ అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి సార్, అప్పుడే ఐ థింక్ వి కెన్ డూ సమ్ డెవలప్మెంట్.
1: థ్యాంక్ యూ అండి. ఈ లాస్ట్ 1 year నుంచి మీరు చూసే ఉంటారు, మేము కార్లు కడిగిన దగ్గర, మోటార్లు యూజ్ చేసిన దగ్గర, మిస్యూజ్ చేసిన దగ్గర పెనాల్టీ చేస్తున్నాము. అంతకుముందు 100 rupees ఉన్నదాన్ని 10,000 పెంచేసాము, మీరు ఈ మధ్యన గమనించి ఉంటారు పేపర్లో కూడా, వేస్ట్ చేసిన దగ్గర 10,000 rupees పెనాల్టీ వేస్తున్నాము. 850 మందికి లాస్ట్ ఇయర్ మేము పెనాల్టీ వేసాము, 33 lakhs ఫస్ట్ టైం అసలు బోర్డు చరిత్రలో 800 మందికి 33 lakhs పెనాల్టీ వేయడం అనేది లాస్ట్ 1 year చేశాము. మీరు అన్నట్టుగా బాధ్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే అవేర్నెస్ లేక అని మీరు ఏదైతే అన్నారో నేను దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంత చదువుకున్న మనము, ఇంత నాగరికత, ఇంత అడ్వాన్స్డ్ అయిన మనము, మనకు అవేర్నెస్ లేకపోవడం కాదు, ఏమవుతుందిలే అనే బాధ్యత రాహిత్యం అని నేను అంటాను. మీరు అన్నట్టుగా కఠినంగా కనుక వ్యవహరిస్తే
2: చేసే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు.
1: ఎగ్జాక్ట్లీ.
2: సో దానికి మనం ఏదైనా కంప్లీట్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి కంప్లైంట్ ది అవేర్నెస్ నెంబర్స్ ఎక్కువ చేస్తే ఐఎమ్ షూర్ ఐ థింక్ ఇట్ విల్ అట్లీస్ట్ కటెల్ సమ్ ఎక్స్టెంట్.
1: థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేము మా 200 మంది మా ఇంజనీర్లం మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీన్ని. మీరు 2,000 kilometers 130 lakhs జనాభాలో మా 200 మంది మేము రోడ్ల మీద ఎక్కడైతే కనపడుతుందో అక్కడ చేస్తున్నాము నాతో పాటు. కానీ మీరు అన్నట్టుగా పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే కనుక బాధ్యత తీసుకుంటే అవుతుంది అనేది మేము 6 నెలల కింద గమనించాం. మేము మా వెబ్సైట్లో ఒక లింక్ ఇచ్చాము మీకు, ఇది వాటర్ సేవ్ వాలంటీర్స్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాము, మీరు రిజిస్టర్ చేసుకుంటే

0: మీకు ఒక యాప్ ఇస్తాం, ఆ
1: ఓకే
0: యాప్ డౌన్లోడ్ అవుతుంది మీ ఓటీపీతో. ఒక్కసారి
1: ఓకే
0: డౌన్లోడ్ అయితే ఆ యాప్తో మీ ఇంటి పక్కన ఎక్కడి పోయినా ఒక ఫోటో కొట్టి కనుక పంపిస్తే విత్ ఏరియా జీపీఎస్ లొకేషన్తో పాటు మాకు వస్తుంది, మేము పెనాల్టీ వేసిస్తాం. ఓ 5,000 మంది
1: థ్యాంక్ యూ అండి.
0: వాలంటీర్లను తయారు చేయాలని ఫేజ్ వన్ కింద ఈ సంవత్సరం మేము టార్గెట్ పెట్టుకున్నాము. మీరు మొదటి వాలంటీర్ అయితే వీ విల్ బి వెరీ హ్యాపీ, వీల్ స్టార్ట్ విత్ యూ.
1: హ్యాపీ హ్యాపీ టు బి ఎ వాలంటీర్ సార్.
0: డెఫినెట్గా యాప్ మీకు పంపిస్తాను నేను.
1: బట్ ఐ థింక్ ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఐ థింక్ వాలంటీర్స్ ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఎనీ షార్టేజ్.
0: మీకు యాప్ పంపిస్తాను నేను, ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మన అలవాట్లు 30% నీటిని వృధా చేస్తున్నాయండి. ఒకటి, వెహికల్ కడగడం అనేది మనకి రోడ్డు మీద కనపడుతుంది, ఫ్లోర్ కడగడము, రోడ్డు కడగడం. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బ్రష్ చేసిన ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ కంప్లీట్ అయ్యే లోపల 5 లీటర్ల నీళ్ళు వేస్ట్ చేస్తాడు. ఒక మగ్తో చేసుకోవాల్సింది ఒక ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ చేస్తూ ఉంటారు. రెండవది, ఒక సేవింగ్ చేసుకున్నట్టు ఆయన, అంటే మనకు బేడ్ చేసుకున్నట్టయన పొద్దున ఉదయము సేవింగ్ చేసుకున్నట్టయన ఆన్ చేసేసి చేస్తూ ఉంటాడు. సో చిన్న చిన్నవి కానీ 20-30% అడిషనల్గా మనము వేస్ట్ చేస్తున్నాం వాటర్. అది కనుక సేవ్ చేస్తే ఒక గోదావరి ఫేస్ వన్తో సమానమైన నీళ్ళని మనము సేవ్ చేయొచ్చు. సో చిన్న చిన్న మన అలవాట్లను మార్చుకుంటే ఒక 20-30% వాటర్ని మనం సేవ్ చేయొచ్చు. దీని మీద కూడా మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ మేడం, సార్తో మాట్లాడాలి.
0: నమస్తే రామకృష్ణ గారు.
3: నమస్తే సార్,
0: చెప్పండి.
3: ఇప్పుడు మీకు ఇక్కడ కొంత ఆల్రెడీ తీసుకున్నామండి, 2018-19 లో కట్టాం ఇల్లు.
0: ఓకే,
3: ఆ తర్వాత మధ్యలో ఒకసారి తీయించాం, ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలి ఏంటండి, అది ఏమన్నా చెప్తారా సార్?
0: సింపుల్ అండి, ఒక దాని మీద ఒక క్లాత్, అంటే మీకు ఇప్పుడు మేము ఫోన్ నెంబర్ చెప్పినా ఆ నెంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళు చెప్తారు. ఒక పైన ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ ఎవ్రీ 1-2 ఇయర్స్కి ఒకసారి మీరు తీసి క్లీన్ చేసేసి ఎవ్రీ సీజన్ తర్వాత దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాడవచ్చు. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ, కాకపోయేది అంటే 2-3 సంవత్సరాలు మనం మొత్తం మెయింటైన్ చేయకపోతే అది సిల్టప్ అయిపోతుంది. ఆ క్లాత్ని కనుక మనం తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అదే క్లాత్ని వాడుకోవచ్చు, అది ఎక్స్పెన్సివ్ ఏం కాదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మా వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
3: సరే సార్, అదే దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి తెలిసి సరిపోతుంది సార్? ఆల్రెడీ ఉంది మాకు, తీసుకున్నప్పుడే ఇల్లు కట్టేటప్పుడే.
0: వీల్ సపోర్ట్,
3: వీల్ సపోర్ట్, దానివల్ల నాకు బోర్ కూడా పనిచేస్తుంది సార్. అది
0: మీ నంబర్ ఉంది, మీ దగ్గర పంపిస్తాను నేను, మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే,
3: అలాగే సార్,
0: థ్యాంక్ యూ.
3: అలాగే సార్,
0: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో
0: నమస్తే అండి.
4: నమస్తే సార్,
0: చెప్పండి.
4: ఇంకుడు గుదల గురించి మీరు చెప్పారు కదా?
0: అవునండి,
4: సంరక్షణ గురించి.
0: ఎస్,
4: అదే మా బోర్ బావిలో కూడా మోటార్ లోపల పడిపోయింది.
0: ఓకే,
4: హలో
0: చెప్పండి.
2: వింటున్నారు, చెప్పండి. మీ బోర్ బావిలో మోటార్ లోపల పడిపోయింది, మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆకాశవాణి స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి, చెప్పండి
5: సార్. నమస్తే సార్, మాది సాయిరామ్ ఎంక్లేవ్ అమీన్పూర్ సార్ మాది.
0: నమస్తే, చెప్పండి.
5: ఓకే, అంటే యాక్చువల్ గా మేము ఆల్రెడీ నాది ఇండిపెండెంట్ హౌస్ సార్, మేము ఆల్రెడీ ఈ ఇంకుడు గుంతలు తవ్వించడం జరిగింది.
0: గుడ్
5: మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, అప్పుడు ఒకసారి నేను 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఈ ప్రోత్సాహకం కింద 7,000 ఇస్తారు అని అన్నారు. అది పాలసీ ఉందా, నిజమా, ఇట్స్ అపోహ?
0: లేదండి, అలాంటి పాలసీ ఏమి లేదు. మేము ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ చేస్తాము, ఇంకోటి పబ్లిక్ ప్లేసెస్లో మాత్రం గవర్నమెంట్ మేము చేస్తున్నాము డిపార్ట్మెంట్, బట్ ఇండివిజువల్ హౌసెస్లో మాత్రం ఓన్లీ టెక్నికల్ సపోర్టు గైడెన్స్ మేము చేస్తాము. మిగతాదంతా కూడా మెటీరియల్ అంతా కూడా కన్సర్న్డ్ ఇండివిజువల్ ఓనర్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఫ్యూచర్లో వచ్చే ఎక్స్పెండిచర్ అంతా తగ్గుతుందండి. సో
5: అఫ్కోర్స్ మేము ఆల్రెడీ నేను చేసుకున్నాను, యాక్చువల్ గా మా కాలనీకి జనరల్ సెక్రటరీని, అయితే మేము అవేర్నెస్ పెంచుతున్నాము. ఇప్పుడు రోడ్డు మీద కూడా మేము ఒక 2 ఇంకుడు గుంతలు అంటే సేఫెస్ట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ తవ్వించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. బట్ ఇండిపెండెంట్ వాళ్ళకి అవేర్నెస్ కోసమని ఇట్లా ఏమైనా పాలసీ ఉందా అని కనుక్కుందామని చేశాను.
0: అంటే అలా ఇన్సెంటివ్ అట్లా లేదు, బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోప్

0: బ్యాంక్ కాలనీ అని నాగోల్లో ఉంటుందండి. ఓకే,
1: ఓకే
0: వాళ్ళు 2012 నుంచి
1: ఓకే
0: స్టార్ట్ చేశారు, 80% హౌజెస్ని కంప్లీట్గా చేసేశారు. అసలు ఈ
1: ఓకే
0: రోజు వరకు కూడా ఆ ఏరియా ఎప్పుడు కూడా వాటర్ బోర్డు మీద ఆధారపడి ఉండరు, ట్యాంకర్స్ మీద కానీ. ఈ రోజు వరకు
1: ఓకే
0: మీరు కావాలంటే మీ కాలనీ వాళ్ళను ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళి, కోఆపరేటివ్ కాలనీ నాగోల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడరండి. సో ఎక్కడైతే ఒక 5-10 సంవత్సరాల కింద ముందు జాగ్రత్తగా వాళ్ళు చర్యలు తీసుకున్నారో ఈరోజు వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో ఈరోజు మనం సఫర్ అవుతున్నాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మాకు సరిపడేంత వాటర్ రావాలి అనేది సాధ్యం కాదు. 130 లక్షల జనాభా, 2050 స్క్వేర్ కిలోమీటర్స్లో 130 లక్షల జనాభాలో 16 లక్షల హౌజెస్కి ఎవ్రీడే కావాల్సినంత వాటర్ ఇవ్వడం అనేది, నాగార్జున సాగర్ గోదావరి నుంచి తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా కాస్ట్తో కూడుకున్నది. మనం చేయాల్సింది వర్షపు నీటిని 100% మనం గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి, మన అలవాట్లను మార్చుకొని 30% వాటర్ని సేవింగ్ చేయాలి, అంటే తగ్గించుకోవాలి, అది వేస్ట్ చేసేదాన్ని. ఈ రెండింటి వలన మనకు అసలు వాటర్ సమస్యే రాదు. ఈ సంవత్సరం ఎల్నీలో ఉంది మీకు తెలుసు కదా, ఈ రోజు వరకు వర్షాలు లేవు. మీరు నమ్మరు, ఈరోజు కూడా మనకి మల్కాజ్గిరి ఏరియాలో ఫస్ట్ టైం ట్యాంకర్స్ బుకింగ్ స్టార్ట్ అయింది, అది వర్షాకాలంలో. ఇన్ని వర్షాలు పడుతున్నా ఈరోజు 6,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. సో సమ్మర్లో ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. ఈ 100 రోజులలో వచ్చే వర్షాలని కనుక గ్రౌండ్ వాటర్ వెళ్ళకపోతే నెక్స్ట్ సమ్మర్లో మీరు ఎన్ని ట్యాంకర్స్ పెట్టినా కానీ మేము సప్లై చేయడం అనేది సాధ్యం కాదు. ప్రతి ఇంటికి ట్యాంకర్ సాధ్యం కాదు కదా, ఎవరో ఒకరికి లేదు అంటే ఓకే,
1: అదే ప్లాన్ చేస్తున్నాము. ఇంకొకటి సార్, అంత అంటే ఇంకోటి యాక్చువల్ ఇది ఇంకోటి గుంతలది కాదు, ఈ వాటర్ కొత్త లైన్ల గురించి సార్, అంత ముందుకు భగీరథ మిషన్ భగీరథ గురించి అప్పుడు లైన్లు ఫ్రీగా వేశారు కదా, ఇప్పుడు కొంచెము లైన్లకు మీన్ మనమే వేసుకోవాలి అని ఒక రూల్ వచ్చింది, ఇప్పుడు అవి బడ్జెట్ లేదు అని అన్నారు.
0: రెండు విషయాలు, ఒకటి అంటే మాకు కొత్త ఏరియాస్ వాటర్ బోర్డులో యాడ్ అయిన కొద్దీ మిషన్ భగీరథ నుంచి వాటర్ బోర్డుకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా హౌజెస్ కట్టిన దగ్గర, కొత్త కాలనీస్ వచ్చిన దగ్గర ఇంప్రూవ్మెంట్ ఛార్జెస్ అని ఉంటుంది, అది వాటర్ బోర్డ్ నామ్స్ ప్రకారము. గతంలో వేసిన లైన్లు సరిపోవు, ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. కొత్త ఏరియాస్లో కొత్త కాలనీస్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వస్తున్నాయి, పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, కాబట్టి పాత లైన్లు సరిపోవు. కాబట్టి వాటి కొత్త లైన్లు వేయాలి, ఎన్హాన్స్ చేయాలి అని అంటే కొంత ఛార్జెస్ని మేము ఇండివిజువల్స్ మీద వేస్తూ ఉంటాము, అది బోర్డు నామ్స్ ప్రకారము. మిషన్ భగీరథ అనేది ఒక చిన్న విలేజ్ ఉన్నప్పుడు వేసిన లైన్లు. సో ఇప్పుడు మనకి పెరిగిన ఏరియా, పెరిగిన అవసరాలను బట్టి ఎన్హాన్స్ చేసినప్పుడు తప్పకుండా డెవలప్మెంటల్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: విజయరెడ్డి గారు, నమస్తే అండి. చెప్పండి విజయ్ గారు.
3: నాది చిన్న కంప్లైంట్ సార్ అబౌట్ వాటర్ వేస్టేజ్ గురించి. మనము ఇళ్లలో వేస్ట్ చేస్తున్నాం, ఓకే ఫైన్, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకు రోడ్ వేస్ట్ ట్యాంకర్స్ వెళ్తుంటాయి కదా సార్, వాటర్ ట్యాంకర్స్, ఇవి ఈ వేస్టేజ్ ఎక్కువ సార్, వాటర్ ట్యాంకర్ నుంచి వచ్చే వేస్టేజ్. వాళ్ళు ట్యాప్ ఆఫ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ అది వెళ్లే రూట్ అంతా, ఆ రోడ్ అంతా మాక్సిమం వాటర్ తో నిండిపోతుంది సార్, మొత్తం లీకేజ్ అయిపోతూనే ఉంటుంది. అది వాళ్ళు చూడరా, ఆఫ్ చేయరా, మరి అది డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపే వాళ్ళకి వాటర్ మొత్తం, అది మొత్తం రోడ్ పాలైపోతుంది కదా. ఇది కొంచెం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి సార్, ట్యాప్ బాగా కట్టేయమని చెప్పి. ట్యాంకర్ సార్, వాటర్ ట్యాంకర్
0: తప్పకుండా అండి, అంటే పైన క్యాప్ ని వాళ్ళు కనుక టైట్ చేయకపోతే వాటర్ రోడ్డు మీద ఎక్కువ వస్తుంది అనేది మీ కంప్లైంట్. మేము తప్పకుండా అండి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, ట్యాంకర్ ఓనర్స్ కి అందరికి కూడా డ్రైవర్స్ కి ఒక ట్రైనింగ్ ఇస్తాము, ఇలాంటివి జరగకుండా మేము ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ అండి, మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్తే మురళి గారు.
4: అశోక్ రెడ్డి గారు నమస్తే అండి.
0: నమస్తే అండి.
4: సార్, మంచి ప్రోగ్రాము ఇలాంటివి మీకు సీజనల్ గా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా కండక్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే నేను మీ టైం ఎక్కువ తీసుకోను, మీరు ఇంతకు ముందు వాలంటీర్ అనేది ఒకటి మీరు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు.
0: ఎస్ అండి.
4: సార్, ఆ వాలంటీర్ది నేను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి. అలాగే మీరు ఇప్పుడు మనకి మెయిన్ మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ హైరేజ్ బిల్డింగ్స్ ఒకటి, తర్వాత తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ బిల్డింగ్స్ కట్టడము, ఆ ఒత్తిడి వల్ల మీరు అన్నట్టు ఆ పాత పైప్ లైన్లు కానీ మన వాటర్ లైన్లు కానీ సోవరేజ్ లైన్లు కానీ ఇబ్బంది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: అవునండి.
4: కాకపోతే మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సార్ ఈ ఫీజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు, మీరు దానికి డిపాజిట్ అది కూడా సేకరిస్తారు. అది చేసేటప్పుడే ఆ పర్టికులర్ ఏరియాలో మీరు బిల్డింగ్ సైజ్ ను బట్టి మీరు ఎంత విస్తే ఎంత డయామీటర్ ఉన్న పైప్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ గానీ డ్రైన్ ఇవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకుని మీరు చార్జెస్ చేసుకుంటారు కదా.
0: అవునండి.
4: సో దాన్ని ఆ పర్టికులర్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే లోపల

0: వాళ్ళకి అకౌంటబిలిటీ అది ఇచ్చి ఆ పర్టికులర్ లైన్ వేసేయడము, దాన్ని రిస్టోర్ చేసేయడము, కొత్త లైన్ వేయడం అలాంటివి ఏదైనా వీలవుతుంది అనేది కూడా ఒకసారి మీరు ప్రభుత్వం మిగతా వర్గాలతో సమన్వయం చేసుకుని చేస్తే బాగుంటది అనేది. ఇంకొకటి మేజర్ గా సార్ మనకి మెయిన్ వాటర్ లాక్ పాయింట్లు, మనకి డ్రైనేజ్ కూడా కొద్దిగా తీవ్రమైన ఒత్తిడి గురి కావడానికి మెట్రో లైన్ దాని పక్కన కింద రెండు వైపులా ఫుట్పాత్లు అనేవి చేస్తారండి అది.
1: ఓకే,
0: సో వాటర్ అక్కడ రైన్ వాటర్ ప్రాపర్ గా వెళ్ళడానికి ఛానల్ అనేది లేకుండా టోటల్ గా డ్రైన్స్ బ్లాక్ అయిపోవడం
1: నాకు అర్థమైంది.
0: దాని మీద
1: మీకు క్విక్ ఒక నిమిషంలో చెప్తాను. మీరు అన్నట్టుగా డెవలప్మెంటల్ చార్జెస్ కొత్తగా వచ్చే వాటికి ఫీజిబిలిటీ ఇస్తున్నాము, హై రైజ్ బిల్డింగ్స్ కి లైన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము. నేను ఈ మధ్య కాలంలో కుక్కటపల్లిలో నన్ను పిలిచారు, వాటర్ హార్వెస్టింగ్ మా కాలనీ మొత్తం చేసాం, మీరు రండి సార్ అని పిలిచారు. ఓ పార్కులో చేశామని అక్కడికి వెళ్తే వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ ఒక 100 మంది వచ్చారు పార్కులో చేశారనమాట. మా అన్నీ కూడా 100-120 స్క్వేర్ మీటర్స్లో గజాల్లో ఉన్నాయి సార్, ఏదో కాలనీ సార్, వెనకట క్వార్టర్స్ ఉండేది అని. నేను ఒకటే వాళ్ళకి అడిగాను, అన్నీ 100-120 గజాలే కదా, 4 ఫ్లోర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే నేను ఇక్కడ సన్మానం చేస్తాను మీకు అని చెప్పాను నేను. ఆ 250 హౌజెస్ వాటికి పర్మిషన్లు ఉండవండి, 100 గజాల్లోపటి వాటికి పర్మిషన్లు ఉండవు. బట్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 5 ఫ్లోర్లు ఎప్పుడైతే కడతారో అక్కడ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. మీరు అన్నట్టుగా మా పర్మిషన్లు ఉండవు, మా సంబంధించిన ఏది ఉండదు. ఇప్పుడు నేను ఆ కాలనీ 150 హౌజెస్, 4 ఫ్లోర్లు, ఒక ఫ్యామిలీ ఉండేది, 4 ఉంటున్నాయి, వాళ్ళందరినీ నేను ఐ కెనాట్ డినై మై సర్వీసెస్ రైట్. సో అక్కడ స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. ఓకే, అది వాటర్ స్ట్రెస్ కావచ్చు, సీవేజ్కి సంబంధించిన స్ట్రెస్ కావచ్చు. సో ఈ రెండింటి మీద ఎప్పుడైతే మనకి స్ట్రెస్ బిల్డప్ అవుతుందో ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్ షార్టేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అంటే మనము రెగ్యులేట్ చేయగలిగినవి ఉన్నాయి, రెగ్యులేట్ చేయలేనివి కూడా ఉన్నాయి. సో రెగ్యులేట్ చేయలేని దగ్గర సీరియస్గా యాక్షన్ తీసుకోలేము కొన్నిసార్లు. ఎందుకు తీసుకోలేమంటే హ్యూమన్ యాంగిల్ వస్తుంది మనకి. సో ఒక్కరంటే యాక్షన్ తీసుకోవచ్చు, 100కి 100 మంది అలాగే వయలేషన్ చేశారు, డివియేట్ చేశారంటే ఈ 100 మెంబర్స్ నేను హౌ కెన్ ఐ రెగ్యులేట్ అండ్ ఐ కెన్ టేక్ యాక్షన్ అనేది ఇంకొక క్వశ్చన్. సో మీరు అన్నట్టుగా హై రైజ్ బిల్డింగ్స్ పెద్ద ఎన్హాన్స్మెంట్ మేము చేస్తున్నాము, వాటి గురించి యాక్షన్ తీసుకుంటాము. మీరు అన్నట్టుగా వాటర్ హార్వెస్ట్, రెయిన్ వాటర్ వెళ్ళేది, సీవేజ్ వెళ్ళేది కొన్ని దిక్కులు జాయింట్గా వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయంటే 2 సపరేట్ లైన్స్ లేవు ఒక 30% ఏరియాస్లో. సో ఎయిదర్ వాటర్ లైన్, సీవేజ్ లైన్ జాయింట్గా వెళ్తున్న దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెపరేట్ చేయడానికి మేము మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము. జిహెచ్ఎంసి మేము కలిసి జాయింట్గా మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము.
0: అంటే పబ్లిక్ కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం అనేది లేకపోవడం అనేది ఒకటి. తర్వాత మనం ఏదైనా ఆరోపణలు చేసుకుంటే మనం ఒకరి మీద ఒకరు చేసుకున్నట్టే ఉంటాం సార్. డిపార్ట్మెంట్ల మధ్య కూడా స్టిల్ ఈనాటికి కూడా ఆ కోఆర్డినేషన్ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు అన్నట్టు పాత రోజుల్లో ఎప్పుడు కట్టేసుకున్నారో అది వదిలేయండి, ఇప్పుడు కట్టే వాళ్ళు కూడా మీరు ఆ 120 గజాల్లో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఎలా కడుతున్నారు,
1: దీని మీద
0: ఇవన్నీ కూడా సమస్య అవుతుంది.
1: ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శాఖ మంత్రి కాబట్టి మేమందరం ఆల్ హెచ్ఓడీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్గా పనిచేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్నాము. సో ఎలాంటి సమస్య లేకుండా, కోఆర్డినేషన్ సమస్య లేకుండా మేము పనిచేస్తున్నామండి. థ్యాంక్ యూ.
2: హలో,
3: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సంపత్ కుమార్ అండి, నేను కాచిగూడ నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి సంపత్ గారు, చెప్పండి. యా
3: సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇనిషియేటివ్.
1: యా థ్యాంక్ యూ అండి.
3: సార్ ఇది ఇప్పుడు మేము ఒక 400 స్క్వేర్ యార్డ్స్లో 4 ఫ్లాట్స్ కడుతున్నాం సార్.
1: ఓకే,
3: అయితే జస్ట్ వాంటెడ్ టు నో ఆ డెప్త్ మినిమం మనం ఎంత చేయాలి సార్? అది రెయిన్ హార్వెస్టింగ్ పిట్టుది.
1: నేను మీ దగ్గరికి ఒక టీమ్ను పంపిస్తాను, మీ నంబర్ మా దగ్గర రికార్డ్ అయ్యింది ఇప్పుడు. ఓకే, సో మీకు మా లోకల్ ఇంజనీర్ వస్తారు, మీకు గైడ్ చేస్తారు ఎంత వెడల్పు, ఎంత లోతు ఉండాలి, ఏమేమి మెటీరియల్ వాడాలి అనేది. మీ రూఫ్ వాటర్ నుంచి వచ్చే కనెక్షన్ ఎట్లా తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ అవ్వాలి, మీకు ఇబ్బంది కలగకుండా అవన్నీ కూడా మీకు ఆ లొకేషన్ బట్టి, మీ సైట్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే
3: ఓకే సార్. ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తాను సార్. నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో ఎక్కడ చేశాను సార్, 100 ఫీట్ వి ఒక 60 బోర్స్ చేయించాను సార్, ఆ స్ప్రెడ్ అవుట్ ఏరియాలో.
1: వెరీ గుడ్,
3: 1.5 ఏకర్లా.
1: గ్రేట్.
3: 100 ఫీట్ రెయిన్ హార్వెస్టింగ్, వాటర్ బయటికి వెళ్లకుండా.
1: గ్రేట్.
3: ఆ మొత్తం ఏరియాలో ఒక ఇల్లు కట్టేసి సరౌండింగ్ అంతా ఒక 100 ఫీట్ వి ఒక 60 బోర్స్ చేయించి దాంట్లో చేయించామన్నమాట, టు స్టోర్ ద వాటర్.
1: ఓకే గ్రేట్ అండి, థ్యాంక్ యూ.
3: చూసి మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు సార్.
1: థ్యాంక్ యూ. మీ కాదు, మీ పక్క వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది.
3: అదే సార్, అదే సార్. అయినా మన వాటర్ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్ మాది.
1: మీకు ఎక్కువ తెలుసు ప్రాబ్లం.
3: 7-8 కిలోమీటర్స్ పోయి నీళ్ళు తీసుకొచ్చే వాళ్ళం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం నమస్కారం అండి.
3: నమస్తే, మీ పేరండి?
2: సార్ నా పేరు గణేష్ అండి.
3: గణేష్ గారు, చెప్పండి.
2: కాలేజ్ నుండి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి గణేష్ గారు.
2: సార్ ఇది మాది 165 యార్డ్స్ ల్యాండ్ సార్.
3: ఓకే.
2: అయితే 350 స్క్వేర్ ఫీట్ లో బోర్ వేయించాను సార్.
3: ఓకే.
2: లాస్ట్ టైం అంతా వర్షం బాగా పడిన వల్ల లోపల దిగబడిపోయింది సార్, మోటార్ తీయడానికి ప్రయత్నిస్తే రాలేదు.
3: ఓకే.
2: దాని గురించి ఏమైనా మనకు ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుంది సార్?
3: అంటే మీరు దాన్ని మళ్ళీ మోటార్ పైకి తీసి చేయడం ఒకటి, లేదంటే దాన్ని ఇంజక్షన్ బోర్వెల్ కింద మీరు మార్చుకోండి. ఓకే. అదే బోర్ మీరు మీకు పని చేయాలంటే మీరు టెక్నికల్గా మన వాళ్ళు వస్తారు, మీకు గైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
2: మామూలు టెక్నీషియన్ పిలిపించాను సార్, బాగా ట్రై చేశాడు, వైరు ప్లస్ పైప్ తీసాడు కానీ మోటార్ రాదండి.
3: మీరు దాన్ని ఇంజక్షన్ బోర్వెల్ కింద మార్చండి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇంకా అడిషనల్ గా ఇంకో బోర్ సెపరేట్ చేసుకోండి. మీ నంబర్ ఉంది, మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఓకే
2: ఓకే సార్,
3: థ్యాంక్ యూ.
1: సార్ ఇప్పుడు ఈ జల సంరక్షణ ఉద్యమంలో ముఖ్యంగా అందరినీ భాగస్వామ్యం చేయడానికి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఇంకుడు గుంతను తవ్వడానికి మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
3: ఓకే. ఒకటి, అవేర్నెస్ అవగాహన కార్యక్రమం అనేది ఒక పార్ట్. ఓకే. మనం ఉన్నది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, ఒక రకంగా కాస్మోపాలిటన్ సిటీ. నాకు తెలిసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది పడుకున్న వాళ్ళని నిద్రలేపడం లాంటిది, వాళ్ళకి తెలియక కాదు. నిద్ర నటించిన వాళ్ళని నిద్రలేపడం కష్టం, నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చు. అవేర్నెస్ లేక కాదు, బాధ్యతని గుర్తించి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావడమే మిగిలింది. మేమేదో పాంప్లెంట్స్ చేసి ర్యాలీలు తీసేసి ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేసి వాటర్ లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అని మనం చెప్తే అర్థం చేసుకుని వచ్చేంత సిచ్యువేషన్ కాదు ఇది. అందరికీ తెలుసు అన్నీ, ఒక్కటే మనం యాక్షన్లోకి దిగాలి. మనంతట మనం వాలంటరీగా వచ్చి మన కార్యక్రమాలన్నీ చేసుకోవాలి, మన వాటర్ని మనం సేవ్ చేసుకోవాలి. లేదు, ఒకవేళ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతే ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. మేము ప్రతి ఇంటికి నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాము. అయినా చేసుకోకపోతే వాళ్ళ మీద పెనాల్టీ సిస్టమ్, అంటే వాటర్ ట్యాంకర్ రేటు పెంచడమా లేకపోతే ట్యాంకర్ బుకింగ్ అప్పుడు మనం ఇన్సిస్ట్ చేయడమా, ఇవన్నిటి మీద కొంత మనము చర్యలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి ఏ సమస్య ఉన్నా మాకు 155-313 మా కాల్ సెంటర్ ఉంటుంది. ఎనీ టైం 155-313కి కనుక కాల్ చేసి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మా టీం రెడీగా ఉంది వచ్చి హెల్ప్ చేయడానికి. ఒక్కటే ఒకటి, మన అలవాట్లను మార్చుకొని మనం వాటర్ని సేవ్ చేయడం వల్ల ఒక ప్రాజెక్టు నీళ్ళని మనము అదనంగా తీసుకోవచ్చు. రెండవది, పడిన ప్రతి వర్షపు చుక్కని మనం నీటిలోకి గనక భూమిలోకి గనక తీసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అసలు ట్యాంకర్ డిమాండ్ అనేది అసలే ఉండకుండా మనం మేనేజ్ చేయవచ్చు. ఈ 90 రోజులలో, నెక్స్ట్ 80-90 రోజులలో వచ్చే ప్రతి వర్షపు నీటిని మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగితే ఎల్నినో నుంచి బయటపడవచ్చు. రెండవది, మనం ట్యాంకర్స్ మీద ఆధారపడే వ్యవస్థను కూడా మనము తగ్గించుకోవచ్చు. సో ఇదంతా కూడా దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి సపోర్ట్ను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇంకెవరికైనా ఇంకుడు గుంతని తవ్వాలనుకుంటే, మీరు ఇంకుడు గుంతని ఎలా తవ్వాలో తెలియకున్నప్పుడు మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే జలమండలి వారి నంబర్ 9989985102, 9989985102 ఈ నెంబర్కి కాల్ చేస్తే జలమండలి వారు మీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ని అందిస్తారు. చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. నమస్కారం అండి.
3: థ్యాంక్ యూ అండి.
4: ఇంతవరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ, సహకారం శ్రీ జె ప్రభాకర్. ఆకాశవాణి.

0: FM Rainbow 101.9, musically yours.
1: అన్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘం తొలి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పౌరులపై జరిపిన అణచివేత కారణంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో 40 మందికి పైగా మరణించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్, మీర్పూర్లో పెద్ద సంఖ్యలో అణచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. చైనా, టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. చైనాలో రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్ ఒకటి లేదా ఐటీఆర్ రెండు ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ ఏఐఎస్ మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
0: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: के साथ लाइफ है रंगीन। तो दोस्तों, हम बात कर रहे हैं 31 जुलाई के बारे में। दोस्तों, आज का दिन हमें भारत के एक ऐसे वीर सपूत की भी याद दिलाता है जिनका नाम इतिहास में हमेशा अमर रहेगा, शहीद उद्धम सिंह। 31 जुलाई 1940 को उन्हें लंदन के पेंटोविला जेल में फांसी दी गई थी। उन्होंने जलियांवाला बाग हत्याकांड के निर्दोष शहीदों के लिए न्याय की लड़ाई लड़ी और सालों तक अपने इरादे को जिंदा रखा। उनका मानना था कि देश के लिए दिए गए बलिदान कभी व्यर्थ नहीं जाना चाहिए। उद्धम सिंह जी की कहानी सिर्फ बदले की नहीं, बल्कि हिम्मत, धैर्य और देशभक्ति की कहानी है। उन्होंने हमें यह सिखाया कि अन्याय के खिलाफ आवाज उठाना और अपने देश के प्रति समर्पित रहना कितना महत्वपूर्ण है। आज जब हम आजाद भारत में खुलकर अपनी बात कह पाते हैं, अपने सपने पूरे कर पाते हैं, तो हमें उन सब वीरों को याद करना चाहिए जिन्होंने आजादी के लिए अपनी सब कुछ कुर्बान कर दिया। शहीद उद्धम सिंह जी को FM रेनबो हैदराबाद की ओर से विनम्र श्रद्धांजलि।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్,
3: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే.
4: And every dish has a story waiting to be told.
3: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
4: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
3: It's not just food.
4: It's culture, history and flavor rolled into one.
3: Jashne Hyderabad.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మెట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: Rainbow 101.9.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: నా పేరు శ్రీనివాస రావు, నేను మలక్పేట నుంచి మాట్లాడుతున్నాను. అయితే 1960లో మేము మలక్పేటకు వచ్చాము.
1: 1960, ఓకే.
0: ఎస్, 60.
1: ఓకే.
0: సో అంతకుముందు మేము సుల్తాన్ బజార్లో ఉండేవాళ్ళం.
1: ఓకే.
0: సుల్తాన్ బజార్లో కూడా మాతో ఫ్రెండ్ ఉండేవాడు రవి అని.
1: రవి,
0: పొద్దున్నే వాడు మాట్లాడాడు వాడు కూడా. అంటే ఈ మధ్యలో ఆరోగ్యం బాగాలేదు. మేము ఐదుగురం ఫ్రెండ్షిప్. 1965 to 60, 62 to 65 వి ఆర్ ది క్లాస్మేట్స్.
1: ఓకే.
0: సో దాంట్లో నలుగురు కూడా ఏమిటంటే మేము మలక్పేటకు వచ్చాక ఫ్రెండ్స్ అయ్యి ఫ్రెండ్స్ అయ్యారు.
1: ఓకే.
0: సో స్కూల్ మేట్స్ అనమాట 1962 to 65 వరకు. సో ఈ అంతకుముందు ఉన్న ఫ్రెండ్ రవి అనేవాడు సుల్తాన్బాద్ నుంచి మా లొకాలిటీకి అంటే మలక్పేటకు వాళ్ళు కూడా వచ్చేసారు. సో అట్లా బాగా ఫ్రెండ్షిప్. అయితే ఇవాళ పొద్దున కూడా వాళ్ళు మాట్లాడారు. ఏం నేను పొద్దున్నే నేను 4 o'clock లేస్తాను. 4 o'clock లేచినప్పుడు నేను మెసేజ్ పెట్టలేస్తాను. వాడు ఒక ఫ్రెండ్షిప్ వాడు గోపాల్ అని, వాడు విజయవాడలో ఉంటాడు. వాడికి ఫస్ట్ మెయిల్ పెట్టేస్తాను. వాడికి నేను బాగున్నాను చెప్పకపోతే వాడికి అరే ఏమైందిరా, ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా, అందరు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అందరు బాగున్నారా అని అడుగుతాడు అనమాట. దానికంటే ముందే వీఆర్ ఆల్ ఓకే అని చెప్పి పెట్టేసేస్తాను. పెట్టేసి మెసేజ్లు పెడతాను. అయితే అలాగా మేము ఐదుగురిలో ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా ముగ్గురు స్టిల్ వీఆర్ ఓన్లీ. ఒకడు రవి, ఇంకోడు ఆ గోపాల్ అనేవాడు. ముగ్గురు మేము ఇంకా స్టిల్ యంగ్ అనమాట.
1: సార్, రవి అంటే 1960 నుంచి మీరు ఫ్రెండ్స్ ఉన్నారు?
0: ఎస్, 1960 నుంచి ఫ్రెండ్స్ ఉన్నాము.
1: అయితే దాదాపు 50 సంవత్సరాలు దాటేసింది.
0: ఎస్, ఇప్పటికీ ఇంకా కంటిన్యూయింగ్ అనమాట. వాడు గోపాల్ ఒకడేమో రవి అని, వాడు ఇక్కడ సాకేత్ లోనే ఉంటాడు అవతల. ఇంకొకతను విజయవాడలో ఉంటాడు. వాడికి పొద్దున్నే నేను మంచి మేమందరం మంచిగున్నాం అనకపోతే నెక్స్ట్ పొద్దున్నే 4:30 నాకు పెట్టేస్తాడు. అది ఏమరా ఇంట్లో బాగాలేదా, ఏమన్నా అయిందా, యోగాకి వెళ్తున్నావా, పార్క్ వెళ్తున్నావా అన్ని అడిగేస్తాడు అప్పుడు మెసేజెస్. కాబట్టి అట్లా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. ఇవాళ పొద్దున మా రవి అనేటాడు, వాడు కూడా ఫోన్ చేశాడు. అరే ఏం రా, ఇవాళ పెట్టలేదు, అట్లా ఏం సంగతి అంటే లేదురా ఆరోగ్యం బాగాలేదు, నేను ఒక 3 రోజుల నుంచి పార్క్ కూడా వెళ్ళటం లేదు. అంటే మొన్ననే మాకేం చేశారంటే, మా పార్క్ లో నేను చాలా ఇళ్ళకెళ్ళి పార్క్ లోకి వెళ్తున్నాను, అందరితో కలిసిమెలిసిగా ఉంటాను. వాళ్ళందరూ మొన్న గురి పౌర్ణమి సందర్భంగా నాకు కొంచెం ఏదో చిన్నపాటు సన్మానం చేశారు. గురువు అన్న అన్నట్టుగా, ఎందుకంటే క్లాపింగ్ ఒకటి స్టార్ట్ చేశాను జనవరి నుంచి. జనవరి నుంచి చేసి అది బాగా వృద్ధిలోకి వచ్చింది అనమాట. డైలీ ఒక 30 to 40 పీపుల్ డెఫినెట్లీ దేవుడు అటెండ్ మై క్లాపింగ్ క్లాసింగ్ అనే క్లాపింగ్ అనే దానికి యాక్టివిటీ కంపల్సరీ వాళ్ళు అటెండ్ అవుతారు. అందరం మండే మండే టీ కూడా తాగుతాము. సో ఎవరిదన్నా బర్త్డే ఉంటే వాళ్ళు కూడా దేవుడు పార్టిసిపేట్ అవుతారు. సో అంటే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ 3-4 దినాల కంటే నాకు బాగాలేదు. నిన్న ఒక్క దినం మాత్రమే నేను నిన్న కాదు మొన్న వెళ్ళారనమాట. నాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, అన్న ఒక గురుగారిని పిలుస్తున్నాము, ఆయన వస్తున్నాడు, నువ్వే పెద్దోడి కాబట్టి అధ్యక్షత నువ్వు వహించాలి, ఎట్లాగో అధ్యక్ష వహించాలి కాబట్టి నువ్వే 4 మాటలు మాట్లాడంటే మంచిదిరా అన్నాడు. సరే ఆరోగ్యం బాగుండా వీళ్ళు పిలిచారు కదా, ఎందుకన్నా పోయి వచ్చేదా అని చెప్పి పోయి అక్కడ కూర్చునేటప్పటికి 6:25 లాఫింగ్ అయిపోయింది, క్లాపింగ్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత అన్న ఇక్కడ కూర్చో కూర్చో అన్నారు. అది ఎందుకు అంటే అది లేదని చెప్తాం కూర్చో కూర్చో అని మొత్తానికి షాలు
1: చాలా మంచిగా మీరు
0: చిన్న సన్మానం పాటి చేశారు. ఎందుకంటే అన్నాను మా అందరి ఇట్లా పెద్దోడు అన్ని మంచి పనులు అన్ని చేస్తుంటారు. అంటే యోగా కూడా నేను చేపిస్తారు, యోగా క్లాసెస్ కానీ అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చేస్తారు.
1: చాలా మంచిగా అనిపిస్తుంది స్టోరీ.
0: నేను మా పార్క్ లో చేసాను అనమాట. 80 పీపుల్ దాకా అటెండ్ అయ్యారనమాట దానికి కూడా. సో మనం ఆ కంటిన్యూటీకి బాగా చేపిస్తాము ప్రతి ఏడాది.
1: 15 years.
0: సిక్స్టీలో వచ్చాం కాబట్టి అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాను. పెద్దవాళ్ళు అంతకుముందు శ్రీరామనవమి తర్వాత వినాయక చవితి అన్ని ఫంక్షన్లు చేసేవాళ్ళు కాబట్టి దాళ్ళతో పంచుకుంటూ చేసుకుంటూ ఇది చేసుకుంటూ బాగా పైకి వచ్చింది. నేను కూడా యూజ్ చేసి

0: చెప్తుంటే అయిన తర్వాత గుడి కట్టాము, గుడికి కూడా చైర్మన్ అయ్యాము, అన్ని కూడా చేసుకుంటూ చేసుకుంటూ ఈ విధంగా నడిపిస్తూ వచ్చాము, నడిపిస్తూ ఉంటాము అని
1: అనుకుంటున్నాము.
0: కంపల్సరీ యాక్టివిటీస్ ఏమి అనుకోకుండా చేస్తారని ధైర్యంతో మాట్లాడుతున్నానండి.
1: నో ప్రాబ్లమ్ సార్, నో ప్రాబ్లమ్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, దీదీప్ గారు.
1: Yes,
0: again, thank you.
1: Welcome, sir. तो दोस्तों ये थे सर मलकपेट से, और इनकी दोस्ती 50 साल के ऊपर की है. वाव यार, वाकई में बहुत ग्रेट है. तो चलिए हम हमारा कार्यक्रम आगे बढ़ाते हैं, उससे पहले एक खूबसूरत सा गाना.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in
2: वेलकम बैक दोस्तों, आप सुन रहे FM रेनबो 101.9 FM के साथ, लाइफ है रंगीन. तो दोस्तों, हमारा जो सेगमेंट चालू है हेलो रेनबो का, चलिए देखते हैं हमारे अगले कॉलर कौन है. हेलो रेनबो.
3: गुड आफ्टरनून सर.
2: गुड आफ्टरनून सर, आपका नाम?
3: नरसिम्हा रेड्डी सर, प्रेमावती पेट, राजेंद्र नगर.
2: नरसिम्हा गारु, ఎలా ఉన్నారు మీరు?
3: చాలా బాగున్నాను సర్. మీరు ఎలా ఉన్నారు?
2: గుడ్ సర్, గుడ్ సర్. ఇవాళ టాపిక్ విన్నారా? ఎస్ సార్, నేను ఇంకొకసారి చూపిస్తాను. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఎట్లయినా మనకు ఫ్రెండ్షిప్ డే దగ్గరలో ఉంది. సో నేను ఆ టాపిక్ గురించి ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రోజు నాకు ఛాన్స్ దొరకదేమో అని. సో సార్, టాపిక్ ఏంటంటే మీ చిన్నప్పటి ఫ్రెండ్ గురించి సార్, ఏదైనా మెమొరీ ఇంకా వాళ్ళ పేరు.
3: చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే ఒకటి లక్ష్మారెడ్డి.
2: ఓకే.
3: ఒకటి సత్తారా. చిన్నప్పటి నుంచి దాదాపు 12 ఇయర్స్ ఉండొచ్చు. అప్పటి నుంచి మేము ఇక అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం. మేడం దగ్గర దగ్గర ఒక అతను సత్తార్ అంటే చనిపోయిండు.
2: ఓకే.
3: అంటే ఉన్నాడు ఇప్పటి వరకు, అతనితోనే నా ఫ్రెండ్.
2: నైస్ సార్, నైస్.
3: యోగశోమాలు తెలుసుకుంటే ఎట్లా ఉంది ఏం సంగతి అని 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాడు. దూరం ఉంటాడు అనమాట.
2: ఓకే.
3: ఎప్పుడో ఒకసారి మంత్లీ 2 మంత్స్ ఒకసారి పోయి కలిసేస్తూ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. అట్లా కంటిన్యూ అవుతున్నారు సార్. దగ్గర దగ్గర 35-40 ఇయర్స్ అనుకోండి.
2: వావ్ సార్, నైస్
3: నడుస్తుంది సార్.
2: ఎందుకంటే మనకి ఇప్పుడు మొబైల్స్ కూడా వచ్చినాయి, మనకు చాలా ఈజీ ఉంటది.
3: రావడం పోవడం లేదు కదా సార్, ఫోన్
2: మాట్లాడే సార్.
3: ఇక ఎందుకంటే కలవడంలో ఉన్న మాధుర్యం లేదు సార్ ఫోన్ లో మాట్లాడడం.
2: అదైతే నిజం సార్.
3: ఎందుకంటే మనిషి ముంగట్టుండి మాట్లాడడం వేరే ఉంటుంది, ఫోన్ లో మాట్లాడడం ఏముంటది.
2: అవును సార్, కరెక్ట్.
3: అక్కడ ఫోన్ లో మాట్లాడుతుంటే అని మనకు అర్థం కాదు సరిగ్గా ఎదుటోడు ఎట్లా ఉంటాను.
2: కరెక్ట్ సార్, కరెక్ట్.
3: మన ఎదురుగా ఉండనుకోండి,
2: ఎక్స్ప్రెషన్స్ మ్యాటర్ చేస్తాయి. కరెక్ట్ సార్.
3: మీ పేరు సార్?
2: జైదీప్ సార్, ఆర్జే జేడి. హలో
3: సార్. ఓకే సార్, ఓకే
2: ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో కనెక్ట్ అయినందుకు. तो दोस्तों, हमारे पास मोबाइल्स आ चुके हैं, तो हम दोस्तों के साथ कनेक्ट करना बहुत इजी है आजकल. क्योंकि एक ज़माने में हमारे पास मोबाइल्स नहीं थे, तो हम एक दूसरे को खत लिखते थे, चिट्ठी लिखते थे, जो कि 1-2 दिन बाद रिप्लाई आता था, कभी कभी हफ्तों तक रिप्लाई आता था. लेकिन आज के ज़माने में जब हमारे पास मोबाइल्स है, तो इतना आसान हो गया है हर किसी के साथ कनेक्टेड रहना. चलिए देखते हैं हमारे अगला कॉलर कौन है. हेलो रेनबो. हेलो, हेलो रेनबो.
4: हेलो.
2: यस सर. हेलो.
4: गुड मॉर्निंग, गुड आफ्टरनून. आई एम रामचंद्र फ्रॉम एप्रल.
2: रामचंद्र गारु, ఎలా ఉన్నారు?
4: అంత బా చాలా బాగున్నాను మా. వాతావరణమే బాగుంది, వర్షం.
2: అవును సార్.
4: మా ఏజ్కి తగ్గట్టుగా ఈ దిను ప్రాబ్లం ఉంటుంది.
2: ఓకే.
4: ఆఫ్ కోర్స్ దట్ ఇస్ నాట్ దట్ మెయిన్ కంప్లైంట్. దట్ ఇస్ నాట్ దట్ కంప్లైంట్. మీరు చెప్పిన టాపిక్ చాలా బాగుంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. మేమందరం సిన్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ క్లాస్ 3rd నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం. ఇక్కడ సర్వైవల్
2: ఏ ఇయర్ లో సార్ మీరు 3rd క్లాస్?
4: 3rd క్లాస్ అనేది నాది 58 అనుకుంటా, 58-59.
2: వావ్, ఓకే.
4: అప్పటి నుంచి ఈ రోజు దాకా ఉన్నాము. బట్ అంటే దూరంగా స్ప్రెడ్ అయిపోవడం, కొంతమందికి ఆంధ్ర అంటే కాకినాడ,

0: కొంతమంది హైదరాబాద్ మేము హైదరాబాద్ లో ఉన్నాం, కొంతమంది అబ్రాడ్. బట్ వీళ్ళు చూసుకుంటే మేము ఏం చేస్తూ ఉంటాం అంటే, మన మీ వెళ్ళ ఉన్నటువంటి మీడియా ఏమిటి మనకి మొబైల్,
1: yes yes sir
0: అందులో షేర్ చేసుకుంటూ ఉన్నాం. జాయిన్ సార్ ఎవ్రీ బోత్ ది థింగ్స్
1: అవును
0: అండ్
1: సార్
0: వీ యూస్ టు ప్లాన్ అండ్ ఫ్యూచర్ లోనే ఇలా చేసుకుందాం, వన్ ఇయర్ వన్ ఆర్ టూ ఇయర్ మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకుని గెట్ టుగెదర్ ఎయిదర్ ఎయిదర్ కాకినాడ కానీ ఎవరికి ఎక్కడ వీలు ఉంటాయి, ఒక గ్రూప్ కింద ఎంతమంది వస్తారో వాళ్ళని బట్టి చూసి జాయిన్ అవడం, కలుసుకుంటాం.
1: yes
0: మీరు
1: sir
0: చెప్పిన
1: yes
0: ఇందాక ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం వేరును,
1: అవును
0: వయా
1: సార్
0: మీడియా మాట్లాడడం వేరును.
1: అవును సార్ కరెక్ట్
0: అది ఫేస్ టు ఫేస్ ఉన్న ఎంజాయ్మెంట్ వేరే రికలెక్షన్ ఆఫ్ ఓల్డ్ డే, గుడ్ ఓల్డెన్ డేస్ యాక్చువల్
1: అవును
0: చూస్తే
1: సార్
0: రియల్లీ. సో సో దానికి ఇన్ కమెమరేట్ టు ద ఫ్రెండ్షిప్ డే, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ప్రాణమిత్రుడు సినిమా ఉండి తెలిసే ఉంటుంది, ఓల్డ్ కృష్ణ
1: yes
0: కొబ్బరి
1: sir
0: బాబు
1: yes
0: ఎన్నాళ్ళు వేచిన హృదయం ఈనాడే వెదురవుతుంటే ఉంటుంది, చూసారా
1: నేను
0: ఆ పాట
1: ఖచ్చితంగా
0: మీరు
1: ట్రై చేస్తాను సార్, ఎందుకంటే
0: తప్పకుండా వేసి తీరుతారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్
1: డెఫినెట్ గా సార్ డెఫినెట్ గా
0: లాటరీ గెట్ ఇస్ కనెక్టెడ్ ఎఫ్ఎం రేడియో.
1: yes sir thank you so much sir మాతో కనెక్ట్
0: ఓకే
1: అయినందుకు.
0: వెల్కమ్. ఓకే
1: రైట్
0: థ్యాంక్ యూ బై బై.
1: రైట్ సార్ బోల్ రహే థే కి ఉన్కి దోస్తీ 1950 సే హై. చలియే దేఖ్తే హై హమారా అగ్లా కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో.
2: राधे राधे भैया, आप कैसे हैं?
1: राधे राधे, हम ठीक है, हम आप कैसे हैं?
2: हम ठीक है, और मेरा नाम है आरती, मैं किशनबाग गुड़ा हैदराबाद से बात कर रही हूँ.
1: जी मैडम बोलिए, आप आपने हमारा टॉपिक सुना?
2: टॉपिक तो सुना है, और मैडम मत बोलिए, मेरा नाम आरती है.
1: जी आरती जी.
2: हाँ ठीक है, तो मेरे को तो टॉपिक तो सुना है मैंने, लेकिन मुझे स्टोरी बहुत अच्छी लगी, वो लास्ट
1: बहुत
2: में थोड़ी ही सुनी लेकिन बहुत अच्छी लगी
1: जी.
2: ये वो रियल बात है, और सभी को हमें हमें सुनना चाहिए, हमें हमारे बड़ों की बातें हमें
1: जी
2: सुनना चाहिए हमेशा.
1: जी
2: हमें यही नहीं सोचना चाहिए कि वो टोकते हैं, कभी कभी उनका टोकना सही होता है, बाद में जाके हमें मालूम होता है.
1: वाकई में
2: हाँ, अब बाद में अफसोस करने से अच्छा है पहले हम सुनेंगे तो उनकी बातें हमारे
1: जी
2: लिए अच्छा होगा.
1: बहुत बहुत बहुत शुक्रिया आरती जी आपका.
2: जो और जो टॉपिक की बात है
1: जी,
2: वो तो मेरे बचपन में मैं कजन सिस्टर्स के साथ और हमारी बुआ की बेटियाँ उनके साथ में बहुत खेलती थी बचपन में.
1: जी
2: हाँ बहुत खेलती थी उनके उनके साथ में बचपन में, जैसे कि कोई भी गेम हो, जैसे कि छुपन छुपाई हो, और
1: जी
2: बहुत सारे
1: जी
2: गेम
1: जी
2: खेलती थी उनके साथ में, बहुत मजा आता था.
1: जी बहुत लकी होते हैं वो लोग जिनके कजन्स ही बेस्ट फ्रेंड्स होती है.
2: हाँ जी, मेरे
1: जी
2: सिस्टर्स हो या फिर ऐसा, उनके साथ में हमेशा खेलती हूँ, और मुझे बहुत मतलब खेलती थी, बहुत अच्छा लगता है मुझे उनके साथ.
1: जी बहुत बहुत शुक्रिया आरती जी, आपने हमारे साथ शेयर किया.
2: हाँ,
1: जी बताइए.
2: और आप बहुत अच्छा शो कर रहे हैं, अच्छा मतलब कॉलेज के साथ भी इतना अच्छा बात कर रहे हैं, बहुत अच्छा लग रहा है आपका शो.
1: बहुत बहुत शुक्रिया आरती जी आपका,
2: थैंक यू.
1: ये हमारे लिए
2: कॉलेज
1: मोटिवेशन जैसा रहता है आप लोगों का ये तारीफ वगैरह, बहुत शुक्रिया.
2: जी जी कुछ नहीं, ऐसा तो कुछ नहीं, आप लोग जो करते हैं हम लोग वही बोलते हैं, हम इसमें कुछ ज्यादा नहीं बोलते हैं.
1: जी जी
2: और सुनने वालों को सभी को सलाम.
1: जी बहुत बहुत धन्यवाद आपका.
2: धन्यवाद.
1: तो लोग मेरी कहानी का भी तारीफ कर रहे हैं, बहुत बहुत धन्यवाद आप सभी लोगों का, मेरी कहानी आपने सुना और पसंद किया. चलिए देखते हैं हमारा अगला कॉलर कौन है. हेलो रेनबो.
3: ऑन होल्ड प्लीज.
1: हेलो.
4: राधे राधे, सुख चैन से रहना है तो राधे राधे कहना है.
1: राधे राधे सर, ఎలా ఉన్నారు మీరు?
4: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: గుడ్ సార్ గుడ్ సార్. ఇవాళ టాపిక్ విన్నారా?
4: సాంగ్ వెళ్తుందా? విఆర్ ఆన్ ఎయిర్.
1: విఆర్ ఆన్ ఎయిర్ సార్.
4: చెప్పండి.
1: ఇవాళ టాపిక్ సార్ మనకు ఫ్రెండ్షిప్ గురించి సార్. ఇప్పుడు మనకు తొందరలోనే ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తుంది, అయితే మనకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ పేరు ఇంకా ఒక చిన్న జ్ఞాపకం గురించి.
4: అయితే అన్నిటికన్నా ముందు మీరు ఆగస్టులో ఉన్న మంచి పర్వదినాల కోసం వివరించారు, ఇంకోటి బడి మా కథ చెప్పారు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు విన్నారా సార్? ఎలా ఉంది?
4: సూపర్ ఉంది.
1: థ్యాంక్ యూ సో మచ్.
4: నిజంగా చెప్పాలంటే బాగుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి ఆగస్ట్ లో చెప్పిన దాంట్లో ఒక మూడు డేట్స్ కోసం చెప్పలేదు, అదే బాగా చింతగా అనిపిస్తుంది.
1: మీరు షేర్ చేయొచ్చు సార్ మాతో, చెప్పండి.
4: చెప్పొచ్చా?
1: ఎస్ సార్.
4: అయితే ఆగస్ట్ 10th నాడు సిలివేరి మురళి అంటే నేను పుట్టిన దినం.
1: ఓకే.
4: అయితే ఆగస్ట్ 22nd మెగాస్టార్ చిరంజీవి గారే కాకుండా నా కూతురు సిలివేరి రవళిక తనది పుట్టినరోజు.
1: ఓకే.
4: ఆగస్టు 31 ఒక్కోసారి జన్మాష్టమి.

0: కూడా వస్తుంది. ఆ రోజు నా కుమారుడు సిల్వేరి వంశీ పుట్టినరోజు. ఆగస్ట్ లో మాకు ఎంత అంటే శ్రావణ మాసం మా ఇంట్లో పండుగ. ఆ శ్రావణ మాసం మొత్తం ప్రకృతికే ఒక పండుగ అయితే, అదే శ్రావణ మాసం మా ఇంట్లో చాలా పెద్ద పండుగ. మా ముగ్గురు పుట్టినరోజులు ఇదే మాసంలో ఉంటాయి అన్నట్టు, ఆగస్ట్ లో ఉంటాయి.
1: అయ్యో లేదు సార్, నేను ఖచ్చితంగా ఆ రోజు నా షో ఉంటే ఖచ్చితంగా నేను వస్తాను సార్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. నేను చెప్పాలంటే మీ కుటుంబానికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. రైట్ సార్.
0: జయదీప్ గారు, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కోసం దగ్గరకు వచ్చేస్తాను. అయితే ఫ్రెండ్స్ లలో నా బెస్ట్ ఫ్రెండే నా సహధర్మచారిణి.
1: వావ్, పేరు సార్?
0: రాధిక. నా పేరు మురళి, తన పేరు రాధిక.
1: ఓకే.
0: అయితే నా బెస్ట్ ఫ్రెండ్ నా వైఫే.
1: వావ్ సార్.
0: అయితే ఇంకోటి ఏంటంటే,
1: ఐ హోప్ తను వింటున్నారు.
0: వింటున్నారు, ఎందుకు వింటారండి? వింటారు.
1: Yes.
0: అయితే ఒకటి ఏంటంటే, ఫ్రెండ్స్ అనేది ఏంటంటే మనకు నచ్చింది మనం చెప్పినప్పుడు, అంటే అందరు ఫ్రెండ్సేనండి కాదనైతే. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు జయదీప్ గారు.
1: అవును,
0: జయదీప్ గారు మీరు మాట్లాడుతున్నారు. మీరు కూడా మా మేము మాట్లాడేదాన్ని ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మీరు కూడా మా మనసుకు ఎంతో దగ్గర అయిపోయిన మంచి కొత్త ఫ్రెండ్ ఇంకా.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, అది నిజం సార్. ఏంటంటే
0: ఒకటేనండి, ఈ ప్రకృతి లోపల ఒకటి దాగున్నది ఏంటంటే, మనం ఎంత పంచితే మంచి, ఎంత పంచితే అభిమానం, ఎంత పంచితే ప్రేమ, అంత మీకు రెట్టింపు అయితే వస్తుంది.
1: అది కరెక్ట్.
0: అందరూ,
1: హలో,
0: ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిన స్నేహమే, ఒక తల్లి దగ్గరికి వెళ్ళిన స్నేహమే, ఒక మంచం మనం పండుకునే మంచం మనం ఎత్త కూడా మన బెస్ట్ ఫ్రెండ్ నాకు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే, ఇక అన్ని గుర్తులు జ్ఞాపకాలు లేక మనం అనుకుంటాం. మనుషులు అయితే మాట్లాడతారు కాబట్టి, మనల్ని అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటా ఉంటాము. మనతోటి ప్రతి దినము మనతో గడిపే ప్రతి ఒక్క వస్తువు మన బెస్ట్ ఫ్రెండ్ అని నేను భావిస్తాను.
1: కరెక్ట్ సార్.
0: ఇంకోటి ఏంటంటే, అది బెస్ట్ ఫ్రెండ్స్ లో పేర్లు చెప్పుకోవాలనుకుంటే మస్తు మంది ఉన్నారండి. ఇప్పుడు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అలా
1: చిన్నప్పుడు ఫ్రెండ్స్,
0: స్కూల్లో అదే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఆడుకునే ఫ్రెండ్స్ వేరే, స్కూల్లో ఫ్రెండ్స్ వేరే, కాలేజ్ లో అందరు ఫ్రెండ్స్. ఇప్పుడు మల్లికార్జున్, నాగరాజ్, ఇట్లా ప్రవీణ్ అని ఇట్లా మేము మా ఫ్రెండ్స్ అందరు ఇట్లా గ్రేట్ ఫ్రెండ్స్. బాగుంటది. ఇప్పటికి కూడా హలో హాయ్ బాయ్ ఉంటాము. కాకపోతే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ బిజీస్, వాళ్ళ వాళ్ళ పిల్లలు, వాళ్ళ వాళ్ళ బిజీ
1: లైఫ్.
0: ఫ్రెండ్షిప్ డే కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇన్ అడ్వాన్స్.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: నా కొత్త ఫ్రెండ్ కూడా ఫ్రెండ్షిప్ డే అండి.
1: థ్యాంక్ యూ సో మచ్,
0: హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి మాటలు మీరు మాతో షేర్ చేశారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి.
0: అయితే వీలైతే ఒక సాంగ్ ప్లే చేయండి.
1: చెప్పండి సార్, మేము ఖచ్చితంగా ట్రై చేస్తాను.
0: ఖరీద్ నుంచి చోరీ చోరీ.
1: చోరీ చోరీ, ఓకే సార్, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మా దగ్గర ఉంటే
0: మన బాబీ డయల్ నే.
1: అవును అవును.
0: ఓకే, హావ్ ఎ గ్రేట్ డే.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ.
1: सर कह रहे हैं कि उनकी बेस्ट फ्रेंड उनकी वाइफ है. वाओ, कितना रोमांटिक है ना. तो चलिए हम हमारे अगले कॉलर से जुड़ते हैं. हेलो.
2: हेलो जेडी गारु.
1: सर नमस्कार.
2: जेडी गारु नमस्कार. బాగున్నారా?
1: గుడ్ సర్. మీ పేరు సర్?
2: కే రమేష్ అండి. టాపిక్ బాగుంది.
1: థాంక్ యూ సో మచ్.
2: ఇంకా కూడా చాలా బాగుంది.
1: థాంక్ యూ సో మచ్ సర్.
2: అంటే ఫ్రెండ్షిప్ అంటే మేము మొత్తం 5 మంది ఫ్రెండ్స్ మంది.
1: ఓకే.
2: అందులో ఒక్కరు వెళ్ళిపోయారు, ఇక్కడ నలుగురం ఉన్నాము.
1: ఓకే.
2: దాదాపు 50-55 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మాట. ఇప్పుడు కూడా మేము కనీసం ఒక 2-3 రోజులకు ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుకొని చేసి నలుగురు కూర్చొని మాట్లాడుతాము, లేకపోతే కాన్ఫరెన్స్ ఫోన్ లో మాట్లాడడం చేయడం కంపల్సరీ చేస్తున్నాం. అదే మాకు హ్యాపీ అనిపిస్తుంది అండి.
1: ఫ్రెండ్షిప్
2: అంటే అట్లా ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ నాడు కూడా మేము ఒకరికొరకు కొట్లాడుకోవడం చేయడం అంటే ఎప్పుడు చేసుకోలేదు అనమాట. ఒకరితో ప్రాణించండి, ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముగ్గురం కూడా ముగ్గురం నలుగురం అట్లా కలిసిమెలిసి ఉంటాం అనమాట. అది చాలా బాగా అనిపిస్తుంది. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది, మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్
2: సార్.
1: చెప్పండి సార్, మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము.
2: షోలే మూవీలో దోస్తి హమ్ నహి తోడని మనకి ఈ
1: టాపిక్
2: ఆ సాంగ్ కలిసి వస్తుంది.
1: అవును సార్, నేను ఖచ్చితంగా ట్రై చేశాను సార్.
2: అమితాబ్
1: బచ్చన్. నేను లాస్ట్ టైం కూడా ఈ సాంగ్ వెతికినుండే కానీ నాకు దొరకలేదు. కానీ వేరే ఆర్జెస్ ప్లే చేశారు, అయితే ఈ సాంగ్ ఉండాలి ఖచ్చితంగా. నేను ఖచ్చితంగా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హమ్ హమారే అగ్లే కాలర్ సే జుడ్తే హై. హలో రెయిన్బో.
3: హలో

0: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: రేణుక అండి నా పేరు.
1: రేణుక గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: యా గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఇవాళ టాపిక్ విన్నారా మీరు?
0: విన్నామండి.
1: ఇవాళ
0: ఇంకోటి స్టోరీ మంచిగా ఉందండి.
1: థ్యాంక్ యూ సో మచ్ రేణుక గారు.
0: అంటే నేను కూడా మా పిల్లలకి చెప్తా ఉంటా జాగ్రత్తగా ఉండాలి అని.
1: ఎస్ ఎస్
0: మా హస్బెండ్కి, మా ఇంట్లో వాళ్ళకి అతి జాగ్రత్త ఎక్కువ అని అంటారు. అట్లా
1: కానీ
0: చెప్తా ఉంటారు,
1: ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకరోజు.
0: చేసుకుంటారు. అంటే ఊకే చెప్తా ఉంటే అట్లా.
1: సో ఇవాళ టాపిక్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి మేడం.
0: నా ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ అంటే అహల్య అని ఉండేది.
1: అహల్య, ఓకే.
0: నా ఫ్రెండ్ అహల్య అంటే 9th క్లాస్ లోనే వేరే స్కూల్కి వెళ్ళిపోయింది. 10th నేను ఒక్కదాన్ని అయిపోయినా 10th లో.
1: ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా మరి?
0: అప్పట్లో ఫోన్ లేకుండా,
1: అవును,
0: ఫోన్ నంబరు నాలెడ్జ్ వేసక్కలేదు.
1: ఓకే, యా ఇట్లా అవుతూ ఉంటాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం మాతో కనెక్ట్ అయినందుకు, నేను మీ మాట షేర్ చేసినందుకు. దోస్తో బహుత్ సారి కాల్స్ ఆ రహీ హై, బహుత్ బహుత్ లోగ్ అప్నే అప్నే దోస్తో కే బారే మే బతా రహే హై. బహుత్ అచ్చా లగ్ రహా హై సున్ కే, ఔర్ యే భీ మే సున్ రహా హూ కి ఆప్ లోగ్ మేరీ కహానీ కి తారీఫ్ భీ కర్ రహే హో. బహుత్ బహుత్ ధన్యవాద్ ఆప్ లోగో కా, ఆప్ లోగో కా ప్యార్ హమేషా మేరే సాథ్ హై. బహుత్ బహుత్ శుక్రియా. తో దోస్తో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బహుత్ హీ ఇంపార్టెంట్ క్యా బోల్ సక్తే హై, ఏక్ భాగ్ హై అప్నే లైఫ్ మే. బహుత్ హీ ఇంపార్టెంట్ రోల్ ప్లే కర్తే హై ఫ్రెండ్స్, క్యూంకి ఫ్రెండ్షిప్ ఏక్ ఐసా చీజ్ హై జో ఏక్ ఫ్రెండ్ హర్ ఏక్ ఇన్సాన్ కా కిర్దార్ నిభా సక్తా హై హమారీ లైఫ్ మే. చాహే ఏక్ ఫ్రెండ్ హమారే మా కే రూప్ మే హో, యా చాహే ఏక్ ఫ్రెండ్ హమారే పాపా కే రూప్ మే హో, యా భాయ్ కే రూప్ మే హో, యా బహన్ కే రూప్ మే హో, యా నహీ తో కోయి అన్జాన్ వ్యక్తి హీ నా క్యూ హో. దోస్తో ఫ్రెండ్షిప్ జో హోతా హై నా బహుత్ హీ స్పెషల్ హోతా హై ఔర్ బహుత్ ఇంపార్టెంట్ హోతా హై. హమ్ లోగోన్ కో ఏక్ దూసరే కా కేర్ జరూర్ కర్నా చాహియే ఔర్ ఏక్ దూసరే కి రెస్పెక్ట్ కర్నీ చాహియే, క్యూంకి ఏక్ దోస్త్ చాహే వో మా హో యా కోయి భీ హో, ఏక్ మా కా రోల్ తో కోయి నిభా నహీ సక్తా, లేకిన్ ఏక్ ఫ్రెండ్ జరూర్ ఉస్కి కమీ పూరి కర్ సక్తా హై. తో జీ హాన్ దోస్తో, ఔర్ అగర్ ఆప్కే పాస్ దోస్తో కి కమీ హో యా ఆప్కో లగ్తా హై కి ఐసే కుచ్ లోగ్ హోతే హై జో సోచ్తే హై కి అరే మేరే బహుత్ కమ్ ఫ్రెండ్స్ హై, నహీ తో మేరే ఫ్రెండ్స్ హీ నహీ హై, తో భాయీ సాహబ్ ఆప్కే పాస్ FM రెయిన్బో 101.9 తో హై నా, ఔర్ ఉస్సే భీ బడా ఆప్ సభీ కా దోస్త్ జో హోతా హై వో నేచర్ హోతా హై. జీ హాన్, క్యూంకి ఆప్కో చాహే అచ్చా లగే యా బురా లగే, ఆప్కో ఉదాసీ హో యా రోనా హో యా నహీ తో ఫిర్ ఆప్కో కోయి ఖుష్ఖబరి షేర్ కర్నా హో, నేచర్ సే జుడ్ జాయియే, ఆప్కో కభీ కిసీ కి కమీ మహసూస్ నహీ హోగీ, క్యూంకి నేచర్ హమ్ సభీ కా దోస్త్ హై. నేచర్ తో హమ్సే కుచ్ ఎక్స్పెక్ట్ భీ నహీ కర్తా హై, వో తో హమ్సే పానీ భీ ఎక్స్పెక్ట్ నహీ కర్తా హై, ఊపర్ సే హమ్ ఖుద్ హీ లేతే హై. తో ఇసీలియే నేచర్ కో హమ్ కుచ్ దే తో నహీ సక్తే, లేకిన్ ఉస్కో ఖరాబ్ నా కరే యే హమ్ జరూర్ ఇస్కా ఖ్యాల్ రఖ సక్తే హై. బహుత్ బహుత్ ధన్యవాద్ ఆప్ సభీ లోగోన్ కా ఇత్నా ప్యార్ మేరీ కహానీ కా ఔర్ మేరీ టాపిక్ కో దే రహే, ఔర్ హమే వాట్సాప్ పే భీ మెసేజెస్ ఆ రహీ హై. యహాన్ పర్ హై సర్, యహాన్ పర్ మెసేజ్ కర్తే హై నమస్తే ఆర్జే సర్, హ్యాపీ హ్యాపీ డే, గుడ్ డే, ఆపనే జో స్టోరీ సునాయా బహుత్ హీ బెస్ట్, అచ్చీ హై, యహ రూల్స్ కో హర్ కోయి ఫాలో కరే బహుత్ అచ్చా రహతా హై. జీ హాన్, బహుత్ బహుత్ ధన్యవాద్ సర్ ఆప్కా, ఆప్నే అప్నా నామ మెన్షన్ నహీ కియా హై యహాన్ పర్, వర్నా మే జరూర్ ఆప్కా నామ బోల్తా. ఔర్ హమారే యహాన్ పర్ జుడే హై వాట్సాప్ పే అశోక్ జీ జో మెసేజ్ కర్తే హై, దోస్త్ హజార్ నహీ సిర్ఫ్ ఏక్ చాహియే, దుఖ సుఖ మే దే సాథ్ వో యార్ చాహియే, హమ్ కిసీ కో భులాతే నహీ లేకిన్ జో యాద్ రఖే హమే వో యార్ చాహియే. వా వా సర్, బహుత్ బడియా ఆప్నే లికా హై, బహుత్ అచ్చా లగా యే సున్ కే. ఔర్ దోస్తో గానా బజా దూ కి కాల్స్ లూ, సమజ్ నహీ ఆ రహా హై, గానా భీ బజానా హై ఔర్ కాల్స్ భీ లేనా హై. ఏక్ కామ్ కర్తే హమ్ దేఖ్తే హమారా అగ్లా కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో. హలో, కీర్తి లక్ష్మి గారు, మీరు తెలుగులో మాట్లాడొచ్చు, ఎలా ఉన్నారు మీరు?
2: హిందీ కంఫర్టబుల్ హీ మేడం, బోలియే.

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో
1: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
3: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
4: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
3: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
5: And where do we taste all these?
4: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
6: Jashne Hyderabad, savor the city's soul.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్స

0: అసలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: నేను కీరవాణి. చక్కటి సంగీతం కోసం వింటూనే ఉండండి రెయిన్బో 101.9 FM.
4: గెస్ట్ హౌస్ లో మిమ్మల్ని విష్ చేసే సెలబ్రిటీస్,
5: దిల్ కీ బాత్ కా సమయ హై, సో మేరే
6: ఎన్నో కబుర్లతో మిమ్మల్ని మురిపించే రేడియో జాకీస్.
4: నేటి మహిళలు అందరికి పరిచయం చేసే విమెన్ ప్రోగ్రామ్స్,
6: అనుక్షణం హుషారైన ఫిల్మీ హంగామాతో యూత్ఫుల్నెస్,
4: ఎఫ్ఎం రెయిన్బో
6: యూత్ ఎంటర్టైనర్ అండ్ యువర్ ఫేవరెట్ రేడియో స్టేషన్.
4: న్యూస్ అప్డేట్, ట్రాఫిక్ అప్డేట్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్,
6: ఎవ్రీథింగ్ అప్డేట్ ఇన్ యువర్ ఫేవరెట్ ఎఫ్ఎం రెయిన్బో ఛానల్.
7: చెలిమను పరిమళం, మనసుకి తొలివారం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: హలో హైదరాబాద్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎస్, మధ్యాహ్నం అయ్యిందంటే కొందరికి లంచ్ తర్వాత నిద్ర మూడ్, ఇంకొందరికి ఆఫీస్ టార్గెట్స్, మరికొందరికి ట్రాఫిక్, మీటింగ్స్, కాల్స్, లైఫ్ ఫుల్ బిజీ. అంత బిజీలో అంత టెన్షన్ తీసుకోకుండా కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ మధ్యాహ్ని కాస్త ఫ్రెష్గా, కాస్త మ్యూజిక్తో, మరి కాస్త మస్తీ మజాతో మార్చేయడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 90.9 మెగాహెర్ట్స్. హైదరాబాద్ అంటేనే చార్మినార్ అందం, హుస్సేన్ సాగర్ ప్రశాంతత, ఇరానీ చాయ్ ఫ్లేవర్, బిర్యానీ లవ్, ఫుడ్, ఇంకా మనుషులు మనసులు, ఆ సిటీ వైబ్ను ప్రతి మధ్యాహ్నం మనం ఎంత కలిసి సెలబ్రేట్ చేసుకునేదే మన జష్నే హైదరాబాద్. సో చెప్పండి, ఈరోజు మీ మూడ్ ఎలా ఉంది? చిల్ మోడ్లో ఉన్నారా, వర్క్ మోడ్లో ఉన్నారా, అబ్బా ఈరోజు ఇంకా ఫ్రైడే వీకెండ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏ మూడ్లో ఉన్నా మీ ఫేవరెట్ పాటలను, మీ మెసేజెస్ను, మీ డెడికేషన్స్ను, ఇంకా హైదరాబాద్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈ ఆఫ్టర్నూన్ స్పెషల్ చేసేద్దాం. సో వాల్యూమ్ కాస్త పెంచండి, ముఖంపై కొంచెం చిరునవ్వాలని మెయింటైన్ చేయండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 90.9 మెగాహెర్ట్స్. బ్యూటిఫుల్ ట్రాక్ విందాం, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ల సమయం 2:27 దాటి 29 సెకండ్లు కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జష్ని హైదరాబాద్ లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈరోజు జష్నే హైదరాబాద్లో నేను మీ ముందరికి తీసుకొచ్చేసిన వంటకము ఈ వర్షాకాలంలో వేడి వేడిగా మనకి అందుబాటులో దొరికే మొక్కజొన్న గారెలు. ఎస్, సో యూజువల్గా దీన్ని

మొక్కగారులు అంటారు, మొక్కజొన్న గారెలు అంటారు, మొక్కలు అంటారు, ఓకేనా? సో ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, మనం రోడ్డు పైన అలా ఎక్కడన్నా వర్షం పడ్డప్పుడు సైడ్ కాగగానే ఒక చెట్టు కింద ఒక కవర్ లాంటిది వేసుకొని దాని కింద కూర్చొని వేడి వేడిగా మొక్కజొన్న గారెలు కాలుస్తూ దానికి ఉప్పు కారం వేసి కొంచెం నిమ్మకాయతో అలా కాల్చుకొని మనం అక్కడ, అంటే వాళ్ళు కాలుస్తుంటే వాళ్ళ దగ్గర పే చేసి మనం తింటే

ఉంచాల్సిన అవసరం లేదు వేయడానికి. సో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, ఉప్పు, జీలకర్ర ఇవి, అండ్ మనం ఏవైతే మనం ఒలుచుకున్న మొక్కలు ఉన్నాయో మొక్కజొన్నలు, వాటిని కలిపి మిక్సీ, కచ్చపచ్చగా మిక్సీ చేసేసుకొని అలా వేడివేడి నూనెలో వేసి వేయించేసి పక్కకు పెట్టి దాంట్లోకి పచ్చిమిరపకాయ కానీ ఇంకా కొన్ని పచ్చళ్ళు ఉంటాయి, పల్లి పచ్చడి, టమాటో పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇలా ఏవైనా సరే నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. అయితే యాక్చువల్గా ఈ మొక్కజొన్నలు అంటే ఈ మనకి పంట ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 మెగాహెర్ట్స్. ఇది జస్ట్ నీ హైదరాబాద్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: రామ జోగయ్య శాస్త్రి రచించిన జీవి ప్రకాష్ కుమార్ కంపోజిషన్లో హరిచరణ్ అని చిత్రపడిన ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినేస్తున్నారు.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జష్ నీ హైదరాబాద్ లో రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. అయితే మనం మొక్కజొన్న గారెల గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో ముఖ్యంగా వర్షాకాలంలో పండే తాజా పంట ఈ మొక్కజొన్న. ఇది కొన్ని సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం మెక్సికో ప్రాంతంలో పండేదట. సో 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వ్యాపారులు మొక్కజొన్నను మన భారతదేశానికి తీసుకొచ్చారట. ఇది మన వాతావరణానికి బాగా సరిపోవడంతో రైతులు దీన్ని విస్తృతంగా సాగు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇది కేవలం ఒక రుచికరమైన స్నాక్ కాదు, దీనిలో ఫైబర్ ఉంటుంది, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొన్ని విటమిన్స్ ఉంటాయి. సో మరి మీరెప్పుడన్నా మొక్కజొన్న గారెలు ఇంట్లో చేసుకొని తిన్నారా?

ఒకవేళ తింటే దానికి ఇష్టమైన కాంబినేషన్ కొబ్బరి చట్నీయా, పల్లీ చట్నీయా, టమాటో చట్నీయా అనేది మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను మీ వాట్సాప్ మెసేజెస్ చదివేస్తాను. మీరు నాకు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232348 22. ఈ లోపల ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది జస్ట్ నే హైదరాబాద్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోటు వర్షపాతం 5% తగ్గిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర వాయుగుండానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు ఉండేదని పేర్కొంది. గత ఏడాది కూడా జూలై 31 నాటికి 5% లోటు వర్షపాతం ఉందని తెలిపింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం 10:30 వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కళ్యాణకట్ట, స్నానఘట్టాలు వరద నీటిలో ఉన్నాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేషన్ కార్డు ఈకేవైసీ ఈరోజుతో ముగియగా, ఇప్పటివరకు వివిధ కారణాలతో కేవైసీ పూర్తి చేసుకోని వారికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేషన్ కార్డుల ఈకేవైసీ నమోదు గడువును 31 ఆగస్టు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటిస్తూ పలువురు నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనలో ప్రధాని మోదీపై మార్ఫింగ్, అసభ్యకరమైన పోస్టులు సృష్టించి వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బీజేపీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేరింది. కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లి నిండదని, బీఆర్ఎస్ నేతల ప్రచారం అబద్దమని, ఎగువ వర్షాలతో ప్రాజెక్టు నిండడంతో తేలిపోయిందని, మేడిగడ్డ నీళ్లు లేకుండానే ప్రకృతి వారి అసత్యాలకు సమాధానం చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపకల్పన చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకం సాధించుకోగా, మహిళల డిస్క్ త్రోలో సీమా కలిరమ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజు భారతదేశం 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది డబుల్ కామీటాలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆషాఢంలో అక్క చెల్లెళ్లకు గాజులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? దీని వెనుకున్న అసలు కారణం చాలామందికి తెలీదు. ఆషాఢం నెలలో పెళ్ళైన అమ్మాయిలను పిలిచి గాజులు పెట్టే సాంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఉంది. ఇది ఏ ఒక్కరు కూడా మొదలుపెట్టిన సాంప్రదాయం అయితే కాదు. కుటుంబ బంధాలు బలపడాలని, అక్క చెల్లెల మధ్య ప్రేమ పెరగాలని పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారు. గాజులు కేవలం అలంకారం కాదు, ప్రేమకు మరియు అనుబంధానికి గుర్తు. ఈ ఆషాఢానికి మీరు కూడా మీ అక్క చెల్లెలకి గాజులు పెట్టారా? మేమైతే ఈ వీక్ ట్రై చేస్తాము, ఈ వీక్ పెడదామని ఈ వీక్ అనుకుంటున్నాము. మీరు ఎప్పుడు పెట్టుకుంటున్నారో, ఒకవేళ ఆల్రెడీ మీ అక్క చెల్లెలు గాజులు వేసుకున్నారా అనేది మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు 9140232348 22కి. ఎస్, ఈ లోపల ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, అదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీదుకున్నాడు. ఒక్క

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ సమయం 3:28 దాటి 45 సెకండ్లుగా వస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి.

అని హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ మనమున్నది డబుల్ కమిటాలో మీ ఆజే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే మనం ఆషాఢ మాసంలో అక్క చెల్లెళ్ళ గాజుల గురించి మాట్లాడుకుంటున్నాము. తెలంగాణలో ఈ ముఖ్యంగా ఈ టైంలో లాల్ బజార్లో రంగురంగుల గాజులతో కలకలాడుతూ ఉంటుంది. అయితే కుటుంబాలందరితో కలిసి వెళ్ళి గాజులు కొనడం

అందరితో కలిసి వెళ్ళి గాజులు కొనడం, వాటిని బహుమతిగా ఇచ్చిపుచ్చుకోవడం ఒక మధురమైన అనుభవం. ఇంకా అందమైన విషయం ఏంటంటే, అక్క తన చెల్లికి, చెల్లెలు తన అక్కకి గాజులు తొడిగితే అది కేవలం ఒక ఆచారం కాదు, మన బంధం ఎప్పటికీ ఇలాగే రంగులమయం కావాలని అనే భావాన్ని వ్యక్తం చేసే అందమైన సంప్రదాయం. మన పెద్దలు ఒక మాట చెబుతారు, గాజుల గలగలతో ప్రేమ వినిపిస్తుంది, అక్క చెల్లెళ్ళ నవ్వులతో ఆషాఢం పరిమళిస్తుందని కదా. సరే, మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది, వాట్సాప్ మెసేజ్, లెట్ మీ రీడ్. హాయ్, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ హారిక, హారిక సుబ్రహ్మణ్యం. ఐ లైక్ ద వే యూ డూ యాంకరింగ్, యువర్ ఎనర్జీ అండ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ అప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ. కెన్ యూ ప్లే ఎనీ సాంగ్ ఫ్రమ్ సప్తపది మూవీ? తప్పకుండా అండి, మీకోసం మీ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9 MHz. ఇది డబుల్ కా మీటా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
2: చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆషాఢం మొదలవ్వగానే మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా అడిగారా, ఈ వీకెండ్ చీరలు కొనడానికి వెళ్దామా అనేసి? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 MHz. మనం ఉన్నది డబల్ కామీటాలో మీ ఆజే హారిక సుబ్రహ్మణ్యం తోటి. ఎస్, నిజానికి ఆషాఢం అనగానే చాలామందికి శుభకార్యాలు తక్కువగా ఉంటాయని తెలుసు, కానీ అదే సమయంలో బట్టల దుకాణాల మాత్రం కాలు పెట్టడానికి కూడా చోటుండదు. మరి దానికి రీజన్ ఏంటి? దీని వెనక మన అందమైన తెలుగు సాంప్రదాయం ఉంది. ఆషాఢంలో పెళ్ళైన కుమార్తెను పుట్టింటికి పిలవడం ఆనవాయితీ. అమ్మ ప్రేమగా కొత్త చీర ఇస్తుంది, నాన్న ఆశీర్వదిస్తాడు, అక్క చెల్లెలు కలిసి షాపింగ్ చేస్తారు. ఆసారి కేవలం ఒక వస్త్రం కాదు, ఆ ఇంటి ప్రేమకి గుర్తు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆషాఢం అవ్వగానే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం అని, మంగళగౌరి వ్రతం అని, రాఖీ పౌర్ణిమ అని, నాగుల పంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇలా వరుసగా పండుగలు. అందుకే ఆషాఢంలో కనుక. ఇంకోటి దీని వెనకాల ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే, అమ్మాయిలకి ఈ టైంలో బ్లౌజెస్ కుట్టించడానికి ఇస్తే చాలా టైం తీసుకుంటారు కదా శ్రావణ మాసానికి రావాలి అంటే, ఆషాఢంలో కొనుక్కొని వాళ్ళకి ఇప్పుడు ఇస్తే శ్రావణ మాసంలో పండగల టైంకి ఇస్తారన్నమాట. సో ఇది కూడా దాని వెనక ఒక చిన్న రహస్యం అనుకో.

0: చేయొచ్చు. వ్యాపారులు కూడా ఈ సీజన్లో ఈ సీజన్ కోసం ప్రత్యేక కలెక్షన్స్ తీసుకొస్తారు, ఎన్నో డిస్కౌంట్స్ పెడతారు, కొత్త డిజైన్స్, కొత్త రంగులు, ప్రత్యేక తగ్గింపులు. అందుకే ప్రతి షాప్ పండగ వాతావరణంలో కనిపిస్తుంది. మరి చీర అంటే మనకు ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, అమ్మ మొదటిసారి కొనిచ్చిన చీర, పెళ్లి రోజున కట్టుకున్న చీర, మొదటి జీతంతో కొనుక్కున్న చీర. ప్రతి చీర వెనుక ఒక జ్ఞాపకం, ఒక కథ, ఒక అనుబంధం ఉంటుంది. అందుకే మన పెద్దలు అంటారు, చీర అందాన్ని పెంచేది రంగు కాదు, దాన్ని ప్రేమగా ఇచ్చిన మనిషి అని. ఎప్పుడైనా అనుకున్నారా? అంటే మనం చాలా చీరలు మనందరం మనం కొనుక్కుంటాం, కానీ దాన్ని ఒక మనిషి దగ్గర నుంచి, ఒక వ్యక్తి ఎవరైనా ఇచ్చారు అంటే, అది ఒక అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కావచ్చు, ఒక చీర ఇచ్చారు అంటే అది చాలా గుర్తుగా పెట్టుకుంటాం. మనం కొన్నది మనకి గుర్తున్నది, కానీ ఎవరన్నా ప్రేమగా ఇచ్చారంటే ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం, దాన్ని ఎవరికి ఇవ్వకుండా చాలా అపురూపంగా చూసుకుంటాం కదా. సో మన ఆషాఢ మాసం సేల్ వెనుక ఇంత కథ ఉందన్నమాట. ఇప్పుడైతే మీరు ఈ పాటలు వినేసాయండి. ఒక చిన్న ప్రోమో, తర్వాత మళ్ళీ పాట, మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 మెగాహెర్ట్జ్. మనం ఉన్నది డబుల్ కా మీటాలో. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. తీవ్ర వాయుగుండం వల్ల 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రాష్ట్రంలోని 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని మరో 13 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం ఉందని, యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 47% లోటు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానొక ఆప్త మిత్రుడు, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై రాజకీయ కక్షతోనే ఫార్ములా ఈ రేస్ తప్పుడు కేసు బనాయించిందని, ప్రజల తరఫున తాము చేసే పోరాటాన్ని ఇటువంటి కేసులు ఆపలేవని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో 4 అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు విజ్ఞప్తి చేశారు. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం వల్ల ఆహార భద్రతకు ముప్పు ఉండదని, ఎఫ్సీఐ మిగులు బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వాడతామని, పీడీఎస్ సంక్షేమ పథకాలకే ప్రథమ ప్రాధాన్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారతదేశ స్వాతంత్ర పోరాట అమరవీరుడు షహీద్ ఉథమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అమరవీరుడు ఉథమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారతదేశ విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

స్టూడియో క్లాక్ లో సమయం 4:10 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది ఇన్క్రెడిబుల్ ఇండియాలో. మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎక్కడైనా మంచుతో కప్పుకున్న పర్వతాలు, బంగారు ఎడారులు, దట్టమైన అడవులు, అందమైన సముద్ర తీరాలు, వేల ఏళ్ళ చరిత్ర, వందల భాషలు, వేల సంస్కృతులు, ఇవన్నీ ఒక్క దేశంలో ఉంటాయా? ఎస్, ఉంటాయి. అదే మన భారతదేశం. అందుకే ప్రపంచం మన దేశాన్ని ఇన్క్రెడిబుల్ ఇండియా అంటుంది. ఇన్క్రెడిబుల్ ఇండియా అనేది కేవలం ఒక నినాదం కాదు, మన దేశంలోని వైవిధ్యం, సంస్కృతి, ప్రకృతి అందాలు, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఒక అందమైన భావన. దీని గురించి ఇంకా మాట్లాడుకుందామో, ఇంకా బ్యూటిఫుల్ ట్రాక్స్ వినేద్దామో. ప్రస్తుతానికైతే ఈ పాట వినండి, తర్వాత మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది ఇన్క్రెడిబుల్ ఇండియాలో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది ఇన్క్రెడిబుల్ ఇండియాలో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, లెట్స్ రీడ్. హాయ్ హారిక, హలో అండి. ఐ రియలీ లైక్ ద ఎనర్జీ అండ్ లైవ్లీనెస్ యూ బ్రింగ్ టు ద ఎయిర్ లిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కెన్ యూ ప్లే అ సాంగ్ ఫ్రమ్ సిరివెన్నెల మూవీ? షూర్ అండి, మీకోసం తప్పకుండా ఈ పాట అయితే ప్లే చేస్తాను, వినేసేయండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ మనం ఉన్నది ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రోగ్రాంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మన భారతదేశంలో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. కాశ్మీర్లో మంచుకొండలు, రాజస్థాన్లో ఎడారి, కేరళలో బ్యాక్ వాటర్స్, తెలంగాణలో కాకతీయుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్లో తిరుమల వైభవం, ఈశాన్య భారతంలో పచ్చని ప్రకృతి, ప్రతి అడుగులో ఒక కొత్త అనుభూతి. భాషలు వేరు, ఆహారాలు వేరు, దుస్తులు వేరు, పండుగలు వేరు, కానీ మనల్ని కలిపేది ఒక్కటే, అది భారతీయత. మన దేశంలో యోగా పుట్టింది, ఆయుర్వేదం ప్రపంచానికి పరిచయమైంది, సున్నా అనే గణిత భావన ఇక్కడే అభివృద్ధి చెందింది. శాస్త్రం, సాహిత్యం, సంగీతం, నృత్యం, ప్రతి రంగంలో భారతదేశానికి గొప్ప వారసత్వం ఉంది కదా. పర్యాటకంగా చూస్తే తాజ్మహల్ నుంచి చార్మినార్ వరకు, హంపి నుంచి కోనార్క్ వరకు, కాజిరంగా అడవుల నుంచి అండమాన్ దీవుల వరకు ప్రతి ప్రదేశం ఒక కథ చెప్తుంది. అందుకే మన దేశాన్ని చూసిన ప్రతి ఒక్కరంటారు ఒక్క భారత్ ఎన్నో అద్భుతాలు అనేసి. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఎస్, మనకి మెసేజెస్ వచ్చేసాయి, ఒక్కసారి చదివేస్తాను. మేడం, గుడ్ ఈవినింగ్. మాకు నువ్వు వస్తావని మూవీ నుంచి పాటల పల్లకి వై అనే సాంగ్ కావాలి, వినిపించండి మేడం గారు అనేసి అన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిగి మండలం జుమల వీధి విలేజ్ పంచర్ షాప్ జలీల్, రేష్మ, శేష్మ, జాకీచాన్ అనీష. అలాగే మీకోసం కూడా మేడం గారు, ఈ సాంగ్ మీరు వినిపిస్తారని ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం, తప్పకుండా ప్రయత్నిస్తానండి. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ హారిక గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాము, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టేట్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మన దేశం గొప్పతనం కేవలం కట్టడాల్లో కాదు, మనుషుల ఆతిథ్యంలో కూడా. మన సంస్కృతిలో ఉంది, ఆతిథ్యంలో ఉంది, అతిథేవో భవ అనే మన ఆత్మీయతలో ఉంది. భారత్ను చూడడం అంటే ఒక దేశాన్ని కాదు, వేల సంవత్సరాల చరిత్రను, వందల సంస్కృతులను, కోట్ల హృదయాలను ఒకేసారి చూడడం, అదే ఇన్క్రెడిబుల్ ఇండియా. ఒకవేళ మీకు భారతదేశంలో ఏ ప్రదేశానికైనా ఉచితంగా వెళ్ళే అవకాశం వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? కాశ్మీర్, కేరళ, లదాక్, వారణాసి, అండమాన్, లేక మన హైదరాబాద్కే వస్తారా, మరొకసారి కొత్తగా వస్తారా అనేది మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మీరు నాకు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232334822. అయితే మనకు ఆల్రెడీ ఇంకొక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, లెట్స్ రీడ్. గుడ్ ఈవినింగ్ హారిక మేడం, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, దిస్ ఇస్ మోహన్. హాయ్ మోహన్ ఫ్రమ్ బాగ్లింగంపల్లి, హైదరాబాద్. ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ షో మ్యామ్, థ్యాంక్ యూ. కుడ్ యూ ప్లీజ్ ప్లే అ సాంగ్ ఫ్రమ్ నువ్వుంటే నా జతగా. ఓకే, ప్లే ఎ సాంగ్ ఫర్ మీ, నువ్వుంటే నా జతగా. తప్పకుండా ట్రై చేస్తాను మోహన్. ఎస్, హియర్ యు గో, యువర్ సాంగ్ ఇస్ దట్. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. ఇది ఇన్క్రెడిబుల్ ఇండియా. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కొనసాగిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరిలో 11.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రికి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరును పెడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా పేరు ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ ఇంధన శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి ఏంజిలా ఆల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని కోరారు. విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఆయన మాటలను వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లే రావని, బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారం అబద్దమని తేలిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకున్నా ప్రకృతి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోయిందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. మనం ఉన్నది తాజా ట్యూన్స్ లేటెస్ట్ పాపులర్ హిట్స్ ప్రోగ్రాంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, 5 నుంచి 5:45 వరకు ఓన్లీ లేటెస్ట్ పాపులర్ సాంగ్స్ని మేము ప్లే చేస్తాము. అండ్ మధ్యలో కొన్ని యాడ్స్, కొన్ని ప్రోమోస్తో కలిపి కొన్ని సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఫస్ట్ సాంగ్ దీవానా మూవీ నుంచి తెల్లపూరి, తర్వాత పెద్ద మూవీ నుంచి చక్రి, తర్వాత రా బౌదర్ మూవీ నుంచి ఓ సుందరి సాంగ్స్, ఇవి బ్యాక్ టు బ్యాక్ మీకు సాంగ్స్ అండ్ యాడ్స్ అండ్ ప్రోమోస్ మిక్స్ అండ్ మ్యాచ్లో అన్నీ వచ్చేస్తుంటాయి. ఎంజాయ్, లెట్స్ కమ్ ఆన్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: స్టూడియోలో టైం 5:23. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తాజా ట్యూన్స్ లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఇప్పటివరకు కొన్ని లేటెస్ట్ ఫ్రెష్ సాంగ్స్ విన్నారు. ఇక పైన కాలర్ ఎత్తరా అని చెప్పేసి ఉత్సాద్ భగత్ సింగ్ మూవీ నుంచి, దెన్ దిల్ మాంగే మోర్ అనే మన రాజాసాబ్ మూవీ నుంచి, అండ్ మోనికా కూలీ నుంచి ఈ సాంగ్స్ అన్నీ అయితే క్యూలో ఉన్నాయి. లడ్డు కానీ, పెళ్ళి పోయిరా మామ, ఇవన్నీ కూడా మీకోసం లైన్లో ఉన్నాయి. కొన్ని మధ్యలో కొన్ని ప్రోమోస్, కొన్ని సాంగ్స్, కొన్ని యాడ్స్ ఇలా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. చల్ల గాలి వస్తుంది బయట, నాకు తెలిసి వర్షం కూడా పడుతుందేమో, ఎందుకంటే నేను స్టూడియోలో ఉన్నాను కాబట్టి. ఈ రెండింటి నుంచి నాకు తెలియదు బయట వర్షం పడుతుంది లేదు అనేది. వచ్చేటప్పుడు మాత్రం చల్లగా ఉంది, ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉందనుకుంటున్నాను. ఎంజాయ్ ద వెదర్, ఎంజాయ్ ద సాంగ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telanganam,
2: the voice of our home state.

0: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఎస్, ఎన్నో అద్భుతమైన పాటలు, ఎన్నెన్నో కబుర్లు, ఎంత బయట ఎంత చల్లగా ఉందో అంతే ఎంటర్టైన్గా నా మాటలతోటి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్ చెప్తున్నా అండ్ హ్యాపీ వీకెండ్ అందరికీ. నేను మీ ఆర్జీ హారిక సుబ్రహ్మణ్యం. వన్స్ అగైన్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz. మన తాజా ట్యూన్స్ అయిపోయింది. నెక్స్ట్ 5:45కి ఇది మన చట్టం సైబర్ క్రైమ్స్ గురించి. ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ అంశం గురించి ఖైరతాబాద్ డీసీపీ శ్రీమతి కె శిల్పవల్లి ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శిల్పవల్లి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్, డీప్ ఫేక్ ఫ్రాడ్స్ ని దృష్టిలో ఉంచుకొని మహిళలైనా సగటు భారతీయులు ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు?
1: ఈ రోజుల్లో మీరు చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆర్ సోషల్ స్టేటస్, అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్ ఉంటుంది. నెట్ అనేది, ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే దాన్ని ఎట్లా వాడాలి? సైబర్ హైజీన్ అంటాము, పాస్వర్డ్స్ కానీ,
0: క్లీన్ యూసేజ్,
1: ఎస్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేవి తెలియకుండానే మనం టెక్నాలజీని వాడుతున్నాం. సో మొదటగా ఒక టెక్నాలజీ యూజ్ చేసే ముందు దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియాలి. సరే, ఇంతమంది మీద, ఇంత పాపులేషన్తో, లేకపోతే ఇంత కామన్గా విరివిగా ఉపయోగంలోకి వచ్చేసినటువంటి టెక్నాలజీ, విచ్ ఇస్ మొబైల్ టెక్నాలజీతో, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, వీటితో అందరికీ అది చేరకపోవచ్చు. కానీ అది మన డ్యూటీ. బిఫోర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు నో. ఒక సోషల్ మీడియా పేజ్, ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మైనర్ ఉండకూడదు, లేకపోతే దానికి ఒక ఫోటో దాన్ని డీపీగా పెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని సెక్యూర్గా ఎట్లా చేసుకోవాలి, 2-స్టెప్ అథెంటికేషన్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ బిల్టిన్ ఉంటున్నాయి. అట్లానే మనం స్వతహాగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఉంటున్నాయి. దానిని మనం తెలుసుకొని మీరు వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా, గవర్నమెంట్, మన సైబర్ దోస్త్ అని కానీ, ఐ4సి వాళ్ళు కానీ, మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు, దెన్ బ్యాంక్స్, తర్వాత పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ ఎన్నో రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. పేపర్లో న్యూస్ చూస్తున్నాము, టీవీల్లో న్యూస్ చూస్తున్నాము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఒక క్రైమ్ అవుతోంది, సైబర్ క్రైమ్ అవుతోంది అనేది, ఇటువంటివన్నీ చూస్తూ వదిలేకుండా ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది. అంటే చాలా మందికి ఎట్లా ఉంటుందంటే మన వరకు వచ్చేంత వరకు కానీ ఆ నొప్పి తెలీదు అంటారు. సో ఇది నాకు అవ్వదులే, నేను అలర్ట్గా ఉంటానులే, ఆ మాత్రం తెలీదా నాకు, ఇటువంటి ఒక కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్. మనం అవతలాలనుకుంటే ఆ మాత్రం తెలీదా నీకు, ఎట్లా ఎట్లా మోసపోయేవో
0: అంటాం,
1: పోతామేమో. సో అది మనం ఆలోచించుకొని, దిస్ టెక్నాలజీ ఇస్ సో యూనివర్సల్, ఇస్ సో అంబివలెంట్ దాట్ ఎవరికి ఎక్కడన్నా ఏమన్నా జరగవచ్చు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్కి కూడా హ్యాక్ అవ్వచ్చు, వాడికి ఏం అవతల ఉన్నది ఎవరో తెలియదు కదా, తెలిసి కూడా చేయొచ్చు. సో మనం, మన చేతిలో ఉన్న ప్రికాషనరీ ఆర్ సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి అనేది, రైట్ ఫ్రమ్ డౌన్లోడింగ్ ది యాప్ ఆర్ ఈవెన్ మొబైల్కి సంబంధించిన పాస్కోడ్, సెక్యూరిటీ, ఇవన్నీ కూడాను ఎట్లా మనం సెక్యూర్ చేసుకుంటున్నాం అనేది తెలుసుకొని, త్రూ వే ఎక్కడ తెలుసుకుంటామంటే ఉంటున్నాయి, ఫోన్లో ఉంటున్నాయి, బుక్లెట్స్లో ఉంటున్నాయి, డౌన్లోడ్స్ అప్పుడు ఉంటున్నాయి, నెట్లోకి వెళ్తే చెప్తారు, ఇవన్నీ చూసుకొని అమలు పరుచుకుంటే దోస్ ఆర్ ఆల్ ఇనఫ్ కైండ్ సైబర్ హైజీన్ థింగ్స్ దట్ వీ టేక్.
0: జాగ్రత్తగా ఉన్న తొందరపాటు వల్ల, ఆవేశం వల్ల అందులో ఇరుక్కుపోయారు, బీట్ డిజిటల్ అరెస్ట్ ఆర్ డీప్ ఫేక్ ఫ్రాడ్ అనుకోండి. ఎంత ఎర్లీగా రిపోర్ట్ చేయాలి అంటారు కదా, ద ఎర్లీ యూ రిపోర్ట్ ద బెటర్ యూ గెట్ బెనిఫిట్స్ అనేది. ఆ రిపోర్టింగ్ పరంగా సగటు భారతీయులు చేస్తున్న తప్పులు కావచ్చు, రిపోర్టింగ్ ఎలా చేస్తే పెంచుతుంది అంటారు?
1: ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎప్పుడైతే సైబర్ క్రైమ్లో అయిందో, ఎంత క్విక్గా అది రియలైజ్ అయ్యి రిపోర్ట్ చేస్తే అంత బెటర్ మనకి. ఎలా అయితే మనం రోడ్ యాక్సిడెంట్స్లో గోల్డెన్ అవర్ అంటామో ప్రాణం నిలబెట్టడానికి, సిమిలర్లీ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినప్పుడు ఎంత క్విక్గా 1930 అనే నంబర్కి కాల్ చేయడము, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రిపోర్ట్ చేస్తే కనుక, ఏదైతే అమౌంట్ మన అకౌంట్స్ నుంచి ఫ్రాడ్స్టర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈ ప్రాసెస్లో ఉండగానే
0: దాన్ని
1: హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చూస్తారు ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఎక్కడుందో చూసి దాన్ని ఇమీడియట్గా హోల్డ్ చేస్తారు. సో దాట్ వే మనకి అట్లీస్ట్ అమౌంట్ ఫ్రాడ్స్టర్ చేతుల్లోకి వెళ్లకుండా హోల్డ్ అవుతుంది, దాన్ని మనము త్రూ కోర్ట్ దాన్ని తిరిగి
0: పొందే అవకాశం.
1: ఎస్,
0: సో మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ డిజిటల్ అరెస్ట్ అయితే ఒక రకం, ఇదే టెక్నాలజీలో ఆన్లైన్ హెరాస్మెంట్స్, సైబర్ బుల్లింగ్, ఎస్పెషల్లీ అగేన్స్ట్ ఉమెన్ జరుగుతున్న తరుణాల్లో, ఇటు ఫ్యామిలీ పరంగా ఒక

0: గర్ల్ బీట్ మైనర్ ఆర్ మేజర్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల రిపోర్ట్ చేయడానికి భయపడచ్చు.
1: దీస్ డేస్ మనం ఏది చేసినా ఆర్ లైఫ్ అండ్ ఆల్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్ పబ్లిక్, మనమే పెట్టుకుంటున్నాం అన్ని పబ్లిక్ ఆర్ సైబర్ స్పేస్లో. సో ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, ఎటువంటి మన పిక్చర్స్ ఆర్ వీడియోస్ షేర్ చేస్తున్నాము, షేర్ చేయకపోయినా దే ఆర్ ఆల్ స్టోర్డ్ ఇన్ సంబడీస్ మెమరీస్.
0: మెమరీ
1: ఎస్. సో అటువంటి స్కోప్ ఇప్పుడు మీరు చూస్తే షీటీన్స్కి వచ్చే చాలా మటుకు వస్తున్న కంప్లైంట్స్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నప్పుడు, ఫ్రెండ్ ఇన్ అ సెన్స్ మేబీ దే ఆర్ ఇన్ అ రిలేషన్, వెన్ ఆల్ ద టర్మ్స్ వర్ గుడ్, ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఇంటిమేట్ ఇమేజెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్ వీడియోస్ మెసేజెస్ ఇవన్నీ కూడాను, ఇప్పుడు ఏదైనా ఇఫ్ షీ వాంట్స్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఇన్ దట్ రిలేషన్, ఇప్పుడు వాళ్ళు అవన్నీ చూపెట్టి ఆమెను బెదిరించడము, సోషల్ మీడియాలో పెడతామని చెప్పడము, అలానే వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ పంపించడము, వాటిని మార్ఫ్ చేసి మళ్ళీ పంపించడము, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడము, దట్ ఈస్ అ ఇమెన్స్ ట్రామా ఫర్ ఎనీ గర్ల్ అండ్ దేర్ ఫ్యామిలీ ఆల్సో. సో మనము ముఖ్యంగా అమ్మాయిలు వెన్ దే ఆర్ షేరింగ్ దేర్ ఇమేజెస్ ఆర్ రికార్డింగ్ దేర్ యాక్ట్స్, ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అవి, ఎవరి దగ్గర ఉంటున్నాయి అవి, ఎట్లాంటివి షేర్ చేస్తున్నామనే అవేర్నెస్తో లేకపోతే కనుక దే విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ సమ్ డే ఇన్ రాంగ్ హ్యాండ్స్. మోర్ ఓవర్ మీకు ఎంత నమ్మకం ఉన్న మనిషి అయినా ఇట్ ఈస్ ఆల్ స్టోర్డ్ సమ్వేర్ ఎల్స్, ఈవెన్ ఇఫ్ నాట్ దిస్ సేమ్ పర్సన్ సంబడి ఎల్స్ ఆల్సో కెన్ యూజ్ దెమ్. అదర్వైజ్ ఈవెన్ అ నార్మల్ డీసెంట్ పిక్చర్ పుట్ ఆన్ సోషల్ మీడియా కెన్ ఆల్సో బి యూస్డ్ అండ్ మాఫ్డ్ అండ్ ఆల్. అట్లా అని పెట్టడమే మానేయాలా అంటే అది కాదు, ఇట్ ఈస్ అప్ టు యూ, యు ఆర్ టేకింగ్ ద రిస్క్. నువ్వు సెక్యూరిటీ మెజర్స్ అన్ని వాడుతున్నావా, నీ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నావా, షేర్ చేసేవి సెక్యూర్ మోడ్లో పెట్టుకున్నావా, ఇవన్నీ చూసుకుంటే సరే, అయినా కూడా అవి ఏం అవసరం లేదు, నేను పబ్లిక్గా పెట్టుకుంటున్నాను సోషల్ మీడియాలో ఫర్ లైక్స్ ఆర్ వాట్ ఎవర్ షేర్స్ ఇటువంటి వాటి కోసం పెట్టుకుంటున్నాను అంటే యూ ఆల్సో హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అట్లా అని చెప్పి తప్పదా మేము కాన్సిక్వెన్సెస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చేయొచ్చా అనేది కూడా కాదు, జస్ట్ బికాస్ దే ఆర్ ఓపెనింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్, వాళ్ళు షేర్ చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు, బట్ దాన్ని ఎంతవరకు how they are the other person, the fraudster or the online stalkers vilandru untar, how they are using anedi daniki sambandhinchi chattam undi manaki IT act prakaram, we can definitely take action on them. Okosari oka normal photo ki sambandhinchi kuda ipudu edaina dressing ano lepthe some etla unnapudu pettina photos ke kada normal vaatiki kuda
0: bullying
1: jarugutundi, meer nallaga unnaru laavuga unnaru ni itvantvanni jarugutane untai. So there is no end to it. It is not that veelu cheyagoda dan veelu pettagoda anedi manam aapadaniki ledhu, it is their right to express, but what is the how we are dealing with those who are using these anedi important. So we have the IT act, we also have non consensual intimate image anedi okati organization undi.
0: Okay,
1: danlo ganka manamu ee mana image upload chesthe you get a hash value generated for that.
0: Okay,
1: so adi hash value generate chesi manam okavel if you want to search throughout the platforms to which those platforms only ekkada ekkada share ayyani telisi avi delete chestundi. So that adi manaki baita countries lo ekko use chestu untaru, it is called stop NCII.
0: Technology tho paatu bratakalsinde, technology tho teeskelthu munduku vellalsinde. Aithe itu parents kuda ee madhya idoka డిలమ టైప్ సిచ్యువేషన్ అయిపోయింది సమాజంలో. పూర్తిగా టెక్నాలజీని దూరం చేస్తూ పిల్లల్ని పెంచలేము, అలా అని చెప్పి టెక్నాలజీలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్ళమనలేము కన్సిడరింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఈస్ యువర్ థాట్ అండ్ పేరెంట్స్ రోల్ ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు రేజింగ్ ఎ గర్ల్ చైల్డ్?
1: విచ్ ఎవర్ చైల్డ్, ఐ ఫీల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రేజింగ్ దెమ్ అప్. ద సేమ్ వాల్యూస్, సేమ్ స్ట్రెంగ్స్, సేమ్ సెన్సిటివిటీస్ ఆర్ సెన్సిబిలిటీస్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ టు బోత్ జెండర్స్. మేబీ విల్ హ్యావ్ టు టీచ్ బిట్ differently for boys and differently for girls. With respect to technology, mundu manamu manushulga etla undalo nerpin tarvata technology etla vadalo nerpiste baaguntundi.
0: Correct, manchi.
1: How we respect our elders, how we share with others, how do we care about other beings, responsibilities handle cheyadamu, edena ibbandi vachinappudu danni edurukodamu, itvanti emotional strengths, moral values, ఫ్యామిలీ వాల్యూస్, కల్చర్, మన భారతదేశం మన చరిత్ర అవ్వచ్చు, ఇటువంటివన్నీ నేర్పిన తర్వాత టెక్నాలజీ అంటే అఫ్కోర్స్ వెనకబడిపోతారు కదా, రోబోటిక్స్ ఇప్పట్లో 2-3 ఏళ్ళ వాళ్ళే చేస్తున్నారు, ఏఐ చేస్తున్నారు, వెనకబడిపోతారు కదా అంటే నో, యూ ఐ ఫీల్ దేర్ షుడ్ బి ఫస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎంతవరకు వాడచ్చు టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అప్ టు ది ఇండివిజువల్స్.

0: కాబట్టి ఐ ఫీల్ ఇప్పుడు కర్ణాటకలో ఏపీలో పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేశారన్నారు. మన దగ్గర కూడా అట్లా చేస్తే బాగుండని అనుకునే వాళ్ళు మొదటి రివర్స్లో ఉంటాను నేను, బికాజ్ వాళ్ళకి ఆ ఏజ్కి అవసరం లేదు. అండ్ ది ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ బ్రెయిన్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్ ఈస్ వీ కాంట్ ఇమాజిన్ ది డ్యామేజ్ దట్ ఇట్ విల్ డూ.
1: మేడం, హైదరాబాద్ సిటీ పోలీస్ విషయానికి వస్తే మార్గదర్శక్ ద్వారా సీమిత్ర యాప్ కానీ, హాక్ ఐ కానీ, హైదరాబాద్ స్టార్ట్ చేసిన సంఘమిత్ర ద్వారా కానీ చాలా మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ కమింగ్ టు ద క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ కానీ ఇలాంటి సైబర్ క్రైమ్స్ విషయంలో సంఘమిత్ర రోల్ గురించి వివరిస్తారా?
0: సైబరాబాద్ పోలీస్ అండ్ ఎస్సీఎస్సీ వాళ్ళు కలిసి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది సంఘమిత్ర అని చెప్పి. మార్గదర్శక్ ఎట్లా అయితే ఆర్గనైజేషన్స్ లో వాలంటీర్స్ గా ముందుకొస్తారో, కమ్యూనిటీలో విక్టిమ్స్ కి పోలీస్ కి మధ్య వారధిగా ఉండడానికి సంఘమిత్ర అనేది స్టార్ట్ చేశారన్నమాట అక్కడ. సో మనకి సంఘమిత్రలో భాగంగా మన కమ్యూనిటీలో ఉండే పెద్దవాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ దే స్టిల్ నాట్ వర్కింగ్ బట్ దే వాంట్ టు హెల్ప్ అదర్స్, లేదా ఎనీబడి దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్ ఫర్ దాట్ హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ అనదర్ ఉమెన్
1: వాలంటీర్స్ గా
0: వచ్చి వాళ్ళు, బికాజ్ వాళ్ళకి యాక్సెస్ ఇప్పుడు పోలీస్ కి రిపోర్ట్ అయినంత వరకు తెలియదు విషయం, అన్లెస్ వాళ్ళు వెళ్ళి ఫుట్ పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వెళ్ళి ఇంటరాక్ట్ అయినప్పుడు తప్ప తెలియదు మనకి. బట్ ఈ సంఘమిత్రాలకి మార్గదర్శకులకి ఏంటంటే ఆన్ అ డైలీ బేసిస్ ఎవరన్నా దే కెన్ అబ్జర్వ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళు ఏదన్నా సడన్ గా యాక్టివ్ గా ఉండే వాళ్ళు రావడం డల్ అయిపోయారు లేకపోతే రావడం మానేశారు లేకపోతే సమ్ దెబ్బలు గమనించారు, ఇటువంటివి డైలీ ఉండే వాళ్ళే కదా చూసేది మన చుట్టుపక్కల వాళ్ళే కదా. సో అట్లా సంఘమిత్ర లాంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ సంబంధించి కొంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఇంటరాక్ట్ అవుతూ ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే ఇది ఇట్లా ఉంది దీనికి సంబంధించి చట్టపరంగా ఇటువంటి వెసులుబాటు ఆర్ సొల్యూషన్ ఉంది కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవుదాము పోలీస్ని అని వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి పోలీస్ వరకు తీసుకుని రావడం వాళ్ళ పని.
1: బాగుంది మేడం. చివరగా శ్రోతలకి సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండడానికి మీ సందేశం?
0: ఫర్ ఎనీ వన్ అవేర్నెస్ ఇస్ ద కీ. మీరు పలానా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయొద్దు అని ఇంత అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా, ఇప్పుడు మేము ఏదైనా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ రిపోర్ట్ అయినప్పుడు నేను మా వాళ్ళని అడుగుతాను మీరు ఈ పర్టికులర్ కాలనీలో అవేర్నెస్ కార్యక్రమం చేశారా అంటే చేశాము అంటారు, లేదా మీ పర్టికులర్ అపార్ట్మెంట్లో చేశారా అంటే చేశాము, ఆయన వచ్చారంట కూడా, అయినా కూడా ఏది వచ్చినప్పుడు ఏదో ఆలోచించు అట్లా ఆలోచించుకుంటూ అట్లా అయిపోయింది డౌన్లోడ్ చేసేసారు, ఒకవేళ నిజమేనేమో అనుకుని డౌన్లోడ్ చేశారు. ఏపీలో అనుకుంటా ఒక సీనియర్ సిటిజన్ ఆయనకి డిజిటల్ అరెస్ట్కి గురయ్యారు. ఒకసారి గురైనప్పుడు ఆయన బ్యాంక్కి వెళ్ళి ఒక 40-50 lakhs విత్డ్రా చేయడానికి కంగారు పడుతూ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ గమనించి కూర్చోపెట్టి ఇట్లా అవుతుందండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయగలిగారు. రెండోసారి మళ్ళీ వచ్చింది ఆయనకి కాల్ ఒక వారం రోజుల తర్వాతకే, వస్తే మళ్ళీ ఆయన సేమ్ అదే ఏమో ఉంది అట్లనే డిమాండ్ చేస్తున్నారు అనేసరికి ఈసారి బ్యాంకుకు వెళ్ళి అడిగితే మళ్ళీ నన్ను పే చేయనివ్వరు అని చెప్పి ఆయన వేరే మార్గాల ద్వారా మళ్ళీ మొత్తం అమౌంట్ పే చేశాడు
1: సెకండ్ టైం.
0: సో వాట్ ఈస్ ద లెర్నింగ్ దట్ వీఆర్ టేకింగ్ డిస్పైట్ ది అవేర్నెస్ డిస్పైట్ బీయింగ్ కాషన్డ్? సో ఇట్ ఈస్ ఆల్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ద సైకాలజీ, భయంలో పెట్టి ఒక కంగారులో పెట్టి చేస్తారనమాట. సో సరే అవేర్నెస్ అన్నా ఇస్తున్నాము దాన్నన్నా తెలుసుకొని ఓకే ఇది ఇట్లా జరిగినప్పుడు ఇట్లా ఉండాలి అనేది తెలియాలి. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అరే నాకు ఇట్లా అప్పుడు చెప్పారు కదా సో ఇది మనము దీని భార్యను పడకూడదు ఇది క్లిక్ చేయకూడదు ఇది డౌన్లోడ్ చేయకూడదు ఇది అప్లోడ్ చేయకూడదు అనేది అలర్ట్నెస్ అనమాట. సో ఈ అవేర్నెస్ అలర్ట్నెస్ లేకపోతే యూనో పోలీస్ కాన్ బి విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అండ్ కీప్ ఆన్ ప్రొటెక్టింగ్ దెమ్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఈవెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్.
1: సైబర్ క్రైమ్స్ విషయాల్లో కానీ డిజిటల్ అరెస్ట్ ఆర్ డీప్ ఫేక్ ఫ్రాడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శిల్పవల్లి గారు చెప్పినట్టు అవేర్నెస్ అండ్ అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మేడం, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: థ్యాంక్ యూ. నమస్తే.
2: ఇది మన చట్టం.

సైబర్ క్రైమ్స్ గురించి ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

హలో హైదరాబాద్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఆఫీస్ నుంచి అలా ఇంటికి ఇప్పుడే వచ్చేసారా, లేదా ఇంకా ట్రాఫిక్లో చిక్కుకొని ఉన్నారా? ఇంటికి వచ్చేసి అలా ఒక కప్పు కాఫీతో రిలాక్స్ అవుతున్నారా, లేక వీకెండ్ ప్లాన్స్ స్టార్ట్ అయిపోయాయా? ఏం చేస్తున్నా, మీకు బోలెడు విషయాలు షేర్ చేయడానికి, మీకు మంచి మంచి పాటలు వినిపించడానికి నేను మీ ఆర్జే సవేరాని వచ్చేసాను. వెల్కమ్ టు జెన్ జీ షో. ఈరోజు సాయంత్రం కాసేపు నవ్వుకుందాం, కాసేపు కొత్త విషయాలు తెలుసుకుందాం, మంచి ఆలోచనలు పంచుకుందాం. మరి షోని స్టార్ట్ చేసేద్దామా? కీప్ లిజనింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9 MHz పై. ఇప్పుడు పూలనే కునుకేయమంట అంటూ బాట వచ్చేస్తుంది, వినేసేయండి, మాట్లాడుకుందాం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. స్టూడియో క్లాక్ లో టైం 6:08:31 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. మనం ఉన్నాము జెన్ జీ షోలో. అయితే కొత్త ట్రెండ్ వచ్చింది అంటే చాలు, ఈ మధ్యకాలంలో వెంటనే ఆర్డర్ చేసేస్తున్నాం. ఒక్కసారి ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాము అంటే మళ్ళీ ఆ డ్రెస్ అల్మారాలోకే. మనం ఎప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నాం, వాట్స్ ట్రెండింగ్ అని. కానీ ఈరోజు ఒక కొత్త ప్రశ్న అడుగుదాం, వాట్స్ లాస్టింగ్ అని. ఈ క్వశ్చన్ని అడగటమే స్లో ఫ్యాషన్ అని అంటారు. స్లో ఫ్యాషన్ అంటే తక్కువ కొనటం, మంచి క్వాలిటీ వాటిని చూస్ చేసుకోవడం, ఎక్కువ కాలం వాడటం, దీనివల్ల భూమికి ఎంతో మేలు చేయటం. అయితే అసలు ఈ స్లో ఫ్యాషన్ ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని మనం ఎలా నేర్చుకోవచ్చు, ఎలా మన లైఫ్లో పార్ట్ చేసుకోవచ్చు తెలుసుకుందాము జెన్ జీ షోలో. స్టే ట్యూన్డ్, మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. ఇప్పుడైతే సిద్ధార్థ్ గారు పాడిన అప్పుడో ఇప్పుడో పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద ఫిలిం బొమ్మరిల్లు. వినేస్తూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో.

0: ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
2: వెల్కమ్ బ్యాక్ టు ద జెన్ జీ షో. మనం మాట్లాడుకుంటున్నాం స్లో ఫ్యాషన్ గురించి. స్టూడియో క్లాక్లో టైం 6:18 దాటి 50 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే సవీరా. అయితే మనము స్లో ఫ్యాషన్ గురించి మాట్లాడుకుంటూ అసలు దీని ఆరిజిన్ ఏంటి అని చెప్పి అనుకున్నాం కదా. సో 2007లో బ్రిటన్కి చెందిన ఒక రైటర్ కేట్ ఫ్లెచర్ ఈ పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించారన్నమాట. ఈ ఆలోచన ఆమెకి ఇటలీలో ప్రారంభమైంది. అక్కడ ఆమె స్లో ఫుడ్ మూమెంట్ని చూసి ఇన్స్పైర్ అయ్యారట. అసలు ఈ స్లో ఫుడ్ మూమెంట్ ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా సరే ఫాస్ట్ ఫుడ్ అన్నది, ప్యాక్డ్ ఫుడ్ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇటలీలో ఒక స్లో ఫుడ్ మూమెంట్ అన్నది స్టార్ట్ చేశారంట. అంటే ప్యాక్డ్ ఫుడ్స్ తినకుండా క్వాలిటీ ఫుడ్స్, ఇంకా మంచి క్వాలిటీగా మంచిగా ప్రిపేర్ చేసిన ఫుడ్స్నే తినాలి అని చెప్పి ఇటలీలో స్టార్ట్ చేసిన ఈ సాంప్రదాయాన్ని చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి, అరే మనం వేసుకునే బట్టల్లో కూడా ఇలా క్వాలిటీ బట్టలు వేసుకోవడం ఇంపార్టెంట్ కదా అని ఆమె అనుకున్నారంట. అక్కడి నుంచి పుట్టిందే స్లో ఫ్యాషన్. నిజానికి ఈ పదం మనకి కొత్తగా అనిపిస్తుంది, కానీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అంటే మీరు నమ్ముతారా? నమ్మాలండి, నమ్మాలి. ఎందుకు ఎలా అన్నది చెప్తాను. ఇప్పుడైతే శృతి రంజని గారు పాడిన సువ్వి సువ్వి పాట వచ్చేస్తుంది. వినేసేయండి, బోలెడు ముచ్చట్లో చెప్పుకుందాం. అండ్ వింటూ ఉండండి 101.9 MHz / FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

www.brao.ac.in లో పొందవచ్చు.

నేనేమంటున్నాను అంటే, కొత్త ట్రెండ్ అంటే ప్రతిసారి ముందుకు వెళ్ళటమే కాదు, కొన్నిసార్లు మర్చిపోయిన మంచి అలవాట్లను మళ్ళీ గుర్తు చేసుకోవడం కూడా. అసలు ఎందుకు చెప్తున్నాను చెప్తాను. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు జెన్ జీ షోలో మనం మాట్లాడుకుంటున్నాం స్లో ఫ్యాషన్ గురించి. అయితే నేను ఏం చెప్తున్నాను అంటే, ఈ స్లో ఫ్యాషన్ అనగానే మనకి ఇదేదో కొత్త కాన్సెప్ట్లా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది కొత్తదేం కాదు. మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ కాలంలో ఒక డ్రెస్ కొనుక్కుంటే కొన్ని సంవత్సరాల పాటు వాటిని వేసుకునేవాళ్ళు, చిరిగితే మళ్ళీ కుట్టించుకునేవాళ్ళు, అప్సైకిల్ చేసి చిన్న వాళ్ళకి సరిపడేలా ఇచ్చేవాళ్ళు కూడా. చీరలు పాతబడిపోతే కర్టెన్లు, దిండ్ల కవర్లు, చివరికి తూడ్చుకునే గుడ్డల్లా కూడా మార్చుకునేవాళ్ళు అన్నమాట. వాళ్ళు దీన్ని స్లో ఫ్యాషన్ అని పిలవలేదు, కానీ ఆ ఆలోచనను మాత్రం అప్పుడే పాటించారు. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్కి, ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్కి, ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్కి మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ పాత అలవాటుని మన లైఫ్లోకి వెనక్కి తీసుకురావడమే సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. ఆలోచించండి స్లో ఫ్యాషన్ గురించి. అండ్ మనం మాట్లాడుకుందాం హౌ వీ కెన్ మేక్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్ అని. ఇప్పుడైతే సెట్ శ్రీరామ్ గారు ఇంకా నూతన మోహన్ పాడిన ప్రేమ వెల్లువ పాట వచ్చేస్తుంది, వినేసేయండి, మాట్లాడుకుందాం. బై ది వే, కీప్ ట్యూనింగ్ ఇన్ అండ్ కీప్ లిస్నింగ్ 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

చెప్పండి. మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140232348 మీ మెసేజెస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే జొనితా గాంధీ గారు ఇంకా తమన్ గారు పాడిన నువ్వే నువ్వే పాట వచ్చేస్తుంది, వినేసేయండి, మనం మాట్లాడుకుందాం.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports, and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. నేను మీ ఆర్జే సవీరా. మనం ఉన్నాం జెన్ జీ షోలో. స్టూడియో క్లాక్లో టైం 6:50 దాటి 46 seconds అవుతుంది. అయితే మనం స్లో ఫ్యాషన్ గురించి మాట్లాడుకున్నాం, దాని ఆరిజిన్ గురించి మాట్లాడుకున్నాం, దాన్ని మన లైఫ్లో ఎలా పార్ట్ చేసుకోవాలో కూడా మాట్లాడుకున్నాం. అయితే నేను అడిగాను, మీరు ఆల్రెడీ దీన్ని ఫాలో చేస్తున్నారా, మీ లైఫ్లో దీన్ని భాగం చేసుకున్నారా అని చెప్పి. అయితే నాకు అలహా గారు మెసేజ్ చేశారు, చాలా బాగా చెప్తున్నారు మేడం అని చెప్పి. థ్యాంక్ యూ అలహా గారు. సో ఐ హోప్ మీరు ఈ స్లో ఫ్యాషన్ని కాన్షియస్గా మీ లైఫ్లో పార్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి. అండ్ నాకు గుడ్ ఈవినింగ్ మేడం మోహన్ అంటూ బాగ్లింగంపల్లి నుంచి మోహన్ గారు మెసేజ్ చేశారు, గుడ్ ఈవినింగ్ అండి. సో స్లో ఫ్యాషన్ని మన లైఫ్లో ఎలా పార్ట్ చేసుకోవాలి అన్నది మనం ఆలోచించాల్సిన విషయమే. ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది, ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనం చేసే చాయిసెస్ మాత్రం ఎప్పటికీ స్టైల్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. మనకంటూ ఒక యునిక్ స్టైల్ ఉండాలి అంటే దాని వెనక ఒక ఫిలాసఫీ కూడా ఉంటే బాగుంటుంది కదా. స్లో ఫ్యాషన్ అంటే తక్కువ బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, తక్కువ బట్టలు కొనటం మాత్రమే కాదు, ఉన్న బట్టలకి విలువ ఇవ్వటం కూడా. కొత్తవి కొనద్దు అనడం కాదు, అవసరాన్ని బట్టి కొనడం. ఈరోజు మీ అల్మారాని మళ్ళీ ఒకసారి చూడండి. చాలా కాలం నుంచి వేయని ఒక డ్రెస్ ఉంటే దాన్ని వేసుకోవడానికి ట్రై చేయండి. కొనాలనుకున్న ఒక కొత్త డ్రెస్ గురించి, మీ కార్ట్లో ఉన్న ఆ డ్రెస్ గురించి ఒకసారి ఆలోచించండి. ఇది నాకు నిజంగా అవసరమా? ఈ బ్రాండ్ నిజంగా కాన్షియస్గా బట్టలు క్రియేట్ చేస్తుందా, నాకు ఇది కావాలా అని ఆలోచించండి. మీదన్న స్టైల్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దట్స్ ద షో ఆన్ జెన్ జీ. అండ్ మనం మాట్లాడుకున్నాం స్లో ఫ్యాషన్ గురించి. నాకు ఇప్పటికీ ఏదైనా మోటివేషన్ కావాలంటే ఏఆర్ రెహమాన్ గారు పాడిన ఈ పాటలో అంటారు, నిన్నటిలాగే రేపుందంటే ఈరోజేం పీకావని అంటూ. సో దట్ ఈస్ ద మోటివేషన్ ఐ రిక్వైర్ ఫర్ దిస్ మినిట్. అండ్ ఐ హోప్ దట్ డ్రైవ్స్ ఆల్ ఆఫ్ యూ టు. సో వినేసేయండి ఏఆర్ రెహమాన్ గారు పాడిన రై రై రారా ఫ్రమ్ పెద్ది.

Rainbow 101.9. హలో రెయిన్బోకి స్వాగతం సుస్వాగతం. స్టూడియో క్లాక్లో టైం 7:59 అవుతుంది. నేను మీ ఆర్జే సవీరా. అయితే ఈరోజు జులై 31. చూస్తూనే ఈ ఏడాదిలో 7 నెలలు పూర్తి చేసుకున్నాం. ఇంకో కొత్త నెలకి వెల్కమ్ చెప్పడానికి ముందు ఒక చిన్న రివైండ్ వేసేద్దామా. ఈ గత 7 నెలల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మూమెంట్ ఏంటి? కడుపుబ్బా నవ్వుకున్న ఒక మూమెంట్ ఏంటి? ఆ మూమెంట్ని మాకు కాల్ చేసి షేర్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003, 0402323481 లేదా 0402970475. లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే ఈ మూమెంట్కి సెట్ అయ్యేటట్టు కేకే గారు పాడిన గుర్తుకొస్తున్న ఈ పాట వినేసేయండి. అలా మీ లాస్ట్ 7 మంత్స్ని ఒక చిన్న రీక్యాప్ వేసి నాకు కాల్ చేయండి.

హలో హైదరాబాద్లో నేను అడిగాను, లాస్ట్ 7 మంత్స్ అయిపోయాయి. ఈరోజు జులై 31st, రేపు ఆగస్ట్ 1, ఒక కొత్త మంత్ స్టార్ట్ చేయబోతున్నా. ఈ కొత్త మంత్ స్టార్ట్ చేయడానికి పోతున్నప్పుడు ఒక రివైండ్ వేద్దామా, వెనక్కి తిరిగి. ఈ 7 నెలల్లో మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏంటి, మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి, అలా నవ్వుకున్న మూమెంట్ ఏంటి, షేర్ చేసుకోండి అని చెప్పి అడిగాను. అయితే మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003030, 0402323482 1, లేదా 0402970 4715. అండ్ వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్

0: 9140-2323-4822. ఇప్పుడైతే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో హలో
0: హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్. శుభత, ఎంత బాగున్నారా?
0: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు మంగా భాస్కర్ గారు?
1: బ్రహ్మాండంగా ఉన్నాం, మీరు వచ్చారు కదా, నేను నవ్వుతూ ఉంటాం.
0: సో క్వశ్చన్ విన్నారా
1: కదా మరి? విన్నాను విన్నాను. నాకు రోజు కాలర్ షోలో కాల్ కలిస్తేనే ఆనందం కదా, ఇంకంతకన్నా ఏముంది?
0: బ్యూటిఫుల్
1: ఎంజాయ్ చేస్తున్నా. మరి రోజు రేడియో వింటాం కదా పొద్దున్నీ, ఆ రెండింటి నుంచి మొదలు పెట్టి వింటూనే ఉంటాం. అయితే 7 మంత్స్ లో రోజు మనవరాలతో మాట్లాడుతూ వాళ్ళు చిన్న చిన్న మాటలు చెప్తూ కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు, అప్పుడు భలే ఎంజాయ్ చేస్తాం అనమాట, ఆన్సర్ చెప్పలేక కూడా. అయితే 7 మంత్స్ లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అందరం సీనియర్ సిటిజన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, ఒక రిసార్ట్ కి వెళ్ళాం 2 డేస్. ఎంత ఎంజాయ్ చేశామంటే అక్కడ అందరు ఆశ్చర్యపోవడమే, ఏంటి 65, 69, 70+ వాళ్ళందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే మా వారి ఫ్రెండ్స్ అందరూ కూడా 70 ఇయర్స్ ఫ్రెండ్షిప్ వాళ్ళకి, ఓల్డ్ ఇప్పటికీ ఎవరి వీక్ కలుస్తారు అనమాట, వాళ్ళు ఫ్యామిలీస్ అప్పుడప్పుడు కలుస్తారు. అయితే రిసార్ట్ లో ఏంటి కోర్స్ పెట్టారనమాట, ఎంత ఎంజాయ్ చేశామంటే మెమరీ గేమ్, అంతాక్షరి, అలాగ నాకు మాకు కలిపి 6 కప్పులు వచ్చాయి.
0: అమ్మా బాబోయ్, బ్యూటిఫుల్ అండి. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అని ప్రూవ్ చేశారన్నమాట.
1: అది అంటే అక్కడ మెమరీ గేమ్స్ మనం కొంత ఆలోచించాలి, గుర్తు పెట్టుకోవాలి కదా, అవి స్లో వాకింగ్ అనమాట. నేను అసలు వాకింగ్ చేయను కాబట్టి స్లోగా కాబట్టి నాకు బెనిఫిట్ అనమాట. అలా అంతాక్షరి కానీ చాలా ఎంజాయ్ చేశాం,
0: నైస్
1: అండి, మెమరబుల్ అనమాట. ముందుగా అందరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి, అలా ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, దాట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ కాల్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
2: హలో
0: హలో, ఎవరండి మాట్లాడేది?
2: సవేరా అమ్మా, నేను రమణయ్యమ్మా.
0: సార్ గుడ్ ఈవినింగ్ సార్, టాపిక్ విన్నారా?
2: విన్నాను తల్లి, వినకుండా ఎట్లా, వినాల్సిందే కదా. తప్పకుండా వింటారే ఉంటాం, మా సిస్టర్ కూడా చెప్పి నీ విజయ మంగా భాస్కర్ గారు రోజు వింటారే ఉంటాం, మేమంతే వింటానే ఉంటాం.
0: బ్యూటిఫుల్ సార్. ఈ 7 నెలల్లో మీకు బాగా అనిపించిన మూమెంట్ ఏంటి?
2: ఫిబ్రవరి ముందుగా అమ్మ, ఒకటి ఏమంటే నువ్వు చెప్పినావు కదా ఈ బట్టలు పెట్టని చెప్పినావు,
0: స్లో ఫ్యాషన్
2: బట్టలు విషయంలో నా ఏంటంటే ప్యాంట్లు ఉన్నాయి బాగా మా ఇంట్లో అక్కడ పులివెందల్లో.
0: ఓకే,
2: మా ఇంటికి ఎదురుగా ఒక మా లేడీ డాక్టర్ ఉండే, లేడీ టైలర్ ఉండింది అనమాట. ఆమె ఏం చేసిందంటే, అయ్యా నాకు పాత ఫ్యాంట్ కూడా నాకు ఇయ్యానండి, ఏం చేసుకుంటావు అమ్మా నువ్వు చెప్పి ఇచ్చిన అనమాట. ఇస్తే ఆమె ఏం చేసిందంటే, ఈ చిత్తులు అడపం అడపం అంటారు, మీకు ఐడియా ఉందా లేదా, ఈ ఆడోళ్ళు ఆకు ఒక్క పొగాకు కట్టలపడి ఇవన్నీ వేసుకుంటే అడపం చిట్టు కుట్టుకు పూర్వం ముట్టించుకుంటాండే వాళ్ళు, అట్లా అది అన్ని తయారు చేసి అవును అమ్ముకుంది అమ్మాయమా అత్త, కొన్ని కొన్ని అన్ని ఇస్తానమాట. అది నువ్వు చెప్పినప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది.
0: మంచి ఇలా వాడడాన్ని రీయూస్ చేయడం అన్నది మన లైఫ్ స్టైల్లో ఎప్పటి నుంచో భాగంగా ఉంది అని చెప్పి ఇది ప్రూవ్ చేస్తుంది. యా
2: అది ఇంకా టాపిక్ వచ్చేస్తాం మనము. మన ఒక పెళ్లిలో మా మ్యారేజ్ ఇవ్వనాము, ఇప్పుడు ఫిబ్రవరిలో.
0: ఓకే,
2: ఫిబ్రవరి 9 పెళ్లి.
0: ఓకే,
2: అక్కడ పోయి మా బంధువులే మా షడ్గుండి మనమంది పెళ్లి, అక్కడ పోయి వేసామంటే మా వాడు ఏం చేసామంటే ఒకడు ఒకటి కంప్లీట్ గా వానికి తెల్లలో ఇంటికెళ్ళలేవు, బుద్ధిగా ఇంటికెళ్ళలేవు, పట్టుదల అనమాట. వానికి ఎదురుగా నేను అక్కడ కూర్చోను అనమాట, ఇది మాట్లాడుతున్నప్పుడు దోమల్లో ఇవి కుట్టాను ఇటు ఇటు తనుకుంటాను నేను. వాడు మాకు బంధువు పిల్లోడే, వాడు చేశాడే నాకు బట్టతల చూసి ఇటు తనుకుంటాను మా తాత, అది అనుకుంటాడు వాడు. పాపం కొంచెం సీరియస్ మళ్ళా చేశారు, నవ్వుతా వాడు కూడా నవ్వుతారు, నన్ను నవ్వినాను కాదురా నిన్ను చూసి తమాష ఎందుకు చేస్తాం రా, ఏదో అదే నాకు ఈ అలర్జీ ఈగలు అట్టి వస్తే అనుకున్నాను అని చెప్తాను అనమాట. అది ఆ బట్టతల వానికి బట్టతల ఉండింది, ఆ బట్టతల వాడికి బాబు గుర్తు ఇచ్చింది, అది నాకు ఇప్పుడు మా సవేరతో పంచుకున్నాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అది
0: హ్యూమర్ తీసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని హ్యూమర్ గా మార్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అంటున్నాను.
2: ఉండారు మా ఇప్పుడు,
0: బ్యూటిఫుల్, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ నాన్న సవేరా,
0: థ్యాంక్ యూ.
1: ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా నువ్వు వచ్చింటే.
0: థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. కొత్త నెలకి వెల్కమ్ చెప్పేసేయండి. థ్యాంక్ యూ.
1: వెల్కమ్ వెల్కమ్ చెప్తాను, చెప్తాను వస్తాంటే వెల్కమ్ చెప్తాను.
0: తప్పకుండా సార్, ఉంటాను. థ్యాంక్ యూ. సో దోస్ వర్ సో బ్యూటిఫుల్ కాల్స్. బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కాల్ చేస్తారు, చిన్న చిన్న మూమెంట్స్ని ఎంత బ్యూటిఫుల్గా పంచుకుంటారు. సో మీరు మాతో పంచుకోవాలి అనుకుంటే ఈ లాస్ట్ 7 మంత్స్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటి, మీరు కడుపుబ్బా నవ్వుకున్న మూమెంట్ ఏంటి, కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003030, 0402323482101, 0402970475. వాట్సాప్ మెసేజ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే కళ్ళు మూసి చూసేలోగా అంటూ సుచిత్ సురీశరణ్ గారు పాడిన ఈ పాట వచ్చేస్తుంది. అలా కళ్ళు మూసి చూసే లోపల 7 నెలలు అయిపోయాయి అనడానికి నాకు ఈ పాట గుర్తొచ్చింది. సో మీరు వింటూ ఉండండి అండ్ కాల్ చేయడానికి ట్రై చేయండి.

0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: స్టూడియో క్లాక్లో టైం 7:20 దాటి 8 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే సవీరా. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. నేను అడిగాను, జూలై 31st వచ్చేసాం, 7 మంత్స్ అయిపోయాయి. అలా రేపు అయితే కొత్త మంత్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి రివైండ్ వేసుకుందామా? ఈ లాస్ట్ 7 నెలల్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటి? అలా మీరు కడుపుబ్బా నవ్వుకున్న మూమెంట్ ఏంటి? లేకపోతే మీరు నేర్చుకునే లెసన్ ఏంటి? నాకు కాల్ చేసి చెప్పండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003, 0402323482104, 0402970-4715. లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 9140-2323-4822. మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
3: హలో, నమస్కారం అమ్మా.
2: నమస్కారం అండి. ఎవరు మాట్లాడేది?
3: నేను ఓలేటి ప్రభాకర్ రావు, ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
2: బ్యూటిఫుల్ సార్, గుడ్ ఈవినింగ్. టాపిక్ విన్నారా?
3: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. విన్నాను. 7 మంత్స్ లోని నవ్వుకునేదా?
2: ఏదైనా మీకు నచ్చిన మూమెంట్ కానీ, మీకు నవ్వుకున్న మూమెంట్ కానీ షేర్ చేయొచ్చు.
3: నవ్వుకున్న మూమెంట్ ఆన్ ఎయిర్ అమ్మా?
2: అవును సార్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
3: ఓకే, అయితే అందరూ మీరు నవ్వుకుంటారు, మన లిజనర్స్ శ్రోతలు కూడా నవ్వుకుంటారు, నేను నవ్వుతాను ఈ విషయం చెప్తే. అలాంటి విషయం అనమాట.
2: చెప్పండి.
3: ఒకటి ఏమిటంటే, రేపు ఆగస్ట్ 1 అందరికి శుభాకాంక్షలు అనమాట. అంటే ప్రతిదానికి ఎవరు చెప్పరు అసలు, దీనికి నవ్వుకోవడం కోసం చెప్పుకోవాలి మనం. దాని తర్వాత మా ఈ 7 నెలల్లో నాకు 3 సార్లు జరిగింది నవ్వుకోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి సంఘటన ఏమిటంటే, మనం ఇలాగే ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో ఫోన్ కాల్ చేశాను.
2: ఓకే,
3: సాంగ్ వస్తున్నది, ఫోన్ మన ఆర్జే ఎత్తి హలో అని చెప్పడం, మన ఉత్తర ప్రత్యుత్తరాలు అయిపోయిన తర్వాత కోల్లో పెట్టుకుంటున్నానండి అన్నారు. సరే అని చెప్పని వెయిట్ చేస్తే నేను లైన్ లో ఉన్నాను. 7:30 నుంచి 7:40 అయిపోయి, 7:45 ఇంకా 8 అయిపోయింది. నాకేమో యువతల రీడింగ్ నడుస్తూనే ఉంది. ఆవిడ గారు మాట్లాడరు, ఏ హోల్లో పెట్టుకున్నారా ఏంటి అనిపించింది నాకు. అలాగా 3 సార్లు జరిగింది అనమాట 7 నెలల్లోని. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దగ్గర, అదేమిట్రా ఇలాగ అయింది ఏమిటంటే, నాకు నవ్వి నవ్వి పగలబడి నవ్వుకున్నాం అనమాట.
2: ఏం జరిగిందో తెలీదు, కానీ మీరు దాన్ని ఇంత స్పోర్టివ్ గా తీసుకోవడం, నాకు చెప్పడం, లిజనర్స్ అందరికి చెప్పడం బాగుంది.
3: మనకి మధ్యాహ్నం ఉర్దూ కార్యక్రమంలో కూడా 1:00 కి అప్పుడు ఒకసారి జరిగింది, ఇలా 7:00 కి 2 సార్లు అనమాట.
2: ఓకే,
3: ఏమిటి అలా అయిందా అని చెప్పి నాకు ఇంతవరకు ఎప్పుడు కాలేదు అలాగా.
2: ఓకే,
3: మరి వాళ్ళు మర్చిపోయారా? మరి యువతలు ఫోన్ మాత్రం ఆన్ లోనే ఉంది, రీడింగ్ నడుస్తున్నది, ఏమిటో మర్చిపోయారా ఏమిటా అని చెప్పి అనుకున్నాను అనమాట. హోల్లో పెట్టడం అంటే ఏమిటో మరి నాకు కూడా అర్థం కాలే.
2: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. వేరే కాలర్తో మాట్లాడేద్దాం. హలో
4: హలో
2: హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడేది? హలో. అరే రే, సో మనకైతే కాల్స్ వస్తూనే ఉన్నాయి. హలో
4: హలో, నమస్తే సమీర జిస్టర్, బాగున్నారా మేడం?
2: నేను బాగున్నానండి. మీరు పేరేంటి?
4: నా పేరు శంకర్ మేడం, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా.
2: బ్యూటిఫుల్ సార్. సార్, మీరు కొంచెం రేడియోకి దగ్గర ఉన్నట్టున్నారు, కాస్త దూరంగా వెళ్ళి మాట్లాడండి, రీ సౌండ్ వస్తుంది.
4: అయితే మ్యామ్, అయితే విషయం ఏంటంటే మేడం, లాస్ట్ జరిగింది చెప్తాను మ్యామ్.
2: చెప్పండి.
4: అది మా పీపిచ్చు కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ ఉంది మ్యామ్.
2: ఓకే.
4: అది ఉగాది రోజు మార్చిలో అనుకుంటా దర్శనం అయ్యాక వచ్చేస్తుంటే ఒక సరస్వతి మాత టెంపుల్ ఉంది అక్కడనే.
2: ఓకే.
4: ఒక పెద్ద ఆమె వచ్చి పంతులు గారితో, బాబు మా

0: మనవడికి 3 ఇయర్స్ అయింది మాటలు రావట్లేదు అని మొత్తుకుంటుంటే ఆ పంతులు గారు పసుపు ఇచ్చి అమ్మ పాలల్లో తాగిపోయింది నీళ్ళల్లో తాగిపోయింది బాగుంటది సరస్వతి మాత కరుణిస్తుంది అని చెప్పింది. అయితే నేను వచ్చి నేను సరస్వతి మాత గుడి దర్శనం అయ్యి మెట్ల మీద వచ్చి కూర్చుని దర్శనం అయ్యాక కూర్చున్న పక్కకు వచ్చి ఆ బామ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు. నేను ఆ సిచ్యువేషన్ చూశాను మ్యామ్, చూసి అమ్మ బాబు అంటే అంటే మాటలు రావట్లేదు బాబు ఏమంటలేదు అంటే మీరు నమ్మండి నమ్మకూడదు నేచురల్ గా జరిగిందే చెప్తున్నా ఆ మాట సాక్షిగా. అమ్మ మీరు ఏం లేదు సెల్లో మీకు యూట్యూబ్ వస్తుంది కదా బాబు సెల్ చూస్తా ఉంటే చూస్తా ఉంటాడు అని చెప్పింది. మీరు గోమాత చాలీసా పెట్టండి మ్యామ్ డైలీ అదే పాట పెట్టండి వినిపించండి డైలీ ఇప్పుడు వినుంటే డైలీ వినిపించండి అని చెప్పాను. ఓకే బాబు మంచి సలహా ఇచ్చావు అని మంచిగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ మొన్న సాటర్డే అదే టెంపుల్ లో కనిపించింది మ్యామ్.
1: ఓకే
0: గుర్తుపెట్టి మాట్లాడింది బాబు ఆ రోజు నువ్వు చెప్పావు కదా నువ్వే కదా అవును మ్యామ్ అంటే బాబు రోజు ఇప్పుడు కూడా వింటున్నాడు గోమాత గోమాత అంటున్నాడు అంట మ్యామ్.
1: ఓ నైస్ సార్ నమ్మకం ఉన్న చోట ఏది చేసినా అన్ని నిజం అవుతాయి అంటారు కదా దానికి మంచి ఎగ్జాంపుల్ అన్నమాట.
0: అది విషయం ఏంటంటే మేడం అప్పటికి ఆ పాట వింటున్నారంట ఆమె కూడా అందరికి చెప్పిందంట ఆ గోమాత సాలిసా శ్రీలత గారు పాడారు.
1: ఓకే
0: ఇలా అయితే ఏం లేదు మేడం నా కోరిక ఏంటంటే మన శ్రోతలు ఆ గోమాత సాలిసా మీరు దయచేసి మీ స్టాఫ్ తో చెప్తారో తెలీదు మీ మేనేజ్మెంట్ చెప్తారో తెలీదు ఒక్కసారి ఆ పాట వినిపించండి ప్లీజ్.
1: తప్పకుండా అండి దానికి సర్టెన్ టైమ్స్ ఉంటాయి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి థ్యాంక్ యూ. సో మనకి వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చేసాయి. అలాహా గారు మెసేజ్ చేశారు ఇది చాలా డీప్గా అనిపించిన మెసేజ్ నాకు నెల జీతం నవ్వుతూ చెప్తుంది నన్నే 30 రోజులు మోయలేకపోతున్నావు బరువు బాధ్యతలు ఎలా మోస్తావు అని. సో అది అలాహా గారు ఐ థింక్ మనీని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద విషయం అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీస్ రెండు ప్యారలల్గా రన్ అవుతాయి అని చెప్పి బ్యూటిఫుల్గా చెప్తున్నారు. అండ్ రాధా గారు మెసేజ్ చేశారు సవీరా గారు గుడ్ ఈవినింగ్ అని. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మీరు ఇలా ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారా మీ మెమరీ షేర్ చేయాలి అనుకుంటున్నారా అయితే షేర్ కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323-0030, 0402334821, 0402970-4715 లేదా వాట్సాప్ మెసేజ్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే నీలాకాశంలో అన్న పాట శ్రేయా ఘోషల్ గారు పాడారు అది వచ్చేస్తుంది దాని తర్వాత మళ్ళీ కాల్ వస్తూ మాట్లాడేద్దాం. కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి వెయిట్ చేస్తూ ఉంటాను నేను.

వెల్కమ్ బ్యాక్ టు హెలో రెయిన్బో. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. స్టూడియో క్లాక్లో టైం 7:30 to 30:17 అవుతుంది. నేను అడిగాను ఈరోజు జులై 31st. అలా చూస్తూ చూస్తూనే 7 మంత్స్ అయిపోయాయి కదా. ఈ 7 మంత్స్ని

0: వెల్కమ్ బ్యాక్ టు హెలో రెయిన్బో. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. స్టూడియో క్లాక్లో టైం 7:30 to 17 seconds అవుతుంది. నేను అడిగాను ఈరోజు July 31st. అలా చూస్తూ చూస్తూనే 7 months అయిపోయాయి కదా. ఈ 7 months ని అలా వెనక్కి తిరిగి ఒక రివైండ్ వేసుకుంటే మీకు నచ్చిన మూమెంట్స్ ఏంటి? మీరు బాగా కడుపుబ్బా నవ్వుకున్న మూమెంట్స్ ఏంటి? లేదా మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? దేన్ని తీసుకొని ఏ లెసన్ని తీసుకొని ముందుకెళ్ళబోతున్నారు? నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0030, 0402323 4821, లేదా 0402970 4715. అండ్ వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 9140-2323-4822. మనతో అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ సౌర్య గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడేది?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతి పేట్, రాజేంద్ర నగర్.
0: నరసింహారెడ్డి గారు, టాపిక్ విన్నారా సార్?
1: విన్నాను మేడం. బాగుందా మేడం మీరు?
0: నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను మేడం.
0: బ్యూటిఫుల్ సార్. సో మీరు ఈ లాస్ట్ 7 months గురించి ఏం చెప్పబోతున్నారు? ఏం మూమెంట్ షేర్ చేసుకుంటారు?
1: ఏమో గానీ ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ సంగతి ఒక సంఘటన చెప్తాను మేడం.
0: చెప్పండి సార్, బ్యూటిఫుల్.
1: ఏంటంటే, ఒకసారి సినిమా చూడడానికి వెళ్ళినాను మేడం.
0: ఓకే.
1: వెళ్తే మనకు తెలిసినాడు అనమాట, హోటల్లో కూర్చున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు కూర్చున్నావు అంటే, నా ఫ్రెండ్ ఒకడు లోపల సినిమా చూస్తున్నాడు. సినిమా చూస్తే నువ్వేం చేస్తున్నావు అంటే, వాడు బస్ స్టాప్ వాడు చూస్తాడు, ఇంట్లో వెళ్ళిన తర్వాత బయటకు వస్తాడు, వాడు లోపల కూర్చున్న వరుస నంబర్ సీట్ నంబర్ నాకు చెప్తాడు. నేను ఆ టికెట్ తీసుకొని పోయి లోపల నేను ఇంటర్వెల్ నుంచి నేను సినిమా చూస్తా. ఇక దాని తర్వాత మరి ఎట్లా అంటే, వాడు పొద్దున్న నేను చూసింది ఏమో వాడికి చెప్తా, నేను వాడు చూసింది ఇంటర్వెల్ నుంచి చూసింది నాకు చెప్తాడు.
0: ఓకే.
1: రెండు కలిసి సినిమా అయిపోతుంది. సినిమా చూసినట్టు ఒకటే టికెట్ లా రెండు ఒకటి టికెట్ లా ఇద్దరు సినిమా చూసినట్టు అయిపోతుంది అని చెప్పింది అనమాట.
0: ఎగ్జామ్ అసలు మస్తు ప్లాన్ వేసినారు కదా సార్.
1: అది నేను ఇంత నాకు వచ్చింది అంటే, ఇక మొత్తానికి ఎడిటింగ్ మంచి ఇద్దరు చేసింది అనమాట.
0: బాగా చేసినారు సార్, మంచి ఉంది. ఏ ఐడియా కూడా బాగుంది. కానీ ఈ మధ్య థియేటర్ లో బయటనే చెక్ అవుతుంది, ఇదే ప్రాబ్లం సార్. లేకపోతే ఇదే ఫాలో అయ్యేటోళ్ళం.
1: అయితే ఇప్పుడు చాలా రోజుల కింది మాట అనమాట, వాడిని చూసినప్పుడు జ్ఞాపకం చేసి నవ్వుకుంటాం అనమాట, వేరే వాళ్ళకి చెప్పుకుంటూ కూడా.
0: ఎస్ ఎస్, బాగుంది సార్, ఈ ఐడియా కూడా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
2: హలో అక్క, బబ్లు.
0: హాయ్ బబ్లు, గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. టాపిక్ ఏంటి? టాపిక్ చెప్పుకుందాం.
0: అర్థం కాలేదు బబ్లు. సో టాపిక్ విన్నావా?
2: టాపిక్ చెప్పాలి.
0: టాపిక్ ఏంటి అంటే, ఈ లాస్ట్ 7 months లో నీకు నచ్చిన మూమెంట్ ఏంటి అని అడుగుతున్నాను. ఏముంది
2: మూమెంట్?
0: ఏదైనా నచ్చిన మూమెంట్ కానీ షేర్ చేసుకోవాలనుకున్న మెమరీ గురించి చెప్పు.
2: నేను అంటే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళానంటే వైజాగ్ ఆర్కే బీచ్ వెళ్ళాను, కాలకట్టా వెళ్ళాను, తర్వాత చాలా ప్లేసెస్ కి వెళ్ళానమ్మా. గోవా వెళ్ళానమ్మా, మన ఇలియానా బ్యూటీ, గోవా బ్యూటీ. ఇలియానా తీలే కానీ ఆ అమ్మాయి తీయలే కానీ గోవాకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసామట. గోవా అక్కడ చర్చెస్, అక్కడ ప్లేసెస్, అక్కడ మీకు తెలుసా, నేను అక్కడ మన చూసిన ఫ్రాన్సిస్ జేవియర్, ఫ్రాన్సిస్ జేవియర్
0: ఎవరు మాట్లాడేది?
3: నమస్కారం, నేను కౌసల్య, హిమాయత్ నుంచి మాట్లాడుతాను.
0: కౌసల్య గారు, టాపిక్ విన్నారా అండి?
3: విన్నా విన్నాను. మీరు చాలా రోజుల తర్వాత తెల్లారినట్టు మీరు ఇలా వస్తే ఎలాగండి?
0: అంటే ఈ మధ్య మార్నింగ్ షోస్ ఎక్కువగా చేస్తున్నాను.

0: సరే.
1: చెప్పండి మేడం.
0: అవును, మార్నింగ్ షోలో విన్నాను మిమ్మల్ని, మీ వింటున్నాను నేను.
1: అవును మేడం.
0: అది అప్పుడు మాట్లాడటానికి లేదు కదా మీతో మరి.
1: అవును మేడం, ఏం చేద్దాం, ఇప్పటి నుంచి ఈవినింగ్ కూడా రావడానికి ట్రై చేస్తాను. సో చెప్పండి మేడం.
0: నాకు ఒక సంఘటన ఏంటంటే నవ్వు కొంచెం అంటే నాకైతే నవ్వు తెప్పించింది, మరి మీ అందరికి ఎలా ఉంటుందో.
1: తప్పకుండా.
0: ఒక రోజు మాకు మా చిన్నక్క కోడలు మణిమాల ఆమె పేరు, మణి అని పిలుస్తా, ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి అత్తయ్య ఇవాళ ఒక కొరియర్, అత్తయ్య అనలేదు, ఇవాళ ఒక కొరియర్ వస్తుందండి, మీరు తీసి జాగ్రత్త పెట్టండి, నేను సాయంకాలం తీసుకుంటా అంది. మా అక్క కొడుకు పేరు శేషు, అంటే శేషు అని పిలుస్తాం ప్లాట్ఫామ్ గా. అయితే శేషుకు తెలీదా అని అడిగా. అంటే వాళ్ళ ఆయనకు తెలియకుండా ఏమైనా రహస్యంగా తెప్పిస్తామని డౌట్ వచ్చి, అంటే లేదు శేషుకు తెలీదు, నేను చెప్పలేదు అంది. ఏదో కాన్ఫిడెన్షియల్ కాబోలు అడిగే. నేను అన్నాను నువ్వు వచ్చి ఇంటికి తీసుకెట్టావు, నేను ఎక్కడికన్నా వచ్చి అందించాలా అన్నా. లేదు లేదు నేనే వస్తాను అంది. తను వాళ్ళు ఉండేది వనస్థలిపురం, అంత దూరం నుంచి ఇక్కడ హిమాచల్ నగర్ రావాలి అంటే ఏమో లే అనుకుని, సరే మణిమాల నేను అడగచ్చా ఇంతకి ఏమిటది గిఫ్ట్ అన్నాను. అంటే వెంటనే నేను నేను మణిమాలని కాదండి మణిని అంది. మణి అంటే ఎవరా మణి, నమ్మ ఇంటి ముందు గుర్తురా, తర్వాత మా ఎల్లింట్లో ఉండేవాడ, నన్ను నెల రోజు షిఫ్ట్ అయ్యారు
1: వేరే,
0: నెల రోజుల కోసం షిఫ్ట్ అయిన వాళ్ళు ఏదో కొరియర్ తెప్పించారు ఈ అడ్రస్ తోటి, అది తీసుకొచ్చామని అన్నా. సరే బానే ఉందండి మణి గారు, కాకపోతే శేషు అంటే నేను సమాధానం తెలియదు అని చెప్పారు వాళ్ళు. ఆయన తెలియదు అన్నారు ఏమిటంటే శేషు వాళ్ళ తమ్ముడి పేరుట.
1: ఓకే, ఇలా మనుషులు పోలిన మనుషులు కాకుండా ఇలా మనుషులు ఇలా పేర్లు కూడా కలిసే మనుషులు ఉన్నారన్నమాట. నైస్.
0: మాట కొడుకు అనుకుని నేను అడిగితే కోడలు తెలియకుండా తెప్పిస్తాను గిఫ్ట్ అనుకుని, అదే విషయం ఇలా తెప్పిస్తాను అని అడిగితే మణి అనే మణిమాల అనేటప్పటికి ఆవిడకి గిఫ్ట్ వచ్చి, నేను మణి ఉత్త మణి నేనండి మాలని కాదు అంది. అంటే అప్పుడు అడిగితే మీ ఇంటి ఎదుగుండా ఉండేదాన్ని కదా, మొన్ననే షిఫ్ట్ అయ్యాను కదా, అప్పుడే మర్చిపోయారా నన్ను. శేషు మరి ఎవరింతకి ఎవరంటే శేషు మా తమ్ముడి పేరండి అంది. ఆ కోయిన్సిడెన్స్ కూడా అండి. చాలా నవ్వుకున్నా, నేను నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది ఆవిడ.
1: నైస్ నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఏ కదా మన లైఫ్ ని బ్యూటిఫుల్ గా చేసి. థ్యాంక్ యూ.
0: చాలా సేపు నవ్వుకున్నాం ఇంట్లో వాళ్ళందరం కలిసి.
1: అవునండి, బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది. సో అలా మనకి మన కాలర్స్ కాల్ చేసి వాళ్ళ మెమరీస్ చెప్తున్నారు. నాకు అపర్ణ గారు మెసేజ్ చేశారు, హలో అండి, లిస్నింగ్ టు యువర్ ప్రోగ్రామ్ కరెంట్లీ, చాలా బాగా అనిపిస్తుంది, వెరీ కామ్ అండ్ వెరీ ప్లెజెంట్ అని. థ్యాంక్స్ అండి, ఇలా చిన్న చిన్న మెసేజెస్ పంపించచ్చు కదా, నేను హ్యాపీగా చదువుకుంటాను. వాంటెడ్ టు షేర్ దిస్ లైక్ ఎ లెసన్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ విల్ టేక్ ఫార్వర్డ్ అని అపర్ణ గారు మెసేజ్ చేశారు. అంటిల్ ఇట్ హ్యాపెన్స్ టు యూ, యూ థింక్ యు ఆర్ వెరీ కేర్ఫుల్ టు మేక్ అ మిస్టేక్, టూ స్మార్ట్ టు ఫెయిల్, to fall for that trap, too mature to lose control, too private to get exposed, too religious to drift, too responsible to collapse. Life has a way of dismantling every identity built on certainty. Enta beautiful ga chepparandi Aparna garu, nijamai kada, mana daggar varaku vachenta varaku manaku ardham kadu idi naaku jaragochu ani cheppi. So ఎంత భద్రపరచుకున్నా ఏం చేసినా జరిగేవి జరుగుతాయి. సో ఆల్ వీ కెన్ డూ ఇస్ యాక్సెప్ట్ దట్ థింగ్స్ హ్యాపెన్ అని, అండ్ ఏది పర్మనెంట్ కాదు అని చెప్పి. దట్స్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ లివింగ్ కదా. అదండి, మీరు ఇలాంటి మెమరీస్ షేర్ చేసుకోవాలనుకున్నా, నేర్చుకున్న లెసన్స్ ఏంటో షేర్ చేసుకోవాలనుకున్నా, లేదా అలా హ్యాపీగా నవ్వుకున్న ఒక మూమెంట్ గురించి చెప్పాలి అనుకున్నా, మీరు మెసేజ్ చేయాల్సిన నంబర్ 0402323003, 0402323482, 0402970475. ఇలా వాట్సాప్ మెసేజ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నంబర్ 9140-2323-4822. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఇప్పుడు అదిదా సర్ప్రైజు అంటూ అనురాగ్ కుల్కర్ణి గారు ఇంకా నీతి మోహన్ పాడిన ఈ పాట వచ్చేస్తుంది. దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి నీలా గారు, మనం స్టార్ట్ చేద్దాం.
2: Of course, Robin.
3: Music start.
4: That's a price.

మనం ఉన్నాం హలో రెయిన్బోలో. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. సో నేను అడిగాను, ఈరోజు జూలై 31, రేపు ఆగస్ట్ 1, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు నచ్చిన మూమెంట్స్ ఏంటి, ఈ లాస్ట్ 7 మంత్స్లో మీ నేర్చుకున్న లెసన్స్ ఏంటి అని చెప్పి. అయితే మనకి బోల్డ్ కాల్స్ వచ్చేస్తున్నాయి, కాల్ వస్తే మాట్లాడేద్దాం. హలో.

0: సవేరే గారు, గుడ్ ఈవినింగ్ మేడం గారు, బాగున్నారా?
1: బాగున్నానండి. మీ పేరు?
0: రమేష్ అమ్మ.
1: రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. టాపిక్ విన్నారా సార్?
0: వచ్చారమ్మా, మీరు వచ్చింది ఇంతకుముందు వచ్చారమ్మా?
1: అవును సార్, వచ్చాను.
0: వచ్చారా? అదే ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను, చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ సార్.
0: టాపిక్ ఏంటి అమ్మా అసలు?
1: టాపిక్ ఏంటి అంటే, ఈ లాస్ట్ 7 మంత్స్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటి అని అడిగాను.
0: నచ్చిన మూమెంట్?
1: యా, నచ్చిన మూమెంట్ కానీ మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి, ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్.
0: నా మనుమడికి వాడు అనుకున్న కాలేజీలో సీట్ దొరికింది మేడం.
1: నైస్.
0: ఇంటర్ లో నాకు చాలా హ్యాపీ, సంతోషం మేడం. వాడు అనుకున్న దానికి వాడికి వచ్చిన మార్క్స్ కూడా చాలా బాగా వచ్చింది. వాడు అనుకున్న దానికి సీట్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం.
1: నైస్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: పిల్లలు మంచిగా ఉంటేనే మా తాతలకు ఆనందం కదా మేడం.
1: అవునండి,
0: అందుకోసం వాళ్ళు బాగుండాలని మేము భగవంతు ప్రార్థిస్తాం, బాగుండాలని మేము ఆశీర్వదిస్తాం అన్నాను. ధన్యవాదాలమ్మా. కే రమేష్,
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడేది?
2: మేడం, నా పేరు సుబ్బరాయుడు మేడం.
1: సుబ్బరాయుడు గారు, టాపిక్ విన్నారా?
2: ఆ విన్నాను మేడం.
1: చెప్పండి సార్.
2: మా ఇంటి ముందర ఒక కుర్చీ మంచం ఉండేది. కుర్చీ మంచం అంటే లోపలికి పోయింది. ఆ మంచంలో రెండు కుక్కలు పండుకుంటుంది మేడం. రాత్రి పూట కుక్కలు మరుగుతూ ఉంటే నేను కోపం వచ్చి కట్ట తీసుకుని కొట్టేవాడిని.
1: ఓకే.
2: అదే వీధిలో కొన్ని అదే ఫిబ్రవరి నెల ఈ సంవత్సరంలో పెళ్లి జరుగుతూ ఉంది మా సందులోని కొంచెం దూరంలో. ఆ పెళ్లికి వచ్చిన అతను సాగి వచ్చి ఆ మంత్రంలో పనుకున్నాడు. కుక్కలు వచ్చేసి ఆ మంత్రమే పనుకోకుండా చిన్న పనుకున్నాయి.
1: ఓకే.
2: మరుగుతున్నాయి, మరుగుతుంటే కట్ట తీసుకొని వచ్చి తెలుసులేవు నాకు, మసకలు కనపడతాయి కళ్ళు. వచ్చి ఆ కట్టతో రిజబా దబా కొడుతుంటే కింద కుక్కలు మరుగుతున్నాయి. పైన కొట్టద్దు కొట్టద్దు మారీలు పడతా ఉంది నాకు.
1: అయ్యో,
2: ఆ కుక్క అదే కుక్కి మంచంలో తగలదు మేడం. అది తగలడం లేదు కానీ కుక్కను కొన్ని కొడతా ఉన్నా నేను. ఇంత కుక్క పైన కొట్టద్దు కొట్టద్దు అంటే ఉక్కరుపు మార్కొని కొట్టద్దు అని ఎవరు అడిగింది. అది అది పని కట్ట పక్కన నిలబెట్టుకొని చూస్తా ఉండా. అలా పక్కన లేచి అయ్యా నన్ను కొట్టద్దు, అయ్యా నన్ను కొట్టద్దు, అయ్యా నేనేదో పొరపాటున తాగి మత్తెక్కు ఈ మంతలో పట్టుకున్నాను, కొట్టద్దు అయ్యా అంటున్నాడు. అంటే ఆ వాక్ అయితే కట్ట వదిలేసినాను మేడం. వదిలేసినాక అతను ఏమన్నాడు, గడ్డం పట్టుకొని అయ్యా ఈ విషయం పెళ్లి వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, నన్ను కుక్కను కొట్టి పెట్టు కొట్టినారు అనుకుంటారు ఎవరైనా. అంటే నేను నిన్ను కొట్టలేదు, నేను కొట్టాలని కొట్టలేదు, కుక్కనే కొట్టినాడు, కుక్కనే కొట్టాలని కొడుతున్నాను అని ఉంటే నన్ను కుక్కను కొట్టి కొట్టారు కొట్టారు అనుకుంటారు అయ్యా, చెప్పొద్దు చెప్పొద్దు అన్నారు.
1: అవును సార్,
2: అదే నేను పొరపాటు జరిగింది మేడం. అతను అనుకోలేదు కుక్కను కొట్టి
1: అనుకోకుండా ఏ చిన్న చిన్న మూమెంట్స్. అవునండి, పర్లేదు.
2: అది ఆ రోజు నలుగురు రాలేదు కానీ మేడం,
1: ఇప్పుడు తలుచుకుంటే
2: భయపడ్డాను. మరొక రోజు నుంచి ఇదే గుర్తుకొచ్చి ఎప్పుడంటే నవ్వు వస్తుంది అది.
1: అవునండి, నైస్ నైస్. సో ఇట్లాంటి మూమెంట్స్ అవుతూ ఉంటాయి, పర్లేదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. ఓకే, సో ఇప్పుడైతే ఒక మంచి ట్రాక్ సెట్ చేసి పెట్టాను. సంక్రాంతి కోడి అంటూ ఈ పాట వచ్చేస్తుంది, వినేసేయండి. అండ్ దాని తర్వాత మనం ఇంకా కాలర్స్తో మాట్లాడేద్దాం. మీరు కాల్ చేయాలనుకుంటే మా నంబర్ 0402323003030, 0402323481 లేదా 0402970475. వాట్సాప్లో మెసేజ్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 9140232348222. లాస్ట్ 7 నెలల్లో మీకు నచ్చిన మూమెంట్స్ ఏంటి, మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి, నాకు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి చెప్పండి. మీరు వింటున్నారు 101.9 MHz / FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

చెంపు రాతి కోడి కత్తి లాంటి కోడి కొంచెం తెలిని చేస్తే అది సొంత మౌనుగా. రాతి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్మి చేస్తే అది సొంత మౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయ్యమురో నువ్వు రెండు.

0: హలో రెయిన్ బోలో, నేను అడిగాను July 31st ఈరోజు. సో లాస్ట్ 7 మంత్స్లో మీకు నచ్చిన మూమెంట్స్ ఏంటి, మీరు నేర్చుకునే లెసన్స్ ఏంటి అని అడిగాను. నాకు చాలామంది కాలర్స్ కాల్ చేసి ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకా ఒక్క కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరండి మాట్లాడేది?
1: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
0: గుడ్ ఈవినింగ్ కుమార్ గారు, టాపిక్ విన్నారా?
1: టాపిక్ విన్నామండి, చెప్పమంటారా?
0: చెప్పండి సార్.
1: ఓకే, మే నెలలో మా ఊళ్ళో ఆలయ ప్రతిష్ట జరిగింది చర్చిలో. ఆ చర్చిలో ఆలయ ప్రతిష్ట మూడు రోజుల పాటు జరిగింది. మూడు రోజుల పాటు చాలా హ్యాపీగా ఉన్నామండి.
0: బ్యూటిఫుల్.
1: మూడు రోజుల పాటు పండుగ దినాలు లాగా ఉన్నాయండి.
0: ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.
1: అదే మా హ్యాపీ మూమెంట్, మూడు రోజులు హ్యాపీగా ఉన్నాం, పండుగలాగా ఉన్నది.
0: నైస్ అండి, థ్యాంక్స్. నెక్స్ట్ కాల్తో మాట్లాడేద్దాం, టైం ఉంది కాబట్టి. హలో,
2: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడేది?
2: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడేది?
2: రేణుకా అండి.
0: రేణుకా గారు, విన్నారా టాపిక్? విన్నారా? చెప్పండి మేడం, లాస్ట్ 7 మంత్స్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటి, లేదా మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి?
2: నచ్చిన మూమెంట్ అంటే మేలో నా బర్త్డే ఉండే, అప్పుడు రేడియోలో విషెస్ అంటే చెప్పించుకోవాలని ఉంటుండే ఎప్పటి నుంచో. అంటే ఆ రోజు మేల ప్రవళిక గారు చెప్పారు నా బర్త్డే విషెస్.
0: ఓ బ్యూటిఫుల్ అండి, నైస్ టు నో దిస్. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఇంకొక లాస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో, ఎవరండి మాట్లాడేది?
3: హలో, నా పేరు దివ్య అండి.
0: దివ్య గారు చెప్పండి, టాపిక్ విన్నారా?
3: విన్నానండి.
0: చెప్పండి మేడం, లాస్ట్ ఫ్యూ మంత్స్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటి, లేదా నేర్చుకున్న లెసన్ ఏంటి?
3: నచ్చిన మూమెంట్ అంటే మా మ్యారేజ్ డే జరిగింది June month లో. అప్పుడు మా ఇన్లాస్ ని, మా పేరెంట్స్ ని, అందరం మేము మా కప్పులతో అందరం కలిసి మేము పెద్ద మూవీకి వెళ్ళి అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము. సో అది బెస్ట్ మెమరీ. ఇంకొకటి నేర్చుకున్న లెసన్ ఏంటంటే, మనం ఎంత టెక్నాలజీకి మనం అప్డేట్ అవుతున్నా స్టిల్ ఇంకా కొత్తగా వర్షన్స్ అన్ని వస్తున్నాయి కదా, సో చాలా ఫాస్ట్ గా చాలా డెవలప్ అయిపోతుంది టెక్నాలజీ అనే విషయాన్ని.
0: సో లాస్ట్ 7 మంత్స్, July 31st ఈరోజు. సో ఈ 7 నెలల్లో ఒక్కొక్కరు కాల్ చేసి డిఫరెంట్ విషయాలు చెప్పారు. కొందరు అన్నారు ఈ లాస్ట్ 7 నెలల్లో నాకు నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నాకు అది హ్యాపీనెస్ ఇచ్చింది అని. కొందరు అలా దేవుడు, భక్తి, ప్రార్థన నాకు హ్యాపీనెస్ నచ్చాయి అన్నారు. ఇంకాస్త ఇంకొంతమంది వాళ్ళ ఫన్నీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు. ఏమైనా సరే మనం హ్యాపీగా ఉండడానికి మనం రీజన్స్ ఎత్తుకుంటూ ఉండొచ్చు అండ్ హ్యాపీగా ఉండొచ్చు. లాస్ట్ 7 మంత్స్ మీరు హ్యాపీగా స్పెండ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ రాబోతున్న నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఈ హ్యాపీ మూమెంట్స్ని రీకలెక్ట్ చేస్తూ, మీరు నేర్చుకున్న లెసన్స్ని ముందుకు తీసుకెళ్తూ హ్యాపీగా కొన్ని మంత్స్ని సెలబ్రేట్ చేసేసేయండి. ప్రతి డేని ఒక సెలబ్రేషన్గా మార్చండి. అండ్ దీనికంటే మంచి వే ఆఫ్ లివింగ్ ఏముంటుంది? అదండి ఈరోజు మన హలో రెయిన్బో. ఇప్పుడు స్టూడియో క్లాక్లో టైం 7:59 దాటి 25 సెకండ్స్ అవుతుంది. కరెక్ట్గా 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. దాని తర్వాత 8:03 మనం తెలంగాణలో కలుసుకుందాం. ఈరోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను, సో వింటూ ఉండండి. 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సూర్య సరోవర్ యోజన రూపకల్పన చేశారు. ఇందుకోసం 5,070 కోట్ల రూపాయలు కేటాయించారు. 2030-31 వరకు పీఎం కిసాన్ పథకం కొనసాగించేందుకు కూడా కేబినెట్ సమ్మతించింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఈ గడువును 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తహసీల్దార్ మీసేవా కేంద్రాల్లో ఫ్యామిలీ ధ్రువపత్రాలు ఇస్తారని ఆయన తెలిపారు. కుటుంబ సమాచారం, సభ్యుల వివరాలతో సర్టిఫికెట్ జారీ చేస్తారని వెల్లడించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ అన్ని చోట్ల చెల్లుతుందని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టెండర్ల ప్రక్రియ మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు చివరి వారంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలకు శ్రీకారం చుడతామన్నారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్లకు 10 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సనత్ నగర్ టీమ్స్కు మాజీ సీఎం మరి చెన్నారెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా ఖరారు చేసింది. మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలకు గాను ఆయన పేరును పెట్టినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి సారకట్ల బ్రహ్మోత్సవాలు, అలాగే అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుండి 4 వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసు శాఖ తెలియజేసింది. ఆలయ పరిసరాల్లోని 2 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పౌరులపై జరుగుతున్న అరాచకాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అక్కడ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం పరిశీలించి పాకిస్తాన్ను జవాబుదారీగా చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి డిమాండ్ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, యూసుఫ్గూడ, సనత్నగర్, బోరబండ, మధురాగనగర్, కృష్ణానగర్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాం తెలంగాణంలో. స్టూడియో క్లాక్లో టైం 8:05:19 అవుతుంది. మన తెలంగాణ గురించి మాట్లాడాలంటే కథలకు కొదవలేదు. మన పండగలు, మన సంస్కృతి, మన ఊర్ల విశేషాలు, మన సాంప్రదాయాలు, ఇలా తెలంగాణ గొప్పదనాన్ని గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. అలాంటి మన తెలంగాణ ముచ్చట్ల కోసమే తెలంగాణం. ఈరోజు మన తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల పండగ గురించి మాట్లాడుకుందాం. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, డప్పుల మూతలు, బోనం మోసుకొచ్చే అమ్మవాళ్ళు, జై మహంకాళి నినాదాలతో తెలంగాణ అంతా పండగ వాతావరణం నిండిపోతుంది. అసలు ఈ బోనాలు ఎందుకు జరుపుకుంటారు? బోనం అంటే ఏంది? ఈ పండగ వెనుక ఉన్న కథ ఏంది? ఇవన్నీ ఈరోజు మనం తెలంగాణలో తెలుసుకుందాం. నేను ఆర్జే సవేరా. మరి మొదలు పెట్టేద్దామా? బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం, మరి బోనాల గురించి ఈ పాటతో మొదలు పెట్టడమే సరైంది కదా. అట్లా వినేసి రండి, బోలెడు ముచ్చట్లు చెప్పుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

తెలంగాణం కి స్వాగతం సుస్వాగతం. స్టూడియో క్లాక్ల టైం 8:16 దాటి 52 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే సవేరా. ఈరోజు మనం బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, తెలంగాణ అంతా పండగ వాతావరణం కనిపిస్తుంది కదా. ఎక్కడ చూసినా డప్పుల మూతలు, అమ్మవారి గుడ్ల దగ్గర భక్తుల రద్దీ, తలపైన బోనం మోసుకుంటూ తీసుకుపోయే అమ్మవాళ్ళు. అసలు బోనాలు బోనాలు అంటాం కానీ ఈ బోనం వెనుక కథ ఏంది? అసలు బోనం అంటే ఏంది? అయితే బోనం అంటే భోజనం లేదా నైవేద్యం అని అర్థమట. ఒక కొత్త మట్టి కుండల లేదా ఇత్తడి పాత్రలు బియ్యం, పాలు, బెల్లం, అన్నం వండి పసుపు, కుంకుమ, వేపాకులతోటి అలంకరించి అమ్మవారికి సమర్పించే ఆ బోనం ఏదైతే ఉంటుందో, ఆ కుండని ఏదైతే ఉంటుందో దాన్ని మనం బోనం, అందులో నైవేద్యం పెడతారు కాబట్టి దాన్ని బోనాలకు తీసుకుపోయేదాన్ని బోనం అంటారనమాట. ఇది కేవలం ఒక నైవేద్యం మాత్రమే కాదు. అమ్మా మమ్మల్ని ఎప్పుడు ఇట్లనే కాపాడు తల్లి అని ప్రేమతోటి భక్తితోటి సమర్పించే కానుక అంటారు. అందుకే బోనాలు కేవలం ఒక పండగ కాదు, అమ్మవారిపైన ఉన్న భక్తికి, తెలంగాణ సంస్కృతికి ఒక అందమైన గుర్తు అంటారు. అదండి బోనాల వెనకాల కథ. ఇంకా మనం బోనాల గురించి, అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంది అన్నది తెలుసుకుందాం. ఇప్పుడైతే మహాలింగం గారు వాడిన గంగో రేణుక తల్లి పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: స్టే ట్యూన్.

0: మనం ఉన్నాం తెలంగాణంలో. స్టూడియో క్లాక్లో టైం 8:27 దాటి 6 సెకండ్లు అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. మనం బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి పండగ వెనుక ఒక కథ ఉంటుంది అంటారు కదా, అట్లనే బోనాలకి కూడా ఒక కథ ఉంది. అయితే 1813 హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో బాగా ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించిందంట. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్న మహంకాళి అమ్మవారిని కొంతమంది సైనికులు ప్రార్థించుకుంటా ఇట్లా అడిగిరట, అమ్మా మా ఊరిని కాపాడు తల్లి, ఈ వ్యాధి నుంచి నువ్వు కాపాడితే నీ విగ్రహాన్ని సికింద్రాబాద్కు తీసుకొచ్చి ప్రతి ఏడాది బోనం సమర్పిస్తామో అని మొక్కుకున్నారట. ఆ తర్వాత వ్యాధి తగ్గి ప్రజలు అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారట. అయితే అమ్మకిచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాద్లో ప్రతిష్ఠించి ప్రతి ఏడాది బోనాలు సమర్పించడం మొదలుపెట్టిరట. అందుకే బోనాలు కేవలం ఒక పండగ కాదు, అమ్మవారికి భక్తితోటి చెప్పే థ్యాంక్ యూ అన్నట్టు. సో ఈసారి బోనాలకి పోయినప్పుడు చాలా గ్రాటిట్యూడ్ తోటి థ్యాంక్స్ అమ్మా, మమ్మల్ని ఎట్లాంటి రోగాలు రాకుండా, ఈ ఆగస్ట్ ఈ టైం బాగా వర్షాలు పడే టైం కదా, ఎక్కువ రోగాలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయట, అందుకోసం అని చెప్పి భక్తున్న చోట, ఏదైనా మనం నమ్మిన చోట మనం ఏదనుకుంటే అది అవుతుంది. అట్లా రోగాలు రాకుండా కాపాడు తల్లి అని అడిగే ఒక రిక్వెస్ట్ బోనం అన్నట్టు. సో ఈసారి బోనం పెట్టినప్పుడు మీకు తెలుసు కదా, గ్రాటిట్యూడ్ తోటి అలా థ్యాంక్స్ చెప్తూ బోనం నీయండి. ఇప్పుడైతే రాహుల్ సిప్లిగంజ్ పాడిన పెద్ద పులి పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: అరే ఇన్ కొరబై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదించి సురాపానంతో సోపతికి దావతి ఇవ్వాలని పబ్బతి పట్టినం జలభద్రంగా ఎల్లి రాబిటో.

మీకు బోనాలనగానే ఎవరు గుర్తొస్తారు? నాకైతే పోతురాజు గుర్తొస్తారు. మీరు వింటున్నారు తెలంగాణ 101.9 మెగాహెర్ట్స్ పై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే తెలంగాణలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం బోనాల గురించి. నాకైతే ప్రతిసారి బోనంలా చూడ్డానికి మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించే క్యారెక్టర్ ఏంది అంటే పోతురాజు అన్నట్టు. అట్లా బోనాలు ఊరేగింపు అనగానే అట్లా పోతురాజు పోతుంటే చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాడు. అసలు ఈ పోతురాజు వెనకాల కథ ఏంది అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించుండే. అయితే ఈ పోతురాజు ఎవరు అంటే, ఒంటి నిండా పసుపు, నుదుటిపైన కుంకుమ, కాళ్లకు గజ్జలు, డప్పుల మూతకు తగ్గట్టుగా ఉత్సాహంతో నాట్యం చేస్తూ ఊరేగింపును ముందుకు తీసుకుపోయే వ్యక్తే మన పోతురాజు. అయితే పెద్దల నమ్మకం ప్రకారం ఏంటి అంటే, పోతురాజు అమ్మవారి సోదరుడట. ఊరిని కాపాడుతూ చెడు శక్తులను దూరం చేస్తూ అమ్మవారికి దారి చూపిస్తాడు అని చెప్పి మనుషులందరూ నమ్ముతారట. అందుకే బోనాలు ఊరేగింపు అవుతుంటే పోతురాజు కనిపిస్తే భక్తులు ఉత్సాహంతో మరింత పెరుగుతుంది. అండ్ ఇట్లా బోనాలు, పోతురాజు ఈ రెండింటినీ అసలు విడదీయలేం. బోనాలంటేనే పోతురాజు, పోతురాజు అంటేనే బోనాలు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అవును, మీకు ఈ కథలన్నీ తెలుసా? అసలు బోనం గురించి మీకేం ఇంట్రెస్టింగ్ కథలు తెలుసు? నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేయాల్సిన నంబర్ 0402323482. ఈ నంబర్పై మీకు బోనాలకు సంబంధించిన మీ మెమరీస్ ఏంది, లేదా బోనాల గురించి మీకు తెలిసిన కథలేంది అన్నది షేర్ చేసుకోండి. ఇప్పుడైతే బోనాల గురించి మాట్లాడుకున్నాం, పోతురాజు గురించి మాట్లాడుకున్నాం. మరి పోతురాజు గురించి ఒక మంచి పాట ఉంది, వినయూరి మరి మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నేడు ముగిందయ్యో ఈ కలియుగానా దైవం నీవయ్యో. మా మురళాలించి భాద్రపదమాసంలోన పూజలందుకొనగా సామి రావయ్యో. ముతురాజ నిన్ను నీ ముద్దురాక్క ఓలేరమ్మ పిలిచిందయ్యో.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు తెలంగాణంలో మనం మాట్లాడుకుంటున్నాం బోనాల పండగ గురించి. అయితే బోనాల పండగలో బోనం మాత్రమే కాదు, రంగం ఘట్టం అనే రెండు ప్రత్యేకమైన సాంప్రదాయాల గురించి మనం వింటుంటాం, చూస్తుంటాం కూడా. అసలు ముందుగా రంగం గురించి మాట్లాడుకుందాం. పండగైన తెల్లారి ఒక ఎవరైనా ఆడామె అమ్మవారి ఆవాహనతోటి భక్తులకు రాబోయే ఏడాదిలా ఏమవుతుందో చెప్పడం అన్నది ఆనవాయితీ. వేలాది మంది భక్తులు ఆమె చెప్పే మాటలని ఎంతో భక్తితోటి వింటారు. అవును, ఈసారి రంగంలో ఏమైంది మీరు విన్నారా? వింటే మీరేం తెలుసుకున్నారు నాకు చెప్పుర్రి. నాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. అండ్ మనం అట్లనే ఘట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఘట్టం అంటే పసుపుతో అలంకరించిన ఒక రాగి కుండ అన్నట్టు. దీంట్లో అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజారి తలపై పెట్టుకొని డప్పుల మూత మధ్య ఊరేగింపుతో తీసుకొని పోతారు ఈ ఘట్టాన్ని. ఈ ఘట్టాన్ని చూసేందుకు, ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇట్లా బోనం, పోతరాజు, రంగం, ఘట్టం ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం కదా, ఇవన్నీ కలిపితేనే బోనాలు పండగ మస్తు ప్రత్యేకంగా అనిపిస్తుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అవును, ఈసారి మీరు బోనంకి బోనాలు అవుతుంటే చూడ్డానికి వెళ్ళినారా నాకు చెప్పురి. నాకు వాట్సాప్ చేయండి, నేను హ్యాపీ హ్యాపీగా అవన్నీ చదివేస్తా. ఇప్పుడైతే ఎస్ జానకి గారు పాడిన మహాకనకదుర్గ పాట వచ్చేస్తుంది. అట్లా అమ్మవారిని ఈ బోనాల పండుగ గురించి ఆలోచించుకుంటా, మీ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటా వినేసేయండి, మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఈరోజు తెలంగాణంలో మనం మాట్లాడుకుంటున్నాం బోనాల గురించి. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. అయితే నెక్స్ట్ ఆదివారం సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో లష్కర్ బోనాలు ఎంతో వైభవంగా జరగబోతున్నాయన్నమాట. లక్షల మంది భక్తులు అమ్మవారి బోనాలకు సమర్పించేందుకు చూడ్నీకి మస్తు మంది వస్తారు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి, సండే రోజు అట్లా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళిపోండి. అండ్ నాకు ఈ పండగ గురించి చెప్దాము అన్నప్పుడు, ఏదైనా మంచి పాటలు ఎతకాలి అని చెప్పి నేను ఎతుకుతున్నప్పుడు నాకు ఒక విషయం స్ట్రైక్ అయిందన్నట్టు. ఏంటంటే, చాలా వరకు మనకి తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ ఫెస్టివల్స్ గురించి, కల్చర్ గురించి ఇంకా మెయిన్ స్ట్రీమ్లా సినిమాలు లేవు. అండ్ పాటలు కావాలంటే చాలామంది యూట్యూబర్స్, ఫోక్ రైటర్స్ చాలామంది కథలు చెప్తున్నారు. కానీ ఈ బోనం వెనకాల కథ ఏంది, అసలు అమ్మవారి కథ ఏంది, ఈ ఘట్టం ఏంది, ఈ రంగం ఏంది, ఇట్లాంటి వాటి గురించి కవర్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ సినిమాలా చాలా వరకు కనిపించట్లేదు అని అనిపించింది. ఇన్ కేస్ మీరు ఒక ఫిల్మ్ మేకర్ అయితే

గానకా ఈ షో వింటున్నట్టయితే ప్లీజ్ డూ ప్లాన్ అ మూవీ. నిజంగా తెలంగాణ కల్చర్ గురించి చెప్పడానికి చాలా తక్కువ సినిమాలే ఉన్నాయి. అండ్ ఇది మన ప్రైడ్ కూడా, మన గురించి మనం తెలుసుకోవాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చెప్పాలి. సినిమా సాంగ్స్ ఒక బ్యూటిఫుల్ వే కదా అసలు మన కల్చర్ ఏందో చెప్పడానికి. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ దీన్ని టేకప్ చేయండి. అండ్ బోనాల గురించి, మన తెలంగాణ కల్చర్ గురించి మెయిన్ స్ట్రీమ్ సినిమాలలో కూడా వచ్చేటట్టు కథనాలు ప్లాన్ చేయండి. అండ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఏదైనా దాని గురించి చెప్పాలి అంటే దాన్ని చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేయాలంటే బోనాలకు వెళ్ళిపోండి. ఈ ఆదివారం సికింద్రాబాద్లో నేనైతే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా లష్కర్ బోనాలకి. మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడైతే సాయి విఘ్నేష్ వాడిన వరాహ రూపం పాట వచ్చేస్తుంది, వినేసేయండి, వింటూ ఉండండి 101.9 MHz FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

స్టూడియో క్లాక్లో టైం 9:06:59 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. ఇలా చూస్తూ చూస్తూ ఉంటేనే ఆల్మోస్ట్ డే అయిపోయింది కదా. అలా డే అయిపోయే ముందు, పడుకోవడానికి ముందు ఒక చిన్న కథ వింటారా? ఒక అందమైన తోటలో పక్కపక్కనే రెండు విత్తనాలున్నాయట. ఒక విత్తనం ఎంతో ఉత్సాహంగా, నేను మొలకెత్తాలి,

చెట్టవ్వాలి, నా నీడలో నలుగురు కూర్చోవాలి, పూలు పూయాలి, పండ్లు కాయాలి అని కలలు కనేదట. అలా అనుకున్నట్టే ధైర్యంగా నేలను చీల్చుకొని పైకి వచ్చింది ఆ మొదటి విత్తనం. మొదట చిన్న మొలకగా, తర్వాత చిన్న మొక్కగా రోజు రోజుకు అలా పెరుగుతూనే వస్తున్న మొక్క. అదే దాని పక్కన ఇంకొక విత్తనం ఉంది. ఆ విత్తనం చాలా భయపడుతూ ఉండింది. నేను నేల మీదకి వెళ్తే ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, పక్షులు నన్ను తినేస్తాయేమో, గాలి బలంగా వీచితే ఏమవుతుందో అని ఆలోచిస్తూ అలాగే నేలలో ఉండిపోయింది ఆ విత్తనం. రోజులు గడిచాయి. ఒక ఉదయం కోడి వచ్చి ఆ విత్తనాన్ని తినేసింది. కథ ఇక్కడితో అయిపోయింది అనుకుంటే మీరు పప్పులో కలిసినట్టే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మాట్లాడుకుందాం ఈ మంచి క్యూ తర్వాత. వింటూ ఉండండి 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీరా.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. ఇంతకుముందు మనము రెండు విత్తనాల కథ చెప్పుకుందాం. మొదటి విత్తనం ఆశతో నేను ఒక పెద్ద చెట్టును అవ్వాలి అని చెప్పి కష్టమున్నా భయపడకుండా ఒక పెద్ద చెట్టు అయింది. ఇంకొక విత్తనం భయపడుతూ అలానే లోనే ఉండిపోయింది. అంతలో ఒక కోడి వచ్చి తినేసింది అని చెప్పి. ఆ మొదటి విత్తనంలాగా కొందరు ఉంటారు. భయం ఉన్నా కొత్త పని మొదలు పెడతారు, కొత్త చోటుకి వెళ్తారు, కొత్త విషయం నేర్చుకుంటారు, తప్పులు జరిగినా వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. మరికొందరు రెండో విత్తనంలాగా, ఇప్పుడొద్దు, ఇంకొంచెం తర్వాత చూద్దాంలే, ఒకవేళ ఫెయిల్ అయితే అని ఆలోచిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా వదిలేస్తూనే ఉంటారు. గమనించారా, ఆ మొదటి విత్తనం కూడా చాలా కష్టాలను చూసింది. ఎండ వచ్చింది, వర్షం వచ్చింది, కానీ అవే దాన్ని ఒక పెద్ద చెట్టుగా మార్చేలా చేశాయి. రెండో విత్తనం మాత్రం కష్టాలకు భయపడి బయటకి రాలేదు. చివరికి తన కలలను కూడా నెరవేర్చుకోలేకపోయింది. మన జీవితంలో కూడా అలాగే భయం ఉండడం తప్పు కాదు, కానీ ఆ భయమే మన అడుగులను ఆపేస్తే. మనలో ఉన్న సామర్థ్యాన్ని ప్రపంచం ఎప్పటికీ చూడలేదు. కాబట్టి ఈరోజు నిద్రపోయే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆ మొదటి విత్తనమా లేక రెండో విత్తనమా? ఆలోచిస్తూ ఉండండి. ఒక మంచి పాట క్యూ చేసి పెట్టాను.

స్టూడియో క్లాక్లో టైం 9:24:44 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. అలా చూస్తూ చూస్తూనే ఈరోజు షో టైం అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఈ రాత్రి ప్రశాంతంగా గడవాలని, రేపటి ఉదయం కొత్త ఆశలతో మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరునవ్వుతో ఈ రోజుని ముగించండి. మంచి ఆలోచనలతో రేపటిని ప్రారంభించండి. నేను మీ ఆర్జీ సవీర. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుసుకుందాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లేదు మీకు నిద్ర రావట్లేదు, ఇంకాసేపు రేడియో వింటాను అంటే రెమ్జెమ్ హైదరాబాద్తో ఆయిషా రెడీగా ఉంది. అండ్ నేనైతే వెళ్ళాల్సిన టైం వచ్చేసింది కాబట్టి నేను వెళ్తున్నాను. గుడ్ నైట్. Have a happy night and have good dreams. ఇప్పుడైతే కన్నా నిదురించరా అంటూ శ్రీనిధి గారు ఇంకా శ్రీ సౌమ్య పాడిన ఈ పాట వచ్చేస్తుంది. And it's time to go. Bye bye.

ही पड़ा ये माना मेरी जान मोहब्बत सजा है ये माना मेरी जान।